ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం మే నెల 19వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: శ్రోతలంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఉషారాజ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన హనుమాన్ సుప్రభాతం చాలీసా స్తోత్రం విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ. ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీమతి రాచమడుగు మణిగారి హితోక్తులు వింటారు.
1: నవ్వు అనేది ఒక మనిషి యొక్క సంతోషానికి ఆనందానికి చిహ్నం. నవ్వు మనిషి యొక్క

0: మానసిక ఒత్తిడిని తగ్గించే ఉత్తమ ఔషధం. నవ్వు ముఖ కండరాల కదలికలతో కూడిన భావోద్వేగ వ్యక్తీకరణ. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఒక స్నేహపూర్వక సంకేతం. మనిషి నిత్యం ఎన్నో ఒడుదుడుగల్లో మునిగి తేలుతూ ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఈ నవ్వు ఒత్తిడిని తగ్గించి మనసుకు హాయినిస్తుంది. హాయిగా నవ్వటం వల్ల ముఖ కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. మనసుని ప్రశాంతంగా ఉంచే ఒక అద్భుతమైన ప్రక్రియ నవ్వు. ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవటానికి నవ్వు ఒక వారధిలా పనిచేస్తుంది. హాయిగా నవ్వితే మనసులోని దిగులు అంతా పటాపంచలై ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధునిక జీవనశరళిలో విధిగా ఉండవలసిన టానిక్ ఇదే అని వైద్యులు కూడా చెప్తున్నారు. నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్ కూడా. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగానూ మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చేసేది నవ్వు మాత్రమే. నవ్వు శరీరంలోని కొర్టికోన్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అనేక శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వటంలో ఈ హార్మోన్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మానవులలో నవ్వు హాస్యానికి సంబంధించిన మానసిక శరీర ధర్మశాస్త్ర ప్రభావాల గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని జెలోటాలజీ అంటారు. నవ్వులో ఎన్నో రకాలు ఉన్నాయి. చిరునవ్వు, విరగబడి నవ్వటం, పకపకా నవ్వు, వెలికిలి నవ్వు, సుందర మందరహాసం, ముసిముసి నవ్వు, బోసి నవ్వు, నోరంతా తెరిచి నవ్వటం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా జరిగేలా చేసి హార్ట్ రేటును తగ్గిస్తుంది. మనసులోని దిగులును బాధలను మరపింపజేసి మనస్సును తేలిక చేస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం కూడా జీవిస్తారట. నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు 40 విధాల గ్రేటు అనేది ఇప్పటి మాట. నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం అని అంటారు హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల గారు. కష్టాలను మరిపించే నవ్వు, మనసును పులకరింపచేసేది నవ్వు, ఆరోగ్యాన్నిచ్చేది అమృతం నవ్వు. ఒక చిన్న చిరునవ్వు నవ్వితే అది అందం, ఇతరులను నవ్విస్తే అది ఆనందం. నవ్వు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ 10 కాలాల పాటు నడిస్తే అదే అనుబంధం. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వు గురించి వేమన గారు ఏం చెప్పారో తెలుసా? భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనును చూచి ధనము నవ్వు, కథన భీతును చూచి కాలుడు నవ్వు, విశ్వదాభిరామ వినురవేమ. శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది, నాది అంటే భూమి పక్కున నవ్వుతుంది. దానం చెయ్యలేని వాడిని చూసి ధనము నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయేవాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు అని అర్థం. భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన ఒక గొప్ప వరం నవ్వటం. చిన్నపిల్లలు నవ్వే నవ్వు స్వచ్ఛమైన కల్మషం లేని నవ్వు. చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటం వల్ల మనలోని బాధలు, అశాంతి, కోపము అన్నీ మాయమైపోతాయి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కొంత సమయం చిన్నపిల్లలతో గడిపి మనం కూడా చిన్నపిల్లలమై మనసారా నవ్వుకుందాం. ముఖం మీద చెరగని చిరునవ్వుని ఉంచుకుందాం. మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచే నవ్వుకు మనం దూరం కాకూడదు. అప్పుడు మనం జీవితమంతా ఉత్సాహంగా ముందుకు సాగుతాం.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి రాచమడుగు మణిగారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండే.
1: మనం పండించే వివిధ పంటల యొక్క నీటి యాజమాన్యం ఎంచుకున్న పంట, నేల, వాతావరణం, అలాగే పంట పండించే తీరు మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు, నేలలోకి వెళ్లే లోతు, నీటికి కీలక దశలు, పంట కోత ఇచ్చేందుకు పట్టే కాలం, బెట్టను తట్టుకునే పైరు మొదలైన వాటిపై అవగాహన అవసరం. వివిధ పంటలకు కావాల్సిన సాధారణ నీటి పరిమాణం, డ్రిప్ పద్ధతి ద్వారా పంటలకు కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించటం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచటమే కాక పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుండి 60% వరకు పొదుపు చేస్తూ తద్వారా 4 నుంచి 2 రెట్లు అధిక భూమిని సాగు చేయుటకు వీలు కలుగుతుంది. పంటకాలంలో పైరు కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. పంట వివిధ కీలక దశల్లో నీటి ఎద్దడికి గురైతే దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక బెట్ట కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది. మరి తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణవాయువు అందక నష్టం కలుగుతుంది. సాధారణంగా నేల పైపొరలలో 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకు గాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చుతగ్గులను కనుగొనవచ్చు. పంటలకు ఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకోవటానికి సులువైన ఇసుక గుంత పద్ధతిని కూడా అనుసరించవచ్చు. ఈ పద్ధతి ఇసుక నేలలకు అలాగే వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు అలాగే పైరులకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు గల గుంతలను తీయాలి. గుంత నుండి తీయగా వచ్చిన మట్టితో ఇసుక బాగా కలిపి కలియబెట్టాలి. గుంతను ఈ విధంగా కలిపిన ఇసుక మట్టితో 6 అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెను చేస్తూ గుంతను నింపాలి. మామూలుగా పొలంలో ఏ పైరును పెట్టవలెనో ఆ పైరును పెట్టాలి. ఇసుక కలిపిన గుంటల్లో మట్టి నీటిని ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉండే అచ్చటి మొక్కలు నీరు తక్కువైనప్పుడు వాడిపోయే లక్షణాలు తక్కిన పొలంలోని మొక్కల కంటే ముందుగా చూపుతాయి. నీటి అవసరాన్ని గుంతల్లోని మొక్కలు ముందుగానే సూచించటం వల్ల పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావాల్సినది తెలుసుకొని నీరు పెట్టి పంటను రక్షించుకోవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5% నుండి కొంచెం సుమారు అటో ఇటో మార్చుకోవాలి. సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదునుగా ఉండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. వీటినే చెక్ బేసిన్లు అంటారు. మడులు 18x15 మీటర్లు నుండి 6x6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి.

0: గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి ఉంటుంది. మడుల్లో ఉండే నేల బాగా చదునుగా కానీ లేక ఒకవైపుకు కొంచెం వాలుగా ఉండేటట్లు కానీ తయారు చేసుకోవాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా మడులకు కావలసినంత నీరు పెట్టి, అలాగే మడిలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకిపోయేలా చూసుకోవాలి. వరి పైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశెనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. దీనివలన కొన్ని నష్టాలున్నాయి. నేలను బాగా చదును చేయాలి. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. గట్ల క్రింద పొలం చాలా నష్టం అవుతుంది. గట్లు వేయటానికి, నీరు పెట్టడానికి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు.
1: పొలం పనులు విన్నారు.

భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ

0: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.

రైతులు ఈ ఎండాకాలంలో భూసార పరీక్షలు అనేది చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీ పొలంలో ఏవి తక్కువ ఉన్నాయి అనే విషయాల గురించి, జింకు లోపము ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి అన్న విషయాలను గురించి తెలుసుకోవడానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయి. కాబట్టి భూసార పరీక్షలు ఖచ్చితంగా చేయించుకొని మీ భూసారాన్ని పెంచుకొని మీ పంట దిగుబడి పెంచుకోవడానికి ముఖ్యమైనవి భూసార పరీక్షలు. అలాగే వేసవి దుక్కులు కూడా చేస్తూ ఉండాలి. ఈ ఎండాకాలంలో వేసవి దుక్కులు చాలా ముఖ్యమైనవి. ఇలా భూసార పరీక్షలు, వేసవి దుక్కులు, మనకి ఇంకా ఏవైనా సమాచారం అంటే మీ దగ్గరలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఇలాగ అందరూ ఉంటారు. కాబట్టి వారితో సలహాలు తీసుకొని మీ పంటను, మీ దిగుబడిని పెంచుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము. ఇంతటితో ఇవాల్టి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కి వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్ అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్

0: History, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ హంద్రీనీవా, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ
2: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈ రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
3: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ గానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుంటారు.

0: తీసుకుని శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు?
1: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ నక్సలిజాన్ని అణిచివేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి నిలే వింటారు. 7:15 కాంతిరేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం సురక్షిత మాతృత్వం ఈ అంశం గురించి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేక ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం, శ్రీ ఆదిత్య విద్యానిలయం కల్లూరు విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి,

ఒంటి గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిద్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. 2:00 జాతీయ వార్తలు. 2:30 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం. తెలుగులో జాతీయ వార్తలు వింటారు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో గర్భసంచి, మెలిక మరియు మేయ దిగుట చికిత్స, ఈ అంశం గురించి నంద్యాల జిల్లా నందికోట్కూరు మండలం బ్రాహ్మణ్ కోట్కూరు గ్రామ పశు వైద్యులు డాక్టర్ సి పావనిరెడ్డి గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలు, జానపద గీతాలు ఉంటాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమర్పణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్, ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన సుందరకాండ చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పట్లాగే ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా, యూనిక్ ఆర్ స్పెషల్.

0: एग्रीमेंट हमारे बीच टैलेंट टेक्नोलॉजी और म्यूचुअल ट्रस्ट का एग्रीमेंट है। इसी एग्रीमेंट के माध्यम से एप्टा कंट्रीज से भारत में अगले 15 वर्षों में 100 बिलियन डॉलर इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है।
1: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు పోటీ స్ఫూర్తిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.

0: 1 crore 72 lakh LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier, and before waiver also, during waiver also, and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies, and all efforts have been taken to that effect.
1: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రిక సమాచారం, అనంతరం సురక్షిత మాతృత్వం ఈ అంశం గురించి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ముందుగా పత్రికా సమాచారం వినే ముందు ఓ వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని, బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీ ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఉంటే అందుకు కారణాలను ప్రజలకు వివరించాలన్నారు. అర్జీల రివోపెన్ శాతాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ

0: సి వెంకటనారాయణమ్మ, గృహ నిర్మాణ శాఖ పీడి చిరంజీవి, ఎస్డిసిలు అనురాధ, సునీత, శివప్రసాద్ రెడ్డి, రామను సుబ్బయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులను, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను ఆర్ఐఓ జి లాలెప్ప ఆదేశించారు. నిన్న స్థానిక కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాల్స్, చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు, సూపరింటెండెంట్లకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఆర్ఐఓ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రథమ సంవత్సరంలో 17,649 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగం కమిటీ సభ్యులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: విద్యుత్ వినియోగదారులకు, సిబ్బందికి మెరుగైన సేవలు అందించాలని ఎస్సీ ప్రదీప్ కుమార్ ఆదేశించారు. నిన్న ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఆయన డైల్ ఓవర్ విద్యుత్ ఎస్సీ నిర్వహించగా 10 ఫిర్యాదులు అందాయి. ఎస్సీ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు పోల్ రిలేటెడ్ 3, వోల్టేజ్ 1, లైన్ రిలేటెడ్ 1, విద్యుత్ అంతరాయం 1, నూతన సర్వీస్ 1, ఇతరులు 3 అర్జీలు వచ్చాయన్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే. ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్.

0: బాధ్యతాసహం.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ఇప్పుడు వినండి, సురక్షిత మాతృత్వం ఈ అంశం గురించి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం.
5: మరి భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేటువంటిది మరి చక్కగా ఒక పగడ్బందీగా నడిచేటువంటి వివాహ వ్యవస్థ. మరి ఇందులో మాతృత్వం అనేటువంటిది కూడా మరి ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి, అంటే మాతృత్వము పితృత్వము అనేటువంటిది, ఈ రెండు కూడా ప్రతి ఒక్క వివాహమైనటువంటి జంట కూడా కలలకు అనేటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి. అయితే ఈ మాతృత్వం విషయంలో ప్రత్యేకించి సురక్షితంగా ఉండాలి అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి బిడ్డ జన్మించే వరకు, అలాగే బిడ్డ పెంచే వరకు కూడా మరి ఎటువంటి సమస్యలు లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనేటువంటి ఒక తలంపుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ మరి చాలా సహకారం, అంటే ప్రజారోగ్యం విషయంలో చాలా సహకారం అందిస్తున్నాయి. అయితే ఇటువంటి విషయంలో ఇప్పుడు మనం చూసినట్టయితే వైద్యపరంగా చాలా ఎక్కువగా అభివృద్ధి చెందాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఎప్పటికప్పుడు చేయించుకోవాల్సిన స్కానింగ్లు మరి చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటాం, అంటే ఆసుపత్రి ప్రసవాలు ఎక్కువ చేసుకుంటున్నారు. అయినా కూడా ఇంకా మరి మాతృత్వం, సురక్షిత మాతృత్వం విషయంలోనే కొన్ని సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. మరి మన కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనిక్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారు, అయితే సురక్షిత మాతృత్వం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది, మరి ఏ ఏ సందర్భాల్లో మనం సురక్షిత మాతృత్వం విషయంలో పరీక్షలు చేయించుకోవాలి, మరి డెలివరీస్ విషయంలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు.
6: నమస్కారం అండి, శ్రోతలకు నమస్కారం.
5: గతంలో 90ల్లోనో లేదంటే 80ల్లోనో అయితే అవగాహన తక్కువ ఉండి ఇంటి దగ్గర ప్రసవాలు ఎక్కువ జరుగుతుండేవి. ఆ టైంలో సురక్షిత మాతృత్వము అనేది ప్రశ్నార్థకంగా ఉండేది, అలాగే తల్లి బిడ్డ మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తుండేవి. ఇప్పుడు చూసినట్టయితే చాలా ఎక్కువ ప్రగతి సాధించాం మనం ఈ విషయంలో. ఇంకా ఇప్పటికీ కూడా సురక్షిత మాతృత్వం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా?
6: ఖచ్చితంగా ఉందండి. మీరు చెప్పినట్లుగా ఈ తల్లి మాతృ మరణాలు, శిశు మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, మన ముఖ్యంగా మన అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మాతృ మరణాలు తగ్గించాలి అని ఒక నానుడితో ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వము 1987 సురక్షిత మాతృత్వం ప్రోగ్రాం అనేది ఒకటి స్టార్ట్ చేసింది. ముఖ్య ఉద్దేశము మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గాలి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి ఆ దేశం యొక్క మాతృ మరణాలు, శిశు మరణాల మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. సో ఆ దేశంలో ఎంత తక్కువగా ఉన్నాయంటే అంత బాగా. మన దేశంలో కూడా కేరళలో మాతృ మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే అది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూస్తున్నాం మనం. ప్రెగ్నెన్సీ టైంలో కేర్ కానివ్వండి, ఇవన్నీ బాగుండడం వల్ల మాతృ మరణాలు, మాతృ తల్లి బాగుంటేనే బిడ్డ బాగుంటుంది. సో మంచి తల్లి, ఆరోగ్యవంతమైన తల్లి ఉందంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది. సో ఆ బిడ్డ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సురక్షితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
5: చాలా బాగా చెప్పారంటే, అయితే ఇక్కడ ఇంచుమించుగా మన భారతదేశంలో కూడా ప్రతి చోట కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ప్రసవాలు అనేటువంటివి మరి ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే ఇంకా మరి ఏ సందర్భంగా ఈ అంటే మాతృ మరణాలు అనేటువంటి ప్రసవం సందర్భంలో కానీ ప్రసవానికి గర్భంతో ఉండి కానీ ఎక్కడ జరుగుతున్నాయంటారు?
6: ముఖ్యంగా మనం అభివృద్ధి చెందినాం, కానీ ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో, మన కర్నూలు జిల్లా తీసుకుంటే ఈ ఎమిగనూరు, ఆదోని ఈ ప్రాంతాలలో ఇంకా మనము రక్తహీనతను చాలా చూస్తున్నాం. అండ్ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లల్లో వివాహం చేయడం, అంటే టీనేజ్ పిల్లలు కనీసం ఒక 18 కూడా దాటకుండా 15 16 ఏళ్లలోనే పెళ్లి చేయడము, ఈ చిన్న వయసు

0: ఇట్లా పెళ్లి చేసుకోవడం, వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, వీళ్ళు దానివల్ల చాలా అంటే రక్తహీనత ఉండడము, బీపీ ఎక్కువ పెరగడము, ఇవన్నీ కూడా మాతృ మరణాలకి దారితీస్తున్నాయి. ముఖ్యంగా మన ఆధునిక ఏరియాలో చాలా చాలా చూస్తున్నామండి. మీరు అన్నట్టుగా ఈ స్టిల్ ఈ సురక్షిత మాతృత్వం గురించి మనము ఇంకా పబ్లిసిటీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1: సురక్షిత మాతృత్వంలో మరి ఎక్కడ మన సమస్యలు ఎదురవుతున్నాయి అంటారండి? సాధారణ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయంటారా, లేదంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంకా మరి సురక్షిత మాతృత్వం పట్ల సమస్యలు ఎదురవుతున్నాయంటారా?
0: గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయండి. ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంకా అవగాహన లేకపోవడము, జీవన శైలి, తర్వాత దాంట్లో లైఫ్లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాము, పిల్లలు నిదానంగా ప్లాన్ చేసుకుందాము, ఇటువంటి వల్ల తల్లి వయసు పెరిగిపోతూ ఉంది. సో ఈ ఎల్డర్లీ అంటాం, ఎక్కువ వయసు అయిన వాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతోపాటే బిడ్డ పుట్టే బిడ్డకు కూడా అవయవ లోపాలు, జన్యుపర లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈ విధంగా చూస్తే ఈ రూరల్ ఏరియాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అనీమియా అనేది చాలా ఎక్కువ ఉంది, రక్తహీనత ముఖ్యంగా. ఈ రక్తహీనతను మనం చాలా కంట్రోల్ చేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే రక్తహీనత నుంచి బీపీ ఎక్కువ పెరగడం, బీపీ పెరగడంతో దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ మనం ఈ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఏజ్ ఎక్కువ రావడం, ఎల్డర్లీ అంటాం ఆ ఏజ్, వాళ్ళ జీవన శైలి, తినే పదార్థాలు అంటే జంక్ ఫుడ్, వీటి ఎఫెక్ట్ కూడా ఈ మాతృత్వం మీద ఎంతైనా ఉందండి.
1: చాలా చక్కగా తెలియజేస్తారు. అయితే ఇక్కడ సురక్షిత మాతృత్వం అన్నప్పుడు ఈ సురక్షిత మాతృత్వం కోసం ప్రయత్నాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు?
0: మంచి ప్రశ్న అండి. ఎంతసేపు మనం మాతృమరణాలు మాతృ ఇవే చెప్తున్నాం, అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచే చెప్తున్నాం, కానీ ఈ సురక్షిత మాతృత్వంకి ముఖ్యంగా మనం ప్రీ కన్సెప్షన్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అడాప్ట్ చేయడము అంటే ప్రీకన్సెప్షన్ మీరు అనుకోవచ్చు, ప్రెగ్నెన్సీ రాకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం అవసరం ఉంటుంది అని. కానీ మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే లోపలే ఉండిపోతాయి, అట్లా ఈ షుగర్ ఉండేవి ఆర్ బీపీ ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా మనం ఈ అర్బన్ ఏరియాస్లో చూస్తున్నాము వయసు ఎక్కువైన వాళ్ళలో రావడం. అండ్ ఈ కాలంలో ఈవెన్ మన భారతదేశంలో కూడా ఈ షుగర్ జబ్బు అనేది చాలా ఎక్కువైంది. ఈ ఒక్క మేబీ కొన్ని రోజుల్లో మనము వరల్డ్లోనే ఫస్ట్ డయాబెటిక్ సెంటర్ కూడా కావచ్చేమో. అంటే అదేవిధంగా ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం కూడా ఎక్కువ చూస్తున్నాం మేము ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ 30 ఇయర్స్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో ఈ ఒక 2-3 ఏళ్లలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రోజు 2-3 మేము షుగర్ ఉండే పేషెంట్లు, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండే వాళ్ళని చూస్తున్నాం. అదే 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకరు అలా కనిపించేవాళ్ళు. సో ఈ విధంగా ఈ డయాబెటీస్ అనేది పెరిగిపోతూ ఉంది. సో అందుకని మనం ప్రీకన్సెప్షనల్ పీరియడ్ నుంచే కూడా స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ ప్రీకన్సెప్షనల్ పీరియడ్లోనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న టైంలోనే వాళ్ళకి ఏదైనా థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నాయా, అది షుగర్ అనుకున్న విధంగా, అది బీపీ ఉందా, అది మనకి అన్నోటీస్డ్గా కొన్ని గుండె జబ్బులు కూడా ఉండొచ్చు. సో అలాంటివి తర్వాత ఈ టైం నుంచే మనము ఫోలిక్ యాసిడ్ మాత్రలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం వల్ల అంటే ప్రీకన్సెప్షన్లోనే కొన్ని ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఈ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అంటాము, మాకు రాచపుండలు రావడము, మెదడు ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ అది కాకుండా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో ఏం చూస్తున్నామంటే వివాహం చేసుకుంటారు, వాళ్ళకి అవగాహన లోపం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కానీ అప్పుడు మేము ఇంకా ప్రిపేర్డ్గా లేము. ఇప్పుడు అంటే మేబీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొచ్చు, ఆ చదువుతూ ఉండొచ్చు, ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీ వద్దు అనుకోవడం, సో ఒకసారి అబార్షన్ చేయించుకోవడం కూడా దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ మీద కూడా ఉంటుంది. సో అందుకని మనం ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ ఫ్యామిలీ ఒకవేళ మనకు వద్దు అనుకున్నాం అనుకోండి, డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనల మేరకు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ సేఫ్ అయినవి ఫాలో చేసుకోవడం, ఇట్లా అబార్షన్ చేసుకోవడం కంటే సేఫ్ అయిన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కొద్ది రోజుల వరకు ప్లాన్ చేసుకోవడం అది సురక్షితం. సో మన ఈ సురక్షిత మాతృత్వానికి ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అంటే ఈ ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ అయ్యే వరకు ఏ విధంగా మనము చెక్ చేయించుకోవాలి. మీరు అన్నారు ఇందాక స్కానింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏం మాత్రలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏఎన్ఎం ఉన్నారు, ఆశా వర్కర్ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. సో

0: అన్నని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనల మేరకు ఫాలో కావాలి. ఇంతేకాదు దీని తర్వాత డెలివరీ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, బర్త్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, డెలివరీ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సురక్షితంగా చూసుకోగలగాలి, డెలివరీ అయినాక కూడా పోస్ట్నేటల్ కేర్ అంటాం, సో ఆ టైంలో కూడా తల్లి బిడ్డ తగు జాగ్రత్తగా ఎలా ఉండాలి, బిడ్డకు పాలు పట్టించడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడడము, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దాని తర్వాత కాంట్రసెప్షన్ అంటే పిల్లలు వెంటనే కాకుండా జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ సురక్షిత మాతృత్వంలోనే ఉంటాయి. దీంతోపాటు తల్లికి ఏదైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఆర్ అదర్ సుఖవ్యాధులకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా సేఫ్ మదర్హుడ్ అంటే సేఫ్ మదర్హుడ్కి పిల్లర్స్ లాంటివి. పిల్లర్ అంటే దశస్తంభాల మాదిరి అనమాట. ఇవన్నీ ఉంటేనే సేఫ్ మదర్హుడ్ని మనం రీచ్ అవ్వగలుగుతాం.
1: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ సేఫ్ మదర్హుడ్ అన్నప్పుడు అబార్షన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం మనం, అంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాం. అయితే అంత దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి మదర్హుడ్కి అంటే తల్లిగా అవడానికి మాతృత్వాన్ని పొందడానికి ఏ వయసు అయితే చక్కగా మరి ఎటువంటి సమస్య లేకుండా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందంటారు?
0: మంచి ప్రశ్న అండి. టీనేజ్ అంటున్నాం, టీనేజ్ అంటే 18 సంవత్సరాలకి ముందు, అప్పుడు వస్తే కూడా ప్రెగ్నెన్సీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంతా అవి ఉంటాయి. తర్వాత ఏజ్ 30-35 దాటిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా 35 దాటిన తర్వాత తల్లులకి ఇబ్బందులు ఉంటాయి, పుట్టే బిడ్డలకు కూడా జన్యుపరమైన లోపాలు వస్తాయి. సో సేఫెస్ట్ టైం అంటే ఈ 18 నుంచి 30 వరకు అనుకుంటాం. సో బెస్ట్ ఈజ్ 23-26-28 ఆ టైంలో అయితే కనుక చాలా మటుకు సురక్షితంగా మాతృత్వం అనుభూతి పొందడానికి బాగుంటుంది. పుట్టే బిడ్డలు కానివ్వండి, తల్లికి కూడా ఇబ్బందులు ఎక్కువ లేకుండా సుఖప్రసవం అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి.
1: అయితే మీరు 35 సంవత్సరాలు అని చెప్పారు కదా అప్పర్ ఏజ్, అంటే ఎక్కువ వయసులో పిల్లలు పుట్టడం వల్ల పిల్లలకి ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాగే తల్లికి ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటారు?
0: మంచి ప్రశ్న అండి.
1: ఇప్పుడు ఎక్కువ లేట్ కెరీర్ విషయం,
0: అర్బనైజేషన్ అవ్వడము, కెరీర్ లో సెటిల్ అవ్వడం,
1: చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలని, ఉద్యోగం వచ్చిన తర్వాత స్థిరపడాలని, దీని మీద దాదాపు 35 ఏళ్ళు దాటిపోతున్నాయి.
0: ఖచ్చితంగా అండి.
1: కాబట్టి మరి ఏ వయసులో అయితే మరి ఆ 35 సంవత్సరాల తర్వాత ఎటువంటి సమస్యలు ఉంటాయంటారు?
0: మంచి ప్రశ్న అండి. ఈ 35 సంవత్సరాల తర్వాత మన శరీరంలో కూడా అంటే స్త్రీ శరీరంలో కూడా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో విడుదలయ్యే అండాలు కూడా కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్తో ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి అండం ఫలదీకరణం చెంది శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు జన్యుపర లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డౌన్ సిండ్రోమ్ అంటారు, అంటే మెంటల్ రిటార్డెడ్ పిల్లలు ఏ విధమైన ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉంటారు, ఏమంటారు ఈ డౌన్ సిండ్రోమ్ బేబీస్ అంటామన్నమాట. ఆటిజం వచ్చేవి ఇట్లాంటివన్నీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తల్లికి కూడా ఈ గర్భిణీ సమయంలో బీపీ ఎక్కువ రావడము, మధుమేహం అంటే ప్రెగ్నెన్సీలోనే వచ్చే మధుమేహం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది. అంతేకాకుండా ప్రసవ సమయంలో కూడా మంచిగా నొప్పులు రాకపోవడము, ఎక్కువ శాతం ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. పోస్ట్నేటల్ పీరియడ్లో కూడా ఒకవేళ బీపీ ఎక్కువ ఉండాలి, ఆ షుగర్ ఎక్కువ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ రావడము, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా కొంచెం తగ్గవచ్చు. అంటే బిడ్డకి తల్లిపాలు అమృత తుల్యం, సో బిడ్డకి తల్లిపాలు లేకపోతే మరి పోతపాలు పెట్టడం, ఆ పోతపాలు వల్ల కూడా బిడ్డకు ఇబ్బందులు వస్తాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ వయసు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల.
1: బాగుందండి. అయితే ఇంకో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మీరు చెప్పినట్టుగా మన దేశంలో కూడా ఈ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం, బాల్య వివాహాలు అక్కడక్కడ చూస్తున్నాం. మరి మన కుటుంబ సంక్షేమ శాఖ వారు, కుటుంబ మంత్రిత్వ శాఖ వారు ఏంటంటే ఆ బాల్య వివాహాలని అరికట్టడానికి కూడా చాలా ఎక్కువ కృషి చేస్తున్నారు. అంటే ఐసీడిఎస్ వారు చాలా ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 20 సంవత్సరాల లోపల గర్భం దాల్చడం వల్ల మరి ఆ మహిళకి తల్లికి జరిగేటువంటి నష్టం ఏంటంటారు?
0: మన భారత ప్రభుత్వం కూడా 18 ఏళ్ళు మేజరని ఇచ్చారు. సో 18 ఏళ్ళ తర్వాత వివాహం జరగవచ్చు. 18 ఏళ్ళ తర్వాత మీరు అన్నట్లు 20 ఏళ్ళు అని చెప్పట్లేదు, బట్ బెస్ట్ అని చెప్పామంతే. 18 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బందులు అనేవి చాలా వరకు తక్కువే ఉంటాయి. సో దానికంటే తక్కువ వయసులో ఈ 12 ఏళ్ళకు మీరు చెప్పిన బాల్య వివాహాలు ఎక్కువ

5 ఏళ్లకంతా కూడా 3 పిల్లలు కనింటుంది ఒక్కొక్కసారి. ఇటువంటి వాళ్ళని కూడా మేము చూస్తున్నాము. సో ఆ చిన్న వయసులో ఇంకా 13 ఏళ్ళు 14 ఏళ్ళు జస్ట్ రజస్వల అయింటుంది, పెద్ద అమ్మాయి అయింటుంది, వెంటనే పెళ్లి చేసింటారు. ఇంకా ఎదుగుదలనే ఉంటుంది అమ్మాయికి, ఆ అమ్మాయి ఎదిగిండదు. సో దానికి తోడు లోపల బిడ్డ పెరగాలి అంటే ఇబ్బంది అయిన పరిస్థితి. ఏ విధంగా ఇబ్బంది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బ్లడ్ తక్కువ ఉండొచ్చు. సో పెట్టే బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావడం వల్ల బీపీ ఎక్కువ రావడము, డెలివరీ టైంలో వాయు రావడము, ఈ విధంగా మాతృ మరణాలు సంభవించే కారణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా డెలివరీ అయ్యడానికి డెలివరీ వ్యవస్థ ఇదంతా కూడా మంచిగా డెవలప్ అయి ఉండదు. సో ఎక్కువ ఆపరేషన్ ఛాన్సెస్ పడడము లేదా కష్టకాన్పులు అవ్వడము, కష్టకాన్పులు తల్లికి ఇబ్బంది, బిడ్డకి కూడా ఇబ్బంది, ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా పుట్టే బిడ్డలు చిన్నగా సన్నగా బరువు తక్కువతో పుట్టడం బలహీనంగా ఉంటారు. సో ఈ బిడ్డల్ని సేవ్ చేయడం కూడా కొంచెం కష్టమైన పరిస్థితి. అంతే ఒకవేళ సేవ్ చేసినా కూడా ఫ్యూచర్లో ఈ చిన్న పుట్టింటారు కదా, ఈ బలహీనంగా పుట్టిన బిడ్డలకి ఫ్యూచర్లో ఇంకా ఒబేసిటీ రావడము, ఒబేసిటీ వచ్చిందంటే

0: ఈ చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావడం వల్ల బీపీ ఎక్కువ రావడము, డెలివరీ టైంలో వాయు రావడము, ఈ విధంగా మాతృ మరణాలు సంభవించే కారణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా డెలివరీ అయ్యడానికి డెలివరీ వ్యవస్థ ఇదంతా కూడా మంచిగా డెవలప్ అయి ఉండదు. ఎక్కువ ఆపరేషన్ ఛాన్సెస్ పడడము లేదా కష్టకాన్పులు అవ్వడము, కష్టకాన్పులు తల్లికి ఇబ్బంది, బిడ్డకు కూడా ఇబ్బంది, ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా పుట్టే బిడ్డలు చిన్నగా సన్నగా బరువు తక్కువతో పుడతడం, బలహీనంగా ఉంటారు. సో ఈ బిడ్డల్ని సేవ్ చేయడం కూడా కొంచెం కష్టమైన పరిస్థితి. అంతే ఒకవేళ సేవ్ చేసినా కూడా ఫ్యూచర్లో ఈ చిన్నగా పుట్టింటారు కదా, ఈ బలహీనంగా పుట్టిన బిడ్డలకి ఫ్యూచర్లో ఇంకా మీ ఒబేసిటీ రావడము, ఒబేసిటీ వచ్చిందంటే దాంతోపాటు లావు అవ్వడము, దాంతోపాటు దానికి వచ్చే రుగ్మతలన్నీ ఆరోగ్య రుగ్మతలు, షుగర్ రావడం, బీపీ రావడం, కార్డియాక్ ప్రాబ్లం రావడం, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే, సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ రావడం అంత సురక్షితం కాదు.
1: బాగుందండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ సురక్షిత మాతృత్వంలో ప్రధానమైన అంశం ఏంటంటే స్కానింగ్స్, అంటే ఎప్పుడెప్పుడు స్కానింగ్ తీసుకుంటే మరి తల్లి బిడ్డ క్షేమంగా పుట్టడానికి అవకాశం ఉందంటారు.
0: సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదండి, ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలని, అందులో విధిగా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి తల్లి ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో నార్మల్గా ఏమేమి చూస్తాం మనము, తల్లికి రక్తహీనత ఏమైనా ఉందా, బీపీ ఎలా ఉంది, బరువు ఎలా ఉంది, బరువు సమంగా పెరుగుతుందా, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు గర్భస్థ శిశువు ఎట్లా ఉంది అది చూడాలి. గర్భస్థ శిశువు చూడడానికి మేము బయట నుంచి కూడా పరీక్ష చేసి చూస్తాం, కానీ ఈ అవయవ లోపాలు అనేవి అటువంటివన్నీ కూడా మనకి బయటకు కనబడవు. సో అవి చూడాలి అంటే ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్ ఈ మన ప్రధానమంత్రి మాతృ వందన ప్రోగ్రామ్ అనేసి ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇది ఎక్స్క్లూజివ్లీ టు డూ దిస్ బెటర్ కేర్, ఎస్పెషల్లీ స్కానింగ్ కేర్. ప్రతి నెల 9వ తారీఖు నాడు ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో కూడా విధిగా స్పెషలిస్ట్ డాక్టర్లతో స్కానింగ్ పరీక్ష ప్రతి గర్భిణీకి చేయిస్తూ ఉన్నారు. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అసలు యాక్చువల్లీ. అంటే ప్రతి ఒక్కరూ స్కానింగ్ చేయించుకోవాలి అంటే టౌన్కి వెళ్ళడము, ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ కొన్ని ఇబ్బంది అయిన పరిస్థితులు. సో అట్లా కాకుండా ఫ్రీగా మందులు, ఇంజెక్షన్స్ వాటితో పాటు ఉచితంగా సలహాలు అన్నీ ఇస్తూ స్కానింగ్ కూడా చేస్తున్నారు. ప్రతి నెల 9వ తారీఖు నాడు ప్రధానమంత్రి మాతృ వందన ప్రోగ్రామ్లో ఆ స్కీమ్లో చేస్తూ ఉన్నారు. ఈ స్కానింగ్ ఎప్పుడు చేయించుకోవాలని అడుగుతున్నారు మీరు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఈ మనం బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, బిడ్డ ఆరోగ్య స్థితి ఎలా ఉంది, అండ్ అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నిటి కోసం మనం స్కానింగ్ చేస్తాం. సో ఈ కరెక్ట్గా చెప్పాలి అంటే మనం 20-22 వారాల్లో ఒకసారి స్కానింగ్ విధిగా చేయించుకోవాలి. ఆ టైంలో ఏదన్నా అవయవ లోపాలు ఉండేవి మనకి, అంటే ఆ బిడ్డ ఎదుగుదలకు ఇబ్బంది పెట్టే అవయవ లోపాలు ఉంటాయి కొన్ని, సో బ్రెయిన్ ఎదగకపోవడము, కొన్ని అబ్నార్మాలిటీస్, దానివల్ల బిడ్డ బతకడానికి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, అంటే లీథల్ అనామలీస్ అంటాం. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడానికి ఇది బెస్ట్ టైం, 20-22 వారాల్లో ఆ టైంలో ఖచ్చితంగా చేయించుకోవడం అవసరం. ఇంకా మనకు వెసులుబాటును బట్టి 3 నెలల్లో స్కాన్ చేయించుకోమంటాం. ఆ టైంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు బయటపడతాయి. తర్వాత 28-30 వారాలు అంటే 7 నెలలు 8 నెలలు 8 నెలల మధ్యలో ఒకసారి చేయించుకోమంటాం. లేదా 9 నెలల్లో కూడా చేయించుకుంటే మంచిది. సో ఈ విధంగా ఖచ్చితంగా 3 సార్లు చేయించుకోమని రికమెండ్ చేస్తాము. విధి కాని పరిస్థితుల్లో కనీసం ఒక్కసారి 20-22 వారాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ఈ ప్రధానమంత్రి మాతృ వందన ప్రోగ్రాంలో ఆ స్కీమ్లో ఖచ్చితంగా వాళ్ళ నియర్ బై హెల్త్ సెంటర్లోనే జరుగుతుంది, ఆరోగ్య కేంద్రంలోనే స్పెషలిస్ట్ డాక్టర్స్తో జరుగుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క గ్రామీణ మహిళ కూడా ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవడం మంచిది. విధిగా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి. ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఈ రక్తం ఎంత ఉంది, రక్తం పర్సంటేజ్ ఎంత ఉంది, రక్తం గ్రూప్ ఏంటి, తర్వాత షుగర్ ఏమన్నా ఉందా, ఇవి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు. ఇది ఈ రక్తం ఎంత ఉంది అనేది విధిగా మనం వెళ్ళిన ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ బుకింగ్ విజిట్ అంటారు, ఆ టైంలో చేయించుకోవాలి. తర్వాత 5 నెలల్లో, తర్వాత 7 నెలల్లో 9 నెలల్లో ఈ విధంగా ఈ టైంలో ఖచ్చితంగా చేయించుకోవాలండి. మనకు రక్త శాతం ఎంత ఉంది అని, ప్రాబ్లమ్స్ అన్నీ రక్తహీనత నుంచే వస్తున్నాయి మ్యాక్సిమం.
1: తర్వాత ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ సురక్షిత మాతృత్వంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటంటే పౌష్టికాహారం. అంటే పౌష్టికాహార లోపం వల్ల

0: తల్లికి గర్భిణీ స్త్రీకి ఎటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు?
1: మంచి ప్రశ్న అండి. ఈ ఆరోగ్య కార్యకర్తలు మనకు భోజనము ఏం ఆహారం తీసుకోవని ఆ సూచనలు ఇస్తున్నారు. దాంతోపాటే మన భారత ప్రభుత్వము ఈ అనీమియా రాకూడదు అనేసి అంగన్వాడీ ద్వారా కూడా మనకు పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్క గర్భిణీ మహిళకి తర్వాత ఈవెన్ అప్ టు 5 ఇయర్స్ పిల్లలకు కూడా అందజేస్తూ ఉంది. అంగన్వాడీస్ ద్వారా కోడిగుడ్లు ఇస్తున్నారు ప్రతి నెలకు సరిపడా, అంటే ప్రతిరోజు ఒక కోడిగుడ్డు. పాలు ఇస్తున్నారు, తర్వాత పిండి, బలవర్ధమైన పిండి, రాగి పిండి, రాగి మాల్ట్ అలాంటివి ఇస్తున్నారు. దాంతోపాటు చక్కీలని ఇస్తున్నారు. చక్కీలు అంటే బెల్లంతో చేసిన గట్టాలు, పల్లీలు బెల్లంతో చేసిన గట్టాలు. సో పల్లీల వల్ల ప్రోటీన్ వస్తుంది, ఎగ్ వల్ల ప్రోటీన్ వస్తూ ఉంది, రాగి పిండితో అది కూడా ప్రోటీన్ వస్తుంది, బెల్లంతో మనకు ఐరన్ వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మన భారత ప్రభుత్వం విధిగా ప్రతి ఒక్క మహిళ కూడా పౌష్టికాహార లోపంతో మాతృత్వం వల్ల వచ్చే జబ్బుల రుగ్మతలకి గురి కాకూడదు అనేసి ఆ మంచి ఆలోచనతో సప్లై చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా వాడాలి. ఇంకా మన గ్రామీణ మహిళల్లో ఒక అపోహలనే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ తింటే బిడ్డ లావైపోతుందేమో, లేదా మనమే లావైపోతామో, ఇట్లాంటివన్నీ అపోహలన్నీ పక్కన పెట్టి మన గవర్నమెంట్ అంత ఇదిగా ఇస్తూ ఉంది అంటే ఫ్రీగా ప్రతి ఒక్క మహిళకి ఈవెన్ వాళ్ళకి ఏమైనా అందుబాటులో లేకపోవచ్చు, గుడ్డు ప్రతి ఒక్క మహిళ ప్రతి రోజు కొనుక్కొని తినా లేకపోవచ్చు, అయినా కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉందంటే అని తీసుకొని పౌష్టికాహారం లోపం రాకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు మనకు రోజు దొరికే ఆకుకూరలు, తోటకూర కానివ్వండి, గోంగూర కాని, మనకి ఏ విధమైన ఆకుకూరలు దొరికితే ఆ విధమైన పప్పు దినుసులు, శనగలు, అలసందలు, పెసలు, ఏది మనకు అందుబాటులో ఉంటే ఆ విధంగా. సో ఉప్పు తగ్గించుకొని భోంచేయమంటాం. దీంతోపాటు సరిపడా నీరు తాగాలి. ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో ఇటువంటి టైంలో 3 నుంచి 4 లీటర్ల నీళ్లు, మజ్జిగ, టెంకాయ నీళ్లు వీలైతే, ఈ కలింగడ పండ్లు, ఇట్లా నీరుండే పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ఎంతైనా అవసరం అండి. అందుకే మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే గర్భిణీగా ఉన్నప్పటి నుంచే మనం ఆరోగ్య కార్యకర్తలకు కూడా ట్రైన్ చేస్తున్నాం. అంటే బర్త్ ప్లానింగ్ చేయండి. బర్త్ ప్లానింగ్ అంటే ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఈ టైంలో అవ్వచ్చు, సో ఎక్కడికి వెళ్ళాలి ఆమె అంటే ఆరోగ్య కేంద్రం ఎక్కడికి వెళ్ళాలి, అంటే వాటిలో కూడా మనము రిస్క్ ఎక్కువ ఉందా, రిస్క్ తక్కువ ఉందా, అట్లా ముందే మనం కేటగిరైజ్ చేసుకుంటాము. లో రిస్క్ కేసులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ప్రతి చోట కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క సబ్ సెంటర్స్ దెన్ మండల్ లెవెల్లో కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ప్రసవం అనేది విధిగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలి, వైద్యశాలకే వెళ్ళాలి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. సో ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంకరేజ్ చేయడానికి కూడా మన గవర్నమెంట్, భారత ప్రభుత్వము జేఎస్ఎస్కే అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది, జేఎస్వై అని ఇంకొక ప్రోగ్రామ్ పెట్టింది,
0: సురక్ష యోజన,
1: జననీ శిశు సురక్ష కార్యక్రమము జేఎస్ఎస్కే అంటే. సో ఇందులో వాళ్ళకి కావలసిన మందులు, డైట్, డ్రగ్స్ డైట్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంది. తర్వాత జేఎస్ఎస్వై అనేసి డైరెక్ట్గా మదర్కే బెనిఫిట్ వెళ్తుంది అన్నమాట, మానిటరీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో అది కూడా డైరెక్ట్గా మదర్కి వెళ్తుంది. ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో అర్బన్ ఏరియాలో అయిన వాళ్ళకి, రూరల్ ఏరియాలో అయిన వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. సో అక్కడైతే కనుక ప్రసవాలకు సంబంధించి స్పెసిఫిక్గా ట్రైన్ అయిన దాయిస్ ఉంటారు. అటువంటి ప్లేస్లోనే సురక్షితంగా కాన్పు అవ్వడం, ప్రసవం అవ్వడం ఎంతైనా అవసరం, తల్లికి బిడ్డకి ఈ విధంగా క్షేమంగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అంటే ప్రయాణాల సందర్భంలో డెలివరీలు ఇవ్వడము, అంటే విమానాల్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, రైళ్ళలో కావచ్చు, అని ఇవి ఎందుకు జరుగుతుంటాయి అంటారు?
1: మంచి ప్రశ్న వేశారండి. ప్రసవం అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? మనం ఒక రఫ్గా ఒక డేట్ అని చెప్తాం, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో ఈ టైంకి ఒక వారం ముందు వెనక ఆ టైంలో డెలివరీ అవ్వచ్చు అనేది మనం అసెస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుంది, ఉరుములు ఎప్పుడు పడతాయి, అలానే బోల్ఫ్రమ్లు ఎప్పుడే ఆకాశం నుంచి ఎప్పుడు టక్కన పడుతుందో, సో అలానే ప్రసవం అనేది కూడా ఎప్పుడు నొప్పులు రావచ్చు, ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము అది. సో దానివల్ల మేబీ ఆ టైంలో ఉండిండొచ్చు ఆమె డెలివరీ టైం, మేబీ అనుకుని ఉంటారు ఒక 4 రోజులు ముందర అవుతానులే, 4 రోజులు లేట్ అవుతానులే అనుకుని ప్రయాణం పెట్టుకొని ఉండొచ్చు. సో అప్పుడు అవ్వచ్చు. అలాగే అంతేకాకుండా కొన్నిసార్లు నెలలు నిండకుండానే ప్రసవాలు అవుతుంటాయి. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. మేబీ ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండిందేమో, లేదా విమానాల్లో అని చెప్పారు హైపాక్సియా ఉంటుంది, ఆ విమానంలో ఉండే సాచురేషన్స్ ప్రెషర్ లెవెల్స్ అంతా తేడా ఉండొచ్చు, దాని ఎఫెక్ట్ కూడా ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు ఇట్లా వేరే దేశాలకు 24 గంటల ప్రయాణాలు విమానాల్లో, సో అటువంటి టైం

0: లో జరిగే అవకాశం ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, మరి ఇంకా ఎందుకంటే చివరిగా మన శ్రోతలకి అలాగే కాబోయే తల్లిదండ్రులకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటంటారు, ఈ అంటే సురక్షిత మాతృత్వం విషయంలో తల్లి బిడ్డ మరి సంక్షేమం విషయంలో, అలాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, డెలివరీ బాగా అవ్వాలి, ఎటువంటి సమస్యలు రాకుండా తల్లి సురక్షితంగా ఉండాలంటే మరి మీరు ఇచ్చేటువంటి సూచనలు చెప్పండి.
0: నేటి బాలలే రేపటి పౌరులు నానుడి ఉంది మనకు. సో మంచి బాలలు కావాలి అంటే తల్లి ఆరోగ్యం ముఖ్యంగా బాగుండాలి. సురక్షిత మాతృత్వం రావాలి, పొందాలి, మాతృత్వ అనుభూతి రావాలి అంటే మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టే ప్రీ కన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీకి ముందే మనం ప్లాన్ చేసుకొని సముచితంగా ప్రెగ్నెన్సీ టైంలో వైద్యాధికారుల దగ్గర చూపించుకొని వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలన్నీ చేయించుకుంటూ వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని బలమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ డెలివరీ టైంలో కూడా మనం ఇందాక అనుకుంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీని మనం ఎంకరేజ్ చేయాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఇన్స్టిట్యూషన్లో ఆరోగ్య కార్యకర్తలు, ట్రైన్డ్ ఆరోగ్య కార్యకర్తలు ఉండే జాగాకి వెళ్ళి అక్కడ సురక్షితంగా ప్రసవం జరి తర్వాత ఈ డెలివరీ అయినాక కూడా ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత శిశువుకి సంబంధించి టీకాలు వేయించుకోవడము, శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము, తల్లి పాలు పట్టించడము, విధిగా కనీసం సంవత్సరంన్నర వరకు తల్లిపాలు విధిగా ఇవ్వాలి. దాని తర్వాత కూడా వెంటనే పిల్లలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఫ్యామిలీ ప్లానింగ్ అనే ప్రోగ్రామ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తగినన్ని సూచనలు తీసుకుంటే సురక్షిత మాతృత్వం అనేది ఎంతో దూరంలో ప్రతి ఒక్క తల్లికి ఉండదండి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ సురక్షిత మాతృత్వం అనే దాన్ని పొందగలుగుతారు.
1: బాగుందండి శ్రీలక్ష్మి గారు, మరి సురక్షిత మాతృత్వం గురించి చాలా విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: శ్రోతలంతవరకు సురక్షిత మాతృత్వం ఈ అంశం గురించి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

మాతృదేవత చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఈరోజు నీలం సంజీవరెడ్డి గారి జయంతి. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి పదవులను అధిరోహించి తెలుగువారి కీర్తి పతాకాన్ని ఢిల్లీ వీధుల్లో ఎగురవేసిన నీలం సంజీవరెడ్డి గారు అనంతపురం జిల్లా 1913 మే 19 జన్మించారు. గాంధీజీ ప్రభావంతో విద్యకు స్వస్తి చెప్పి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30కు జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: the pioneer. While the statesman leads with Prime Minister Modi, pushes tech green ties in Norway. The Indian Express carries the picture of PM Modi receiving Norway's highest honor. The caption under the picture reads, PM Narendra Modi with King Harald V as he is conferred the Grand Cross of the Royal Norwegian Order of Merit in Oslo on Monday. The Economic Times in its editorial, Bringing It All Back Home, writes that the repatriation of 1,000-year-old Chola copper plates from Leiden University during Narendra Modi's visit to the Netherlands last weekend is a welcome assertion of India's proprietorial sovereignty. Excavated between 1687 and 1700 during the Dutch redevelopment of Nagapattinam, the two sets reveal a legacy of royal succession and maritime diplomacy. The return of Chola plates mirrors that of Piprava Buddha relic gems and restitution of 657 stolen antiquities from the United States. UPSC to release prelims provisional answers, reports Hindustan Times about the UPSC to release the answer key soon after prelims exams to enhance transparency and uphold the highest standards of to conduct the examination. Aaron Rai runs over away with PGA Championship, first English-born winner in more than a century, states the pioneer. And finally, India's bullet train dream inches closer to reality. The Financial Express says project is being executed with assistance from the government of Japan. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at the third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ ఆనందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగాలే పీఎం సూర్యగర్ పథకం ప్రారంభించి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనాన్పల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులుగాను 2,910 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39 వార్డులో అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా

0: నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎంశ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిలవ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిజి జాన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైళ్లను పచ్చజెండా ఊపి ఎంపీ బెరడి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ బిశేఖర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తర్ల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సరిగమ్మలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా సరిగమ్మలు చిత్రం నుంచి ఈ పాట

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి

0: వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మనస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ, అలాగే నంద్యాల జిల్లా పాని మండలం కందకేపల్ల గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, పరసింహ, యమున, లుండిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరందరి కోసం పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సంగీతం కోటి.

తేజ అధీర త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ సింహ, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనెరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరందరి కోసం పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సంగీతం కోటి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, చిత్రం రథసారథి చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా కర్తల్ నుంచి కాన్కల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖక, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, వెంకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి, రాహుల్, నవీన్, ప్రవీణ్, డేవిడ్, ప్రదీప్, సందీప్, విన్ని, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, ఎస్తేరు, కళ్యాణి, మహిమ, కీర్తన, చిన్నారి, హనీ, విన్సీ, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని మేడం, కోటి, రాము, పైడితల్లి, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్, స్వరూపారాణి, లక్ష్మణరావు, రవి, బండార్, త్రిమూర్తులు గుప్తా, ఈశ్వర్, వీరందరి కోసం కొండపల్లి రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: मुखान मोटी मला
2: साई बॉल
1: गज्जा बबला
2: साई बॉल
1: नडुबुल कामरा
2: साई बॉल
1: బురద పుల్ల
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్ మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత దొంగమొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా చిత్తారవీధి నుండి మద్దయ్య సాలమ్మ శేఖర్ లక్ష్మి గురునందన్ రవిచంద్ర దివ్య యశ్విత యశ్విన్ శ్రీహరి గీత మోక్షిత అలాగే ఇటికల మండలం వల్లూరు గ్రామం నుండి జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి రాజగోపాల్ సువర్ణ నాగమ్మ నాగన్న హర్షవర్ధన్ వివేక్ వర్ధన్ మార్తమ్మ అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు ఆవియా నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లెసీ శ్యామ్ వెంకటేష్ బాబు అఖిల బన్నాపురం దశరథ్ వనజ బాలనరసింహ అలాగే జగిత్యాల జిల్లా కొరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనమల నాగరాజు రాజేశ్వరి హన్సిని హరిని నయన మోక్షిత్ రాజేష్ లలిత మహేష్ రజని సుధీర్ రజిత మణిదీప్ మణిచంద్ర వీరందరి కోసం దొంగమొగుడు చిత్రం నుంచి ఈ పాట

0: ఎక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్,

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వీరందరి కోసం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట

0: కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా విప్పనగండ్ల మండలం కలవరాల నుండి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, కరుణ, రఘునాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నిర్మల, విజయలక్ష్మి, హుస్సేన్ రెడ్డి, అయ్యనగౌడ్, యాదగిరి గౌడ్, భానుమతి, రవీందర్ గౌడ్, దుర్గయ్య గౌడ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ రాజేశ్వరరెడ్డి, రాజేశ్వరి, జయశ్రీ, కాంతారెడ్డి, జయంతి, కీర్తి, రాధ, చిన్న వెంకటేష్ యాదవ్, కృష్ణ, పెద్ద వెంకటేష్ యాదవ్, వెంకట నరసింహ యాదవ్, బాలకృష్ణ యాదవ్, రాజు, శ్రీను, యాదగిరి నాయుడు, నరసింహనాయుడు, శ్రీకాంత్, బాబు, స్వామి, రంగమ్మ, చంద్రకళ, అఖిల్, వెంకటరాజు, గోవింద్, కృష్ణయ్య, అలాగే తాడిపత్రి నుంచి గురుశేఖర్, గురుప్రకాష్, మధు, సలీం, కార్తీక్, నవీన్, దినేష్, అనిల్, రామచంద్ర, శ్రీనివాసాచారి, గురుసాయి, వీరందరి కోసం హలో బ్రదర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో చివరిగా చెల్లి చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుకకుమారయ్య, గంగాధర్ శ్రీనివాస్, అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటికర్ ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయ్ కృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ.

నవిజ్ఞ, అలాగే బురదిగడ్డ ఆర్య సమాజ్ శ్రోతలు సికింద్రాబాద్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే కర్నూలు జిల్లా బీ క్యాంప్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, శేఖర్, లక్ష్మి, మోక్షిత, రవిచంద్ర, దివ్య, గురునందన్, సాలమ్మ, మద్దయ్య వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో చివరిగా చెల్లి చిత్రం నుంచి ఈ పాట

0: వినపడుతూ ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో శ్రీ ఆదిత్య విద్యానిలయం కల్లూరు విద్యార్థులు సమర్పించు కదమ్మ కార్యక్రమం వింటారు.
1: కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం బాలబాలికలు సమర్పించు చిన్నారి లోకం కదంబ కార్యక్రమము వింటారు. వ్యాఖ్యాతలు లిఖిత వైష్ణవి. ముందుగా ఈరోజు కార్యక్రమాన్ని వినాయకుని శ్లోకంతో ప్రారంభించడానికి
2: తేజస్విని భార్గవి రాజేశ్వరి 10వ తరగతి నుంచి మన ముందుకు రాబోతున్నారు.

0: ఓ వేమా, చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష.
1: నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాకు వలన జనత నడుచు. సత్యమొకటే పాప సంహారమును చేయు. కాళికాంబ హంస కాళికాంబ.
0: నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాకు వలన జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
2: రెండవ తరగతి నుంచి ఋషిధర్ పద్యం చెప్పబోతున్నాడు, విందామా మరి.
3: ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ.
2: హిందీలో కబీర్ ఔర్ తులసీదాస్ కవుల గురించి చెప్పడానికి రాబోతున్న విద్యార్థులు రెహానా, అతెహార్, ఫాతిమా.
4: కబీర్ దాస్ జీ కా జన్మ సన్ 1398 మే హువా. కబీర్ కే రచనాఓ కో బీజక్ కహతే హై. కబీర్ దాస్ జీ కా మరణ సన్ 1318 మే హువా. మే ఉన్కా ఏక్ దోహా కహనా చాహతీ హూ. బురా జో దేఖన్ మై చలా బురా నా మిలియా కోయి, జో దిల్ ఖోజా అప్నా ముజ్సే బురా నా కోయి. ఇస్కా భావ్ కబీర్ కహతే హై కి జబ్ మైనే ఇస్ సంసార్ మే బురాయి ఢూండ్నే చలా ఫిర్ ముజే బురాయి కహీం పర్ భీ నహీ దిఖా. జబ్ మైనే అప్నే దిల్ కే భీతర్ జాంకా తో ముజ్సే బురా ఇన్సాన్ కహీం నహీ దిఖా.
5: తులసీదాస్ జీ కా జన్మ రాజాపుర్ నామక గావ్ సన్ 1532 మే హువా. ఉన్కే ద్వారా లిఖి గయే రచనాఓ కో మహారామ చరిత మానస్ కహతే హై. ఉన్కా మరణ సన్ 1623 మే హువా. మే ఉన్కా ఏక్ దోహా కహనా చాహతీ హూ. తులసీ సంత స్వంబ తరు ఫూల్ హీ ఫల్ హీ పర్హిత్, దత్తతే యే పాహన్ హరత్ ఉతతే వే ఫల్ దేతే. ఇస్కా భావ్ సంత పురుష్ అపకార్ కర్నే వాలోం కే ప్రతి భీ ఉపకార్ కర్తే హై. ఆమ్ కే పేట్ భీ పర్ ఉపకార్ కర్తే హై. ఆమోం కే లియే హమ్ ఫతరోన్ సే మార్తే హై, పేట్ కో చోట్ లగ్తీ హై, లేకిన్ వే హమే మీఠే ఫల్ ఖానే కో దేతే హై.
2: మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పడానికి ఏ దీపిక రాబోతుంది.
6: మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాజ్ బర్న్ ఆన్ 15 September 1860 అండ్ డైడ్ ఇన్ April 14, 1962. హి వాజ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టేట్మెన్ అండ్ ద 19th డిమాండ్ ఆఫ్ మైసూర్ సర్వింగ్ ఫ్రమ్ 1912 to 1919. హి స్టార్టెడ్ హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్

0: His BSc degree from University of Madras and a diploma in civil engineering from University of Bombay through its affiliated institution and third oldest engineering college in Asia. He was Indian highest honor, the Bharat Ratna, in 1955. His birthday, 15th September, is celebrated as Engineering Day.
1: చిరలు కావాలనా రైకలు కావాలనా అనే జానపద గీతం పాడడానికి వస్తున్న చిన్నారులు వరుణ్, హారిక.
2: చిరలు కావాలన్నా అరవికలు కావాలన్నా నీకేమి కావాలన్నా పొద్దుచూరు సంతలోన.
3: చిరలు నాకొద్దురో అరవికలు నాకొద్దురో నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
2: డవులు కావాలన్నా హారం కావాలన్నా నీకేమి కావాలన్నా ధర్మారం సంతలోన.
3: డవులు నాకొద్దురో హారం నాకొద్దురో నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
2: కమ్మలు కావాలన్నా కడియాలు కావాలన్నా నీకేమి కావాలన్నా ఎప్పుడు వెందల సంతలోన.
3: కమ్మలు నాకొద్దురో కడియాలు నాకొద్దురో నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
2: ముక్క పుడక తెచ్చాను మూత గుట్లో పెట్టాను పెట్టుకోమని చెప్పవే తడికో తడిక.
3: పొగిడి కాంతి లేదు పుడగ మెగురు లేదు వద్దని చెప్పవే తడికో తడిక.
2: కుర్ర బియ్యం తెచ్చాను గోంగూర తెచ్చాను వండమని చెప్పవే తడికో తడిక.
3: కుర్ర బియ్యం తెస్తేను గోంగూర తెస్తేను వండనని చెప్పవే తడికో తడిక.
2: తాటి పండు తెచ్చాను బుర్రగింజ తెచ్చాను తినమని చెప్పవే తడికో తడిక.
3: తాటి పండు తెస్తేను బుర్రగింజ తెస్తేను తిననని చెప్పవే తడికో తడిక.
1: కార్తిక్ 8వ తరగతి నుంచి సోలార్ సిస్టమ్ గురించి చెప్పడానికి వస్తున్నాడు, విందామా?
4: ద సోలార్ సిస్టమ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సన్ అండ్ 8 planets. దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ద సోలార్ సిస్టమ్ ఆల్సో హ్యాస్ శాటిలైట్స్, కామెట్స్, యాస్ట్రాయిడ్స్ అండ్ మెటరాయిడ్స్. Scientists estimated that our solar system was formed about 4.6 billion years ago. There are many theories about origin of the solar system. Some of the important theories among them are geocentric theory. This theory was proposed by an Egyptian astronomer named Ptolemy. According to this theory, the Earth is the center of the universe. Heliocentric theory. This theory was proposed by Polish astronomer named Nicolaus Copernicus. According to this theory, the Sun is the center of the universe. The nebular hypothesis. According to this theory, the planets were formed out of cloud of dust and gases associated with the Sun. This theory was developed by Immanuel Kant.
1: యక్ష ప్రశ్నలు అడగడానికి 4వ తరగతి నుంచి ఉదయ్ కుమార్, హెనోష్ బాబు రాబోతున్నారు, విందామా? మరి
5: భూమి కంటే పొడవైనదేది?
6: తల్లి.
5: ఆకాశం కంటే పొడవైనదేది?
6: తండ్రి.
5: గాలి కంటే వేగం కలదేది?
6: మనసు.
5: సూర్యం చుట్టూ తిరుగువారు ఎవరు?
6: దేవతలు.
5: మానవునికి సహాయపడేదేది?
6: ధైర్యం.
5: రూపం నా హృదయం లేనిదేది?
6: రాయి.
1: ఇప్పుడు కరోనా అంటే అందరికీ భయం. కరోనా గురించి సంభాషణ రూపంలో చెప్పడానికి వస్తున్న విద్యార్థులు డి గాయత్రి, ఈ ఇందుప్రియ ఫ్రమ్ 8th class.
7: టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ COVID-19. COVID-19, ద నేమ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అస్ టు ఫీల్ ఫియర్. ఇట్ ఈస్ అటాక్ సో మెనీ పీపుల్. సమ్ ఫ్యామిలీస్ లాస్ దేర్ పేరెంట్ అండ్ సమ్ ఫ్యామిలీస్ లాస్ దేర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ పాండమిక్ అటాక్. ఇట్ విల్ బి డిస్ట్రాయ్డ్ ద వరల్డ్.
8: లాట్ ఆఫ్ కంట్రీస్ లాస్ ఫేమస్ పర్సనాలిటీస్. వి సర్వ్డ్ అవర్ లైఫ్స్ హైడింగ్ హోమ్స్. ద థాట్ ఆఫ్ డిసీజ్ మేక్స్ పీపుల్ ఫియర్. సచ్ ఎ COVID-19 అనే పర్సన్ అఫెక్టెడ్ విత్ ఇట్. అవర్ కాన్వర్జేషన్ ఈజ్ అబౌట్ COVID-19 అనే పర్సన్.
7: Why I'm feeling like this? My nose is running out, body pains, headache. What happened to me?
8: Ha ha ha, I am COVID-19. Who attacked you?
7: Who are you?
8: I am a virus, I will kill you.
7: Where did you come from?
8: I came from China, I will destroy the world.
7: Oh, you are so cruel.
8: Ha ha ha, yes.
7: How can we avoid you?
8: By following SMS.
7: What? SMS?
8: Yes, SMS. Sanitizer, mask, social distance.
7: Ha ha ha ha ha.
8: Hey, why you are laughing?
7: You are enemy for mankind. You should be destroyed.
8: Oh no, please don't do like that.
7: See here, vaccine for COVID-19.
8: Oh no, now I am going to destroy it. No, no.
7: Please, all of you follow SMS and get vaccinated so we can kill the virus.
1: హిందీలో జై జవాన్ కవిత చెప్పడానికి స్వాతి బుష్రా 6వ తరగతి నుంచి రాబోతున్నారు, ఆలకిద్దామా?
9: భారత్ అప్నా గౌరవశాలి, భారత్ దేశ్ మహాన్, జిస్కీ రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
2: ఇస్ పావన్ ధరా కో జబ్ శత్రు నే ఆంక్ దికాయి, తల్ సేనా ఆగే బడి శత్రు కో మార్ బగాయి, శాన్ నహీ జానే ది మా కి అప్నీ గావ్ ది జాన్.
9: భారత్ అప్నా గౌరవశాలి, భారత్ దేశ్ మహాన్, జిస్కీ రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
2: సాగర్ తచ్చే కభీ శత్రు జో భారత్ మే హీ ఆయా,
9: జల్ సేనా కే వీరో నే వహ కభీ నహీ బచ్ పాయా. భారత్

0: భారత దేశ మహాన్, జిస్కి రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
1: కథలు అంటే అందరికీ ఇష్టం కదా. ఒక సందేశంతో కూడిన కథను చెప్పడానికి మన ముందుకు అఫ్రా రాబోతుంది, విందామా?
2: ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తోడుతున్న చిన్న మొక్క, రెండవదేమో కొంచెం పెద్ద మొక్క, మూడవదేమో దానికంటే కొంచెం పెద్దది, నాలుగవదేమో చాలా బాగా ఎదిగిన చెట్టు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ ఆ మొక్కను లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండవ మొక్కను లాగమ అన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టంతో దాన్ని లాగేశాడు. ఇప్పుడు మూడో మొక్కను లాగమన్నాడు. తన శక్తిని అంతా ఉపయోగించి కష్టంతో దాన్ని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. ఆయన ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో ఇలా అన్నాడు, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే మార్చుకోవడం చాలా కష్టం. మొక్కాయ వంగనేది మానయ వంగన అనే సామెతను ఈ విధంగా ఎంత ప్రయత్నించినా ఆ అలవాట్లు మనల్ని వదిలిపోవు అని అన్నారు గురువుగారు. నీతి మాలలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడు లాగేయాలి.
3: జేన్ ఆస్టిన్ ఇంగ్లీష్ ఆథర్ గురించి చెప్పడానికి 9వ తరగతి నుంచి పి పల్లవి రాబోతుంది.
4: జేన్ ఆస్టిన్ వాజ్ అన్ ఇంగ్లీష్ నోవలిస్ట్. షీ వాజ్ బోర్న్ ఇన్ హ్యాంప్షైర్, ఇంగ్లాండ్ అండ్ December 16, 1775. హర్ ఫాదర్ వాజ్ రెవరెండ్ జార్జ్ Austin and her mother was Cassandra Lee Austin. She was youngest of the large close family. She had 6 brothers and 1 sister. She was especially close to her sister and brother Cassandra and Henry. When Jane was 8, she and her sister were sent to Oxford and then Southampton because of an outbreak of typhus, a bacterial disease caused by lice and fleas. Jane further nearly died after the both girls returned home. Jane and her sister were attended to the reading ladies boarding schools where they studied spelling, French, music, dancing and needlework. Jane continued to expand her knowledge after she left her school. Under the supervision of her father, she became great author. In her teen years, she started writing. She wrote poems, stories and comical pieces for her family's entertainment. In some of the publishing, we can find humorous novels with deliberately misspelled titles such as Love and Friendship and Ironic History of England and the book Lady Susan. And she wrote many quotations such as Look into your own heart because who look outside dreams but who look inside awakes. And she died on July 18, 1817 at the age of 41.
3: చిలిపి ప్రశ్నలు అడగడానికి భవిత మరియు షన్విత 9వ తరగతి నుంచి రాబోతున్నారు.
5: ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? న్యూస్ పేపర్. అందరూ భయపడే బడి ఏమిటి?
6: చేతబడి.
5: అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
6: పుస్తకాలు.
5: ఆయుధం లేని పోరాటం ఏమిటి?
6: మౌన పోరాటం.
5: గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
6: పకోడి. షన్విత, ఇప్పుడు నేను నీకు కొన్ని చిలిపి ప్రశ్నలు అడగబోతున్నాను, నువ్వు సమాధానం చెప్తావా?
5: సరే భవిత.
6: వేసుకోలేని గొడుగు ఏమిటి?
5: పుట్టగొడుగు.
6: చీమను కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
5: బ్రౌన్ షుగర్.
6: మొక్కకు పోయని రోజాలేమిటి?
5: సిరోజాలు.
6: రుచి లేని కారం ఏమిటి?
5: ఆకారం.
6: డ్రైవర్ లేని బస్ ఏమిటి?
5: సిలబస్.
3: కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి చెప్పడానికి ఇప్పుడు మన ముందుకు P. Pooja from 8th class.
7: Conservation of natural resources. Water is a renewable natural resource. We use it for drinking, producing electricity, irrigation in various industries and for a number of activities. Its scarcity would cause loss of vegetation, adverse effect on flora and fauna, erosion of soil, etc. Plants and animals provide a wide range of industrial and biological materials. Also, it assists in the manufacturing of medicines and for various other uses. It takes millions of years for the formation of natural resources. Fossil fuels are of great importance. A lot of energy is produced by coal, oil and natural gas, all of which are fossil fuels. Forest is the most important natural resource. Forest provides paper, timber, furniture, medicine, gum, etc. Also, it assists in the manufacturing of medicines. Moreover, it prevents soil erosion and protect wildlife. Land resources support natural vegetation, wildlife transport. The land also provides food, shelter, cloth and other basic needs. Thank you.
3: టుకురా దో యా ప్యార్ కరో కవిత చెప్పడానికి మన ముందుకు వస్తున్న విద్యార్థిని ఎస్ జర్నా బేగం ఫ్రమ్ 10th క్లాస్.
8: సుభద్రా కుమారి చౌహాన్, ఉన్కా జన్మ 1904 మే హువా, ఉన్కా మరణ 1948 మే హువా. వే కవిత్రి తథా కహానీ లేఖికా హై. ఇన్కా కవితాఓ కా సంగ్రహ ముకుల్ హై. వే హమారే భారత దేశ్ కే లియే

0: आस कर मंदिर में पूजा करने को आई। धूप दीप नैवेद्य नहीं है, झांकी का श्रृंगार नहीं। हाय गले में पहनाने को फूलों का भी हार नहीं। स्तुति कैसे करूं तुम्हारी, स्वर में भी माधुरी नहीं। मन का उभराव प्रकट करने को वाणी में चतुरी नहीं। नहीं दान है नहीं दक्षिणा, खाली हाथ चली आई। पूजा करने की भी विधि न जानती, फिर भी नाच चली आई। पूजा और पूजापा प्रभुवर इस पुजारिन को समझो। दान दक्षिणा और निचावर इस भिकारिन को समझो। मैं उन्मत्त प्रेम की लोभी हृदय दिखाने आई हूँ। जो कुछ है बस यही पास है, इसे चढ़ाने आई हूँ। चरणों में अर्पित है, इसको चाहो तो स्वीकार करो, ठुकरा दो या प्यार करो।
1: మహాత్ముల యొక్క సూక్తులు వివరించడానికి మన ముందుకు హబీబా రమ్య ఫ్రమ్ 6th క్లాస్.
2: తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు.
3: ఈ వాక్యం రాసిన వారు వాల్మీకి.
2: మనుషులలో వైరాడికి 5 కారణాలుంటాయి. స్త్రీలు ఆస్తిపాస్తులు, కఠోరమైన వాకులు, కుల మత ద్వేషాలు, ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన అపరాధాలు.
3: ఈ వాక్యం మహాభారతంలోనిది. ఇప్పుడు నేను వాక్యాలు చెప్తాను, అది ఎవరు రాశారో నువ్వు చెప్పు. సత్య మార్గం ఎంతో సులభం, సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం.
2: ఈ వాక్యం ఋగ్వేదంలోనిది.
3: బంగారంలోని ప్రతి అణువు ఎంతో విలువైనది. గడిచే కాలంలోని ఒక్కొక్క గడియ సైతం అంతే.
2: ఈ వాక్యం రాసిన వారు జే మైసన్.
1: యూక్లిడ్ గురించి చెప్పడానికి వస్తున్న విద్యార్థి టి హారిక ఫ్రమ్ 8th క్లాస్.
4: యూక్లిడ్ వాస్ గ్రీక్ మ్యాథమెటిషియన్. హీ వాస్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. హీ వాస్ బోర్న్ ఆన్ 330 BC, మిడ్ 4th సెంచురీ BC ఇన్ అలెగ్జాండ్రియా, ఈజిప్ట్. హిస్ ఫాదర్ నేమ్ వాస్ నౌక్రిస్. హీ వాస్ ఫేమస్ యాజ్ మ్యాథమెటిషియన్, యూక్లిడియన్ జియోమెట్రీ, యూక్లిడ్ ఎలిమెంట్స్, యూక్లిడియన్ అల్గోరిథమ్. హీ వాస్ డైడ్ ఆన్ 260 BC, మిడ్ 4th సెంచురీ BC. He was probably educated in Plato school in Athens. The Euclid listed 23 definitions in his book Elements. I am going to say some important definitions. A point is that which has no part. A line is a breathless length. The ends of a line are points. A surface which has length and breadth only. Thank you.
1: Nanha munha rahi hu geet padarani ki vastuna vidyarthini S. Mubina.
5: नन्हा मुन्ना रही हूँ, देश का सिपाही हूँ,

0: హింద్. ఇప్పుడు హార్ట్ గురించి ఇంగ్లీష్లో చెప్పడానికి వస్తున్న విద్యార్థి జి సంతోష్ ఫ్రమ్ 8th క్లాస్.
1: టుడే మై రోల్ ఈస్ ఐఎమ్ ఏ హార్ట్. ఐఎమ్ ఏ విటల్ ఆర్గాన్ ఇన్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ డే అండ్ నైట్. ఐ హ్యావ్ టు పంప్ బ్లడ్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఐఎమ్ ఏ హార్ట్ వర్కర్. నవేడీస్ నో బడీ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. బ్లడ్ వెజిల్స్ ఆర్ బికమింగ్ స్టిఫ్ డ్యూ టు ది అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్. ఐ హ్యావ్ టు సఫర్ ఏ లాట్ డ్యూ టు ది ఫ్యాట్ ఇన్ బ్లడ్ అండ్ బ్లడ్ వెజిల్స్. ఇన్ ఓల్డెన్ డేస్ మై కండిషన్ వాస్ వెరీ గుడ్, బట్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ జంక్ ఫుడ్. People are busy in their works and giving stress and strains to me. Due to this problem, I have to stop after 50 and 60 years. Please keep me healthy. I will keep you healthy.
0: ఇప్పుడు సంస్కృత శ్లోకాలు వివరించడానికి 7వ తరగతి నుంచి వస్తున్న విద్యార్థి పి వంశి.
2: ఏకౌష్వద్ నభుంజీత నైకౌషుప్తేషు జాగుర్యాత్ ఏకోన గచ్చే తద్వానం నైకౌచార్థం ప్రచింతేత్. భావము మధుర పదార్థములను తానొక్కడే తినరాదు, అందరిని దృష్టించినా తానొక్కడే మేల్కొని ఉండరాదు, తోడు లేకుండా ఒంటరి అడవ మార్గమున వెళ్ళరాదు, ముఖ్య విషయములలో తానొక్కడే నిశ్చయము చేయరాదు. భుక్వా శతపదం గచ్చే తాంబూలం తదనంతరం వామ పార్శ్వేతి శయనం ఔషధహీకిం ప్రయోజనం. భావము అన్నం తిన్న తరువాత 100 అడుగులు నడవవలను, దాని తర్వాత తాంబూలం సేవించవలను, దాని తర్వాత ఎడమ వైపుకి తిరిగి నిద్రించవలను. ఇలా చేసే వారికి మందులతో పనిలేదు. అపూజ ఎత్ర పూజ అంతే పూజ నామ చేతి క్రమ త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్ష మరణం భయం. భావము ఎచ్చట అయోగ్యులు పూజింపబడుతున్నారో పూజనీయులు అవమానం పొందుతున్నారో అచ్చట కరువు మరణము భయం అను 3 ప్రమాదములు సంభవించును. ఆరంభ గుర్విక్షయిని క్రమేణ లఘ్విపుర వృద్ధి ముప్పేతి పశ్చాత్ దినశ్య పూర్వార్ధ పరార్ధ భిన్నచాయేవ.

0: మైత్రి కల సజ్జనానం భావము. చెడ్డవారితో స్నేహం పొద్దుపూట నీడ వలె మొదట ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. మంచివారితో స్నేహం మధ్యాహ్నం పూట నీడ వలె మొదట తక్కువగా ఉండి క్రమంగా పెరిగిపోతుంది.
1: ద గ్రేట్ పోయట్ ఇన్ ఇంగ్లీష్ ద విలియం షేక్స్పియర్ గురించి చెప్పడానికి 10వ తరగతి నుంచి జీ మానస రాబోతుంది.
2: విలియం షేక్స్పియర్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయట్, యాక్టర్ అండ్ ప్లే రైట్ ఇన్ is widely regarded as the greatest writer in the world. No birth record exists of Shakespeare, but an old church record exists that he was baptized in April 1564 at Holy Trinity Church. He is referred to as English national poet and considered to be the greatest dramatist of all the time. John Shakespeare, a leather merchant, was his father and Mary Arden was his mother. He was third child of his parents, 2 elder sisters and 2 younger brothers. There is no schooling record exist of Shakespeare, but many believe that he had attended King's New School in Stratford, which helped him reading and writing. On November 28, 1582, he married Annie Hathaway, who was 8 years older than him. They were blessed with 3 daughters later. The poems Venus and Adonis, The Rape of Lucrece, and A Lover Complaint, etc. were very popular and were reprinted many times. He also wrote many tragedies such as Hamlet, Othello, King Lear, and Macbeth. Hamlet had been adapted into movies in many countries. Some of his quotations were, "If we are true to ourselves, we cannot be false to anyone. No legacy is so rich as honesty. Always wrong person gives you the right lesson in your life." Throughout his career, he worked on 37 plays, 154 sonnets and 2 long narrative poems. His plays are very famous and have been translated into every language present on this world. They are considered to be the most performed plays of any other playwright. This great poet was passed away on April 23, 1616 in Stratford.
0: పద్యాలు భావాలు చెప్పడానికి 7వ తరగతి నుంచి సాయి సుప్రజ రాబోతుంది. విందామా?
3: చదువు చదువుకున్న సౌఖ్యమునుండరా, చదువు చదివనేని సరసుడగును, చదువు మర్మమెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమ భావం. ఓ వేమ, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటిని చక్కగా గ్రహించగలుగుతాడు. కమలములు నీట బాసిన కమలాబుద్ధి రశ్మి సోగి కమలిన భంగి తమ తమ నేలవులు తప్పిన తమ మిత్రులై శత్రువులోట తద్యం సుమతి భావం. సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలి తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోయాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలను వదిలి ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులై శత్రువులు అవుతారు. ఇది నిజం.
0: శాలిని 8వ తరగతి నుంచి ఫ్లడ్స్ అండ్ రెయిన్స్ గురించి చెప్పడానికి రాబోతుంది. విందామా?
4: ద నంబర్ ఆఫ్ ఫ్యాటిటీస్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా ఆఫ్టర్ ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ అండ్ రివర్స్ ఓవర్ ఫ్లో హ్యావ్ బీన్ ఎఫెక్టింగ్ పర్టికులర్లీ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం స్టేట్స్. ద రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై నేషనల్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్. Search and rescue are ongoing. The water in some other states like Telangana had came up to 70 feet. Bhadrachalam and some other cities are suffering a lot by the rains. The people are traveling in boats to go to here and there. The farmers got a big loss of crops. The Maharashtra and Chhattisgarh had a great record of having rains. The National Disaster Rescue Force is trying a lot to rescue the people who are suffering a lot by the floods and rains.
0: చిత్రకళలో నైపుణ్యం గల వ్యక్తి రాజా రవివర్మ. అతని గురించి చెప్పడానికి ఎం బిందు మాధవి 8వ తరగతి నుంచి రాబోతుంది.
5: దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులను అందజేశాడు. అతడే రాజా రవివర్మ. గుళ్ళల్లో ఉన్న దేవుళ్లను తన కళ ద్వారా ఇళ్లకు తెచ్చిన ఘనత రవివర్మకే దక్కింది. కవులకు పండితులకు తప్ప సాధారణ మనుషులకు దేవుడు రూపం ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో మానవులకు తెలియజేసిన మహామనిషి రవివర్మ. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ఆజానుబహుం అరవింద దళాయతాక్షం అంటూ వర్ణిస్తే ఆ రామాయణం చదివిన వారి ఊహకే ఆ రూపం అందింది. ఆ ఊహకు రవివర్మ అద్భుత చిత్రకళా నైపుణ్యంతో రూపకల్పన చేసి మనకు అందించారు. శివుడు, లక్ష్మి, సరస్వతులు మొదలు ముక్కోటి దేవతలు ఈ రూపాల్లో ఉంటారని రవివర్మ చిత్రకళా నైపుణ్యంతోనే మనము తెలుసుకున్నాము. 1893లో దక్షిణ భారతదేశంలో జిప్సీల పేదరికాన్ని, నిస్సహాయతను, కారాగారంలోని స్త్రీల్లో తిరుగుబాటుతనాన్ని, కోపాన్ని, రాజపుత్ర సైనికుల్లోని సాహసాన్ని ఆయన సహజంగా చిత్రీకరించారు.
0: ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ గురించి చెప్పడానికి జోష్న రాబోతుంది.
6: ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్. హెల్దీ సాయిల్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ ప్లాంట్స్ గ్రోత్, హ్యూమన్ న్యూట్రిషన్స్ అండ్ వాటర్ ఫిల్ట్రేషన్. హెల్దీ సాయిల్ సపోర్ట్ ఏ ల్యాండ్స్కేప్ దట్ ఈస్ మోర్ రెసిలియంట్ టు ది ఇంపాక్ట్ గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ ఎయిర్. సాయిల్ ప్రమోట్స్ ప్లాంట్స్ విత్ ఫుడ్ హోల్ ఫర్ ద రూట్స్ అండ్ హోల్ ద నెసెసరీ న్యూట్రిషన్ ఫర్ ప్లాంట్స్ టు గ్రో. ఇట్ ఫిల్టర్స్ ద రెయిన్ వాటర్ అండ్ రెగ్యులేట్స్ డిచార్జ్ ఆఫ్ ఎక్సెస్ రెయిన్ వాటర్, ప్రివెంటింగ్ ఫ్లడ్డింగ్. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఆర్గానిక్ కార్బన్.

0: ఇట్ బఫర్స్ అగనెస్ట్ పొల్యూటర్స్ దస్ ప్రమోటింగ్ గ్రౌండ్ వాటర్.
1: 8వ తరగతి నుంచి శృతి కీర్తన లక్ష్మి పొడుపు కథలు అడగడానికి మన ముందుకు రాబోతున్నారు.
2: నేను పొడుపు కథ గురించి చెప్పబోతున్నాను. కథలోని అన్ని సంపులు మెలుకువలు వినేవాడు తెలుసుకున్నాడా అనే ఆలోచన రాదు, కానీ వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపు కథల్లో చమత్కారం ఉంది, స్ఫూర్తి ఉంది. కథ కాని కథ
3: పొడుపు కథ.
2: శృతి, ఇప్పుడు నేను కొన్ని పొడుపు కథలు అడుగుతా, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా?
3: హా లక్ష్మి, చెప్పగలను.
2: అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే.
3: నక్షత్రాలు.
2: తోకతో నీళ్లు తాగుతుంది.
3: దీపం.
2: అన్ని ప్రేమల కన్నా మిన్నయైన ప్రేమ
3: తల్లి ప్రేమ.
2: అంత గద్దు టోపీవాడు దేనైనా సాధిస్తాడు.
3: అగ్గిపుల్ల.
2: కాళ్ళు లేవు కాని నడుస్తుంది, కళ్ళు లేవు కాని ఏడుస్తుంది.
3: మేఘం. లక్ష్మి, ఇప్పుడు నువ్వు కొన్ని పొడుపు కథలు అడిగావు కదా, నేను కూడా కొన్ని పొడుపు కథలు అడుగుతాను, సమాధానం చెబుతావా?
2: హా శృతి, చెబుతాను.
3: ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రమే పెద్దోడు.
2: చిటికైన వేలు.
3: ఎర్రని రాజ్యం నల్లని సింహాసనం, ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు.
2: దోష.
3: చేతితో పారేసి నోటితో ఏరుకునేవి.
2: అక్షరాలు.
3: చిటపట చినుకులు చిటారి చినుకులు ఎప్పుడు రాలినా చెప్పుడు రావు.
2: నక్షత్రాలు.
3: ఇక్కడ చూచి అక్కడ చూడమంటే ఆ మన దూరం పరిగెడుతుంది.
2: దృష్టి.
1: ఇప్పుడు శక్తి పీఠాల యొక్క కథను వివరించడానికి మన ముందుకు రాబోతున్న విద్యార్థినులు ఎస్ జయంతి, సాహితి.
4: స్త్రీ రూపాన్ని అత్యున్నత స్థాయిలో దైవంగా శక్తి స్వరూపుడిగా హిందువులు కొలుస్తారు. శక్తిని పార్వతీదేవి లేదా సతీదేవి రూపంలో పూజించే పీఠాలు మన భారత ఉపఖండంలో 51 ఉన్నాయి. శక్తి స్వరూపిణిని వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పూజిస్తారు. ప్రస్తుతం మనం శక్తి పీఠాలు వాటి ఆవిర్భావం గురించి కథ తెలుసుకుందాం.
5: దక్ష ప్రజాపతి కూతురైన సతీ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. దక్షుడికి ఈ వివాహం ఇష్టం ఉండదు. చర్మాన్ని తరించి పాముల్ని మెడలో వేసుకుని శ్మశానాల వెంబడి తిరిగి శివుణ్ణి పెళ్లి చేసుకోవద్దని వారిస్తాడు. అయినా ఆమె పట్టుదల వదలక శివుడి భార్య అవుతుంది. అప్పుడు దక్షుడు శివుడిని అవమానించేందుకు గాను ఒక పెద్ద యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ పేరు పేరున ఆహ్వానిస్తాడు, కానీ తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవడు. అయినా సతీదేవి వారిస్తున్నా వినకుండా ఆ యజ్ఞానికి వెళుతుంది. అప్పుడు దక్షుడు ఆమెను అవమానించడంతో భరించలేక అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. శివుడు ఈ సంగతి విని కోపాదృక్తుడైపోతాడు. వీరభద్రుని సృష్టించి దక్ష యజ్ఞం పూర్తిగా నాశనం చేస్తాడు. దక్షుడి తల నరికి వేస్తాడు. తర్వాత మళ్ళీ మేకతల అతికించి అతడిని బ్రతికిస్తాడు. అయినా తన బాధ ననుచుకోలేక సతీ శరీరాన్ని తీసుకువెళ్ళి ప్రళయ తాండవం చేస్తాడు. ఆ తాండవ విలన్ నృత్యానికి విశ్వమంతా కంపించిపోతుంది. శివుడిని ఆపాలంటే సతీ శరీరాన్ని కనిపించకుండా చేయడమే అని విష్ణువు నిర్ణయించుకుంటాడు. విష్ణువు నిర్ణయం మేరకు విష్ణు చక్రం విసరక సతీదేవి శరీర భాగాలన్నీ వివిధ ప్రాంతాల్లో పడిపోతాయి. ఆ శరీర భాగాలు పడిన ప్రతి చోట ఒక్కో శక్తి పీఠం ఆవిర్భవించింది.
4: ఈ పీఠాలని వివిధ గ్రంథాల్లో వివిధ రకాలుగా వర్ణించారు. వీటి సంఖ్యను 18, 51, 108 వేరు వేరు చోట్ల ఏర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవిని విజ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించే శక్తిగా భావిస్తారు. అస్సాంలోని కామాఖ్య ఆలయం తంత్ర విద్యలకు ప్రసిద్ధికెక్కింది. ఈ 51 శక్తి పీఠాలు సగం బెంగాల్ ప్రాంతంలోని, అంటే దేశంలోని పశ్చిమ బెంగాల్లోని కొన్ని, బంగ్లాదేశ్లో కొన్ని ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని శ్రీలంక, నేపాల్, టిబెట్, పాకిస్తాన్లో కూడా ఉన్నాయి.
1: కార్యక్రమంలో చివరిగా నామ రామాయణంలో బాలకాండ శ్లోకాలు పాడడానికి
6: 10వ తరగతి నుంచి బి తేజస్విని, ఎం భార్గవి అండ్ ఎస్ రాజేశ్వరి రాబోతున్నారు.

0: లోకం కదంబ కార్యక్రమము విన్నారు. వ్యాఖ్యాతలు లిఖిత వైష్ణవి, నిర్వాహణ శ్రీ బి వాసుదేవయ్య గారు మరియు శ్రీమతి బి వరలక్ష్మి గారు, సహకారం శ్రీమతి మీనాక్షి గారు, కవిత గారు, షైనాజ్ పర్వీన్ గారు, పుణ్యావతి గారు, నజిమా బేగం గారు, విజయలక్ష్మి గారు, ఫౌజియా గారు మరియు ఉపాధ్యాయ బృందం. అందరము ఒకసారి జయజయలు చెబుదామా.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ ఆదిత్య విద్యానిలయం కల్లూరు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఇవాటి చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ద విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని AMCA ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ DRDOలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ద విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకి పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థి నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ ఆధ్యాత్మికతా, శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై వో ఆజ్ భీ యహాన్ కీ ప్రగట్ కే ముఖ్య కారణో మే సే ఏక్.
1: AMCA ప్రాజెక్టుల భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని,

0: ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్దికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎఫ్సిఎల్ సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్ యుద్ద తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వా కిసీ భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టిలరీ షెల్ హో, బాంబ్ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ్ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ద విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్దికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इम्पॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్ఫెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే

0: కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా, ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ, కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
1: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్దాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ద సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ది చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా, వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది, ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం, రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ద విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. అవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

త్వరలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ద విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్టియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ది, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత ఈ నాలుగు లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శీర్షిక వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమెరికా అబ్బాయి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. గీతరచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో వినబోతున్న పాట కొండవీటి సింహం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట కథానాయకుడు చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం చలం దృక్పథం గురించి శ్రీ వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.
1: అసలు స్త్రీవాదమే ఆధునికం. పూర్వకాలంలో స్త్రీలకు బాధ్యతలు, ధర్మాలు, కొండకొచ్చో గౌరవాలు, ఆముష్మికంగా దేవి పూజలు తప్ప వాదాలు లేవు. సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల గురించి, మరికొంత అధిక గౌరవం గురించి, విద్య గురించి, సంస్కరణల గురించి ఆలోచించడం రామ్మోహన్ రాయలు మొదలు పెడితే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి వరకు విస్తరించింది. వీరి ప్రయత్నాల వలన సమాజంలో స్త్రీల గురించి పునరాలోచించే మేధావి వర్గం విస్తరించింది. వీరి ప్రభావం సాధారణ ప్రజల మీద కూడా పడింది. అప్పటికి అదే గొప్ప ముందడు కూడాను. అయితే స్త్రీ పునరుద్ధరణకు నడుంగట్టిన వారు పురుషులే కావడం వల్ల వారి మనసులో ఎంత ఔదార్యం ఉన్నా సమాజంతో తలపడవలసి వచ్చినప్పుడు పోరాట పరిమితులను, సమాజ స్తబ్దతను తులాభారం తూచుకుని ఆచితూచి ముందడుగు వేశారు. కనుక పురుష సమాజం అంగీకరించగల పరిమితులకు లోబడి మాత్రమే స్త్రీజనోద్ధరణ అనబడే సంస్కరణలు జరిగాయి. ఇదంతా పురుషుల దృష్టికోణం నుండి జరిగింది. ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఈమాత్రానికే ఇంత భుజాలు జరుచుకోవాలా అనిపించవచ్చు. రామమోహనుడు, కందుకూరి మొదలైన వారు ఎదుర్కొన్న సామాజిక బహిష్కరణను, నిర్బంధాలను గుర్తు చేసుకుంటే వారు మహావీరులే అనిపిస్తుంది. కందుకూరి వారి పోరాటం గుడిపాటి వెంకటచలం గారితో రెండవ దశలోకి ప్రవేశిస్తుంది. ఇది పంతులు గారిని అనుసరించి చలం భుజాన వేసుకున్న పోరాటం కాదు, వారసత్వమూ కాదు. స్వభావగతంగా స్త్రీ మనస్సు అంతా చలంలోకి ప్రవేశించింది. గతంలో పురుష స్వభావం నుండి పురుషులు స్త్రీల కోసం పోరాడితే చలం దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అంతఃకరణ, స్త్రీ మనోధర్మం చలాన్ని ఆక్రమించింది. చలం ఎంత మమేకమై ఆలోచించాడంటే స్త్రీల మనస్సులలో ఉండే సున్నితమైన భావాలను, భర్తలతో కూడా పంచుకోలేని వాటిని, తోటి స్త్రీలతో కూడా చెప్పుకోలేనంత సంకోచం కలిగించే ఆలోచనలను కూడా చలం ఎంతో స్పష్టంగా ఊహించి చెప్పారని ఒక చలం అభిమాన పాఠకురాలు ఆశ్చర్యపోతూ అన్నారు. స్త్రీ సమస్యలను ఒక మేధావి ముందు పరిష్కారాన్ని అర్థిస్తూ సమస్యలుగా చలం చూడలేదు. వాటిని జీవిత వాస్తవాలుగా, సజీవ సన్నివేశాలుగా అనుభవించి ఆలోచించారు. ఆ సమస్య తానే అయి, నలుగుతున్న ఆ వ్యక్తి కూడా తానే అయి, ఆ దుఃఖం తనదిగా, ఆ సమయాన ఆ నాలుగు స్తంభాల ఆటలో ఏ మార్గం స్వభావయోగ్యమో దానిని తానే ఆచరిస్తున్నట్టు రచన చేశారు. ఇందువల్ల ఈనాటి సామాజికవేత్తలకు, చర్చాధీరులకు, కష్టసుఖాలను బ్యాలెన్స్ షీట్ తయారు చేసే సామాజిక ఆడిటర్ పురుషులకు చలం దారి తప్పిన తీవ్రవాదిగా, చలం సాహిత్యం మహిళా ఉద్యమానికి మైనస్ పాయింట్గా కనిపించాయి. స్త్రీల కష్టాలను, అనుభవాలను చలం తన మీదకు ఎత్తుకోవడానికి తన కుటుంబంలోని బాల్య సన్నివేశాలు, బ్రహ్మ సమాజ ప్రభావం కారణాలుగా కొందరు పేర్కొంటారు. కానీ ఇవన్నీ బాహ్యంలోని

ఆనుషంగిక కారణాలు మాత్రమే. ప్రధాన కారణం తన స్వభావమేనో అనిపిస్తుంది నాకు. అందుకని చలం ప్రతిపాదనలు, ముగింపులు అన్నీ తానే పాత్రలుగా మారి చెప్పినవి. అవి చలానివి, స్వంత పోరాటంలోవి. నేటి స్త్రీవాద పోరాటంలో ముందుకు వచ్చిన అనేక అంశాలు చలంతో ఏకీభవిస్తాయి, కొన్నిటితో విభేదించవచ్చు. నేటి స్త్రీవాదం మరికొన్ని సమస్యలను అత్యంత వివరంగా అర్థం చేసుకుంటున్నది. స్త్రీ సమస్యలను స్త్రీలే అర్థం చేసుకోవడం, తమకు తామే పోరాడడం, తన అనుభవాలను తామే తెలియచెప్పడం, అదే స్త్రీవాదమని పురుషులు స్త్రీల గురించి ఎంత సబబుగా వ్రాసినా అది స్త్రీ సానుభూతి సాహిత్యమే గాని స్త్రీవాద సాహిత్యం కాదని కొందరు రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. చలం స్త్రీ కోసం ఎంత వాదించినా తనది స్త్రీవాదం అనలేదు, దానిని సిద్ధాంతం అనలేదు. స్త్రీల ఆక్రందనకు, నోరు లేని దుఃఖానికి గొంతునిచ్చాడే కాని తానొక పరిపూర్ణ సమగ్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నానని అనలేదు. స్త్రీల రోదనకు కారణాలు ఏమిటో అందరికీ తెలుసుకూడా తెలియనట్లే ఉండే చీకటి కోణాలను స్పష్టం చేశాడు. లేచిపోవడమే స్త్రీ సమస్యకు పరిష్కారమా అని కొందరు సమాజ శ్రద్ధాళువులు ప్రశ్నించారు. ఏది శ్రేయస్కరమో, ఏది తన స్వభావానికి అవసరమో తెలుసుకుని ఆచరించే స్వేచ్ఛ పురుషునికి ఎట్లా ఉందో అలాగే స్త్రీకి కూడా ఉండాలి. ఫలితంగా వచ్చే సంతోషాన్ని కాని దుఃఖాన్ని కాని స్వీకరించే బాధ్యత కూడా తనదే. పురుషునికి ఎంత నిర్ణయ హక్కు ఉన్నదో స్త్రీకి కూడా అంత నిర్ణయ హక్కు ఉండాలి అనేది చలం మౌలిక ప్రతిపాదన. అందుకనే తాను మనువులాగానో సామాజిక శాస్త్రవేత్తలాగానో ఊహాజనిత పరిష్కారాలను ప్రతిపాదించలేదు. ఇది చలం వాదంలోని దోషం కాదు, ఔదార్య విస్తీర్ణత. ప్రజాస్వామ్యం వలన వస్తున్న అనర్థాలను ప్రజలే తీర్చుగలడం ఉత్తమ రాజ్యాంగ విధానం అయినట్లు, స్త్రీ స్వేచ్ఛ వలన వచ్చే దుష్ఫలితాలను స్త్రీలే తీర్చుకొనగలగడం వారి ఉత్తమ జీవిత మార్గమని చలం భావించారు. ఆధునిక స్త్రీవాదం చలం అభిప్రాయాల్లో ఎక్కువగా ఏకీభవిస్తుంది. 1975 నుండి సాహిత్యంలో స్త్రీవాదం బలమైన స్వరంగా నిలబడింది. ఇష్టంలేని వారు ఎన్ని నిందార్థకమైన పేర్లు పెట్టినా స్త్రీవాదులు చెప్పేది ఒకటి సత్యం. స్త్రీలు మాత్రమే చెప్పగలిగిన తమ అనుభవాలు, వాటి వల్ల కలిగే దుఃఖాలు పురుషులు ఎంత మమేకమై కూడా చెప్పలేరు. అవి వారి జీవితంలో ముఖ్య భాగం. అవి శరీర ధర్మ విషయాలు. వాటిని చలం కూడా వర్ణించలేకపోవచ్చు. వాటిని మినహాయిస్తే స్త్రీలోని మాతృత్వం, వాటి చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లు, అదనంగా వచ్చే బంధనాలు, లైంగిక వివక్ష చూపే సమాజంలో దాపురించే అదనపు కష్టాలు, వివాహ వ్యవస్థ నిర్బంధం వల్ల కలుగుతున్న అణచివేత, ఆర్థిక పారతంత్ర్యం వల్ల కుదించుకుపోతున్న వ్యక్తిత్వాలు, ఇవన్నీ ఫెమినిజం ముందుకు తెస్తున్న ముఖ్యమైన విషయాలు. వారేమీ స్త్రీ పురుషులను పరస్పర శత్రువులుగా చిత్రించడం లేదు. రెండు జెండర్ల సమిష్టి జీవనమే సమగ్ర సమాజమని స్త్రీవాదులకు తెలియని విషయం కాదు. స్త్రీవాదమంటే స్త్రీలు ఒక్కరిదే కాదు, ఇద్దరిదీను. ఇది ఆధిక్యతా పోరాటం కాదు, సమానత్వ పోరాటం. స్త్రీ సహజమైన శారీరకంగా వచ్చిన అదనపు భారాలు కాక తక్కిన అన్నింట సమానంగా ఉండాలని వారు వాదిస్తారు. స్త్రీ శరీరాలను భోగవస్తువుగా, ఆకర్షణ విషయంగా, వ్యాపార వస్తువుగా, మోహ వస్తువుగా కాకుండా సహజ విషయంగా పరిగణించాలని వారి ఆకాంక్ష. సంతానోత్పత్తి విషయంలో కూడా తమ శరీరం మీద తమకున్న ఇష్టాయిష్టాల హక్కును గుర్తించాలని ఆశిస్తారు. చలాన్ని స్త్రీవాదపరంగా అర్థం చేసుకోవడంలో మూడు అంశాలను విడమరిచి చూడాలి. బిగుసుకుపోయిన కట్టుబాట్లు ఉన్న సమాజంలో వారి కష్టాలను చిత్రించి స్వేచ్ఛనో, విలువల పునరాలోచననో, ఎదుర్కొన్న సాహసాన్నో చిత్రించిన సందర్భాలు ఒక అంశం. ఇందులో పితృస్వామ్య సమాజం వల్ల కలిగే బాధలు, ఆర్థిక పారతంత్ర్యం, సాంప్రదాయ చట్టంలో బిగుసుకుపోయి లోకజ్ఞానం లేనందువల్ల కలిగే కష్టాలు, పురుషాహంకారం వల్ల కలిగేవి, స్త్రీ సహజమైన మృదు స్వభావం వలన ప్రకృతి సహజంగా కలిగేవి, ఇట్లా అనేక కోణాలలో చిత్రించిన రచనలే అధికం. ఆధునిక స్త్రీవాదం దాదాపు వీటన్నిటినీ ఆమోదించి విశ్లేషిస్తుంది కూడా. ఈ విషయాలన్నీ చలం కూడా చిత్రించాడు. అబార్షన్ హక్కు గురించి ఆర్గ్యుమెంట్ కథ, సంతాన హక్కు గురించి నాయుడు పిల్ల, పితృస్వామ్యం, ఆర్థిక బానిసత్వాల గురించి మామగారి మర్యాద, కర్మఫలం కథలు వివరిస్తాయి. స్త్రీల కోసం చలం చేసింది ఒంటరి పోరాటమే.

అంటే స్త్రీవాదులు చేస్తున్నది సమిష్టి పోరాటం. చలానికి ఉన్న వ్యక్తిగతమైన శృంగార చాపల్యం రెండవ అంశం. ఇట్లాంటి రచనలు కొద్దిగానే ఉన్నాయి. దానిని కూడా జయించడానికి జయదేవ నాటకం రాశానని తానే చెప్పాడు. చలం విమర్శకులు వీటిని భూతద్దల్లో చూపి చలం దృక్పథాన్ని అపార్థంతో చిత్రిస్తారు. చలం కోరే స్వేచ్ఛకు గమ్యాన్ని, పరమార్థాన్ని చెప్పే మరొక స్థాయి కూడా ఉంది. సమాజ శక్తులపై పోరాటం చేయలేనప్పుడు కొన్ని పాత్రలు విషాదంలో ముగిసిపోతాయి. మరికొన్ని పాత్రలు పరిస్థితులకు సర్దుకుపోయి వివాహ నవలలో రమణలాగా సమాధాన పడతాయి. మరికొన్నిసార్లు అనుభవమే పరమార్థంగా రాజేశ్వరిలాగా మైదానాలు పడతాయి. స్వేచ్ఛ వల్ల జీవితానికి వికాసము, ప్రశాంతి కలగాలని జీవితాదర్శంలో లాలస దేశికాచారి వద్ద నేర్చుకుంటుంది. సమాజంలో అందరి మనోవికాసాలు ఒకే దశలో ఉండవు. అనుభవ స్వేచ్ఛ కొందరికి, సామాజిక వ్యక్తిత్వ స్వేచ్ఛ మరికొందరికి, స్వేచ్ఛగా ఉన్నాను అనే తృప్తి కొందరికి, పరమార్థాన్ని వెతుకునే స్వేచ్ఛ మరికొందరికి కావాలి. ఈ అన్ని దశలను చిత్రించారు చలం గారు. స్త్రీ పురుష సంబంధం వీటన్నిటికన్నా ఇంకా మార్మికమైనదని, ఆ స్థితిని పొందడానికి సర్వత్యాగాలకు సిద్ధపడి అనన్యమైన, ఏకాగ్రమైన, ఏకైకమైన, నిరంతరాయము, అప్రమేయము అయిన అనుభవాన్ని పొందడమే జీవిత పరమార్థ పరాకాష్ఠని, స్వేచ్ఛ వల్ల తప్ప అది సాధ్యం కాదని, నిర్నిబంధ జీవనమే దానికి మార్గమని పురూరవ నాటకం ప్రతిపాదిస్తుంది. కథలలో ఎందుకు పతివ్రత, ఆత్మార్పణం, భోగం మేళం వంటివి కూడా ఈ కోణాన్ని ధ్వనిస్తాయి. స్త్రీవాద రచనల్లో స్త్రీ పురుషుల ఉభయల సంబంధాలు సమాజం మొత్తాన్ని చిత్రిస్తాయి. ఉభయల సంబంధాల కన్నా సమాజంతో సంబంధమే ఎక్కువ. చలన రచనల్లో స్వేచ్ఛా సమస్య సామాజికం మాత్రమే కాదు, అది ద్వితీయ స్థానమేమో కూడా అనిపిస్తుంది. స్త్రీ స్వేచ్ఛ సమాజంలో రాజకీయ, ఆర్థిక, అధికార నిర్వహణలో చలానికి అభ్యంతరకరం కాదు, కాని ఎంత ఉన్నత దశకు దిగినా స్త్రీ పురుష అనుభవం అనివార్యతను లిల్లి స్నేహంతో స్నేహం ఎలా అయిందంటే కథలో ఆరంభించరు కథలో చిత్రించారు. స్త్రీవాదులు చలం పేర్కొన్న సామాజిక విషయాలను ఆమోదిస్తారు. పాత్రల వ్యక్తిగత చాపల్యాలను వ్యక్తులకే వదిలేస్తారు. అవి వారి వాదం పరిధిలోకి రావు. చాపల్యాలు పురుషులకు ఎట్లా సహజమో స్త్రీలకు కూడా అలాగే సహజం. నీతి నియమాలు ఉభయలకు సమానంగానే వర్తించాలని స్త్రీవాదులు అభిప్రాయపడతారు అనిపిస్తుంది నాకు. స్త్రీవాదుల పోరాటం ప్రధానంగా సామాజికం, హక్కులు, బాధ్యతలు, వీటిలో సమానత్వం వారి లక్ష్యం. ఇవన్నీ ఆమోదిస్తూనే చలం స్వేచ్ఛను సాగించడం, ఆత్మోన్నతి కోసం, సౌందర్య అనుభవం కోసం, ఆత్మగతమైన స్వేచ్ఛ కోసం ఉండాలని, కుటుంబ సంబంధాల నుండి బయటపడ్డ స్త్రీ అధికారాలకు, అహంకారాలకు, వ్యామోహాలకు బానిస కాకూడదని ఆశించారు చలం గారు. స్త్రీ అన్న వారి రచనలో చివరిసారిగా వ్రాసిన ముందు మాటలో ఈ విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు. స్త్రీవాదులు వ్యక్తిగత లక్ష్యాలను, వ్యక్తిగత నిర్ణయాలకు వదిలేస్తారు. చలం చేసింది స్త్రీల తరఫున చేసిన వాదం. స్త్రీవాదం స్వపక్షాన చేసుకుంటున్న వాదం. చలం చేసిన వాదంలో వ్యక్తిగత దృక్పథం, స్వీయ తాత్వికత ఇమిడి ఉంటాయి. అవి కొంతవరకే సమిష్టి సమస్యలకు ఉపకరించవచ్చు. చలాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రభావాలను కూడా కలిపి చూడాలి. చలం అన్వేషణ పరిణామంలో స్త్రీ ఒక ప్రధానమైన అంశమే కాని అవే సర్వస్వం కాదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి వ్రాసిన వారికి స్వంత వ్యక్తిత్వాల కన్నా సాహిత్య వ్యక్తిత్వాలే ముఖ్యం. ఈ విషయం స్త్రీవాదుల విషయంలో సత్యం. తనను తానే అన్వేషించుకున్న వారికి చలంలాగా తన తాత్వికత, వ్యక్తిత్వం కలిసే ఉంటాయి. స్త్రీవాదుల రచనల్లో ఆక్రోశాలే గాని ఎక్కడైనా సంతోషానుభవ చిత్రణ ఉందా అని అనుమానం. పారతంత్రపు పవిత్ర రూపమే పాతివ్రత్యమని, లేని స్వర్గపు పునరూపం లేచిపోవడమని ప్రసిద్ధ రచయిత్రి రజని గారు కవితావాక్యం. చలం దీనికి భిన్నం. సావిత్రి నాటకంలో సావిత్రి ప్రేమ యముణ్ణి జయించడానికి శీలాన్నైనా ఒడ్డుతుంది. లేచిపోయి ఉన్న మైదానంలోనే ఆర్థిక అధోగతిలో కూడా స్వర్గాన్ని అనుభవించింది రాజేశ్వరి. ఊహించిన స్వర్గం కోసం సాహసించమని, దేనికైనా సిద్ధపడమని ప్రోత్సహిస్తాడు చలం. నందనోద్యానాలు రాబోతున్నాయని భ్రాంతి కల్పడు.
స్వేచ్ఛ కలకత్తా కాళిక నాలిక కన్నా

0: భయంకరమైనదని చెప్పాడు చలం. చలం పోరాటం అంతా జీవన మాధుర్యం కోసం పోరాటం చేస్తూనే ప్రేమ మాధుర్యాన్ని అనుభవించమన్నాడు. చలం స్త్రీవాదం సామాజిక పోరాటంలో సామాజికతే కాని మాధుర్య విషయం ఉండదు. ఇక నుండి స్త్రీలంటే ఎగిసిపడే నిప్పు తునుకలు అని మాత్రమే హెచ్చరిస్తారు స్త్రీవాదులు. చలం పోరాటమంతా సుందర లోకం కోసం, ఆనంద అనుభూతి కోసం. అది పొందడానికి స్వేచ్ఛా సమానత్వాలు సాధనాలు మాత్రమే. స్త్రీవాదులను చలాన్ని ప్రత్యంశము పరిశీలింపచేయడం విస్తృతంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక స్థూల పరిశీలన మాత్రమే.
1: మీరింతవరకు ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం చలం దృక్పథం గురించి శ్రీ వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉష ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్,

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో వినబోతున్న పాట ముఠామేస్త్రి. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోత అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా భట్టిప్రోలు నుండి కౌతరపు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి. వీరి కోరిక మేరకు నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026ని అమలు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్చారథాల విధానం మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్టమంతా అమలు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ అనకాపల్లి మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిన్న ప్రారంభించారు. ఈ రైలు ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. రాష్టంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే 7 దశాబ్దాల నాటి శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించి ఆదర్శంగా నిలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్టంలో నీటి శుద్ది ప్లాంట్ నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రి వద్ద 2 కోట్ల రూపాయలతో నూతన డయాలసిస్ సెంటర్కు నిన్న భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ్యులు బి శ్రీనివాస్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన పొదుపు పాటించాలనే ఉద్దేశంతో ఈ బైక్పై కేంద్ర మంత్రి పర్యటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కృషి చేయాలని బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లాలో నిన్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: మాటే వినడుగా వినడుగా వినడుగా.
1: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
5: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు

0: నీవే అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరి రవి తేజ ఈ చిత్రంలో నటించారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఏదో భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతున్నాను. ఎంచక్క మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? చాలా చాలా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో నేను కూడా చాలా బాగున్నాను. సో మీకోసం అయితే మంచి పాటలు వినిపిస్తూ సో ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి 5 గంటల వరకు కూడా నేను మీతో మరి స్పెండ్ చేస్తూ ఉంటాను. మీరు నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, అండ్ నా సాంగ్స్ అదే మన సాంగ్స్ మీరు వినొచ్చు. మరి మీరు కూడా ఎంచక్కగా ఎంటర్టైన్ కూడా చేయొచ్చు. మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి మాటలు అయితే మీకోసం డిజైన్ చేసి తీసుకొచ్చాను. సో అలాంటి పాటలు వినాలని కనుక ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఎంతగానో మీకు నచ్చిన సినిమాల గురించి ఎప్పుడెప్పుడా ఎప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడు గ్లిమ్స్ వస్తుందా, లేకపోతే ఎప్పుడు ట్రైలర్ వస్తుందా, నా హీరోని ఎప్పుడు తెర మీద 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానా, ఆ సినిమా థియేటర్లో ఆ హల్చల్ ఎప్పుడు చేస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు మంచి మంచి విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే చాలా చాలా విషయాలని ఆ విషయాలు వినంటే కనుక ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: అట్ల కాడారు బురువులు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలడరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చిబెట్టేనా తో.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా? జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
0: అబ్బా అబ్బా అబ్బా, పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.
1: డబ్బా డబ్బా డబ్బా, పోవే పోపుల డబ్బా.

0: ఏంటి తెగ ఓవర్ చేసినావు?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానే కదా.
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు.
2: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా, నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ.
4: పోదా పోదా పోదా, నా పైన ఆశ పోదా.

విక్రమ్ అండ్ సుచిత్ర, కార్తీక్ కుమార్ వాడిన సుబ్రహ్మణ్య సాంకేతిక సార్ మల్లన మూవీ నుంచి టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్న వివిధ భారతి. మరి మన స్టూడియోస్ సమయం చూస్తే 11:20:42 అవుతుంది. మంచి పాటలు ఎంజాయ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం అయితే ఉన్నాం. సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని రివ్యూ ఏంటి, దాని ట్రైలర్ ఏంటి, ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, కథ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలిస్తేనే కదా. అలాంటివి ఉంటేనే ఎప్పుడైనా సరే కథ హిట్ అవుతుంది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే కథ సెట్ అవ్వడం వల్ల, అక్కడ హీరో సెట్ అవ్వడం వల్ల, అది వేరొక విషయంగా మాడుకోవచ్చు. అయితే టాలీవుడ్ రాకింగ్ స్టార్ ఎవరు తెలుసు కదండి, మన మంచి మనోజ్ నటిస్తున్న ఒక సూపర్ హిట్ చిత్రం ఒకటి, డేవిడ్ రెడ్డి అనే మూవీ ఒకటి త్వరగా షూటింగ్ జరిగిపోతుంది అనమాట. ఆ సినిమాలో అందరూ కూడా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇది ఒక పీరియాటికల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్టోరీ చూస్తే ఈ మధ్యలో అయితే కాదు, చాలా చాలా డీప్గా అయితే వెళ్ళిపోయారు. మరి 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగిన కొన్ని అంటే వాస్తవమైన సంఘటనల ఆధారంగా అయితే ఈ సినిమాను రూపొందించడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఇంతకు ముందు మూవీ వచ్చినట్టు ఇంతకు ముందే అంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ లో మన మంచు మనోజ్ అయితే ఒక రైల్వే ట్రాక్ మీద ఒక బైక్ మీద కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. మరి ఆ వెహికల్ కూడా ఒక డిఫరెంట్ మోడల్లో కనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఆ మంచు మనోజ్ డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాడు. తనే మరి అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో May 20 టీజర్ అయితే విడుదల చేయనట్లుగా, అంటే రేపే, సుమారుగా రేపే అనమాట. సో ఈ రిలీజ్ అయితే చేయాలనుకుంటున్నా టీజర్ని. సో ఈ టీమ్ అయితే ఈ విషయాన్ని క్లియర్గా చెప్పేసింది, మా 20వ తారీఖున ఈ టీజర్ని విడుదల చేస్తున్నామని చెప్పి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పోస్టర్ చూడంగా నాకు అనిపించింది ఏంటంటే ఏదో కొంచెం డీప్గా ఏదో ఒక పిక్చర్, అంటే KGF, సలారు ఇలాంటి అపీరెన్స్ వచ్చేటువంటి సినిమాకు ఉండబోతుందేమో అనిపించింది. తర్వాత చదివిన తర్వాత అర్థమైంది, ఈ చిత్రానికి KGF సలార్ ఫేమ్ అయినటువంటి రవి బసూర్ ఈ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సినిమా. సో ఎందుకంటే సంగీతం అనేది సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకొక 24 గంటల లోపే మనకైతే అదే టీజర్ అయితే రాబోతుంది. చూసేద్దాం ఎలా ఉండబోతుంది, అర్థమైపోతుంది. టీజర్ దాదాపు చెప్పేస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు కూడా మంచి పాటైతే వినేద్దాం. నెక్స్ట్ ఇంకో మరి మంచి విషయం అయితే ఈ పాట ఎంత చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగీతం చేస్తుంది దొంగ దొంగల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మన కోసం వచ్చేస్తుంది. వేటూరి గారి రచనలో శంకర్ మహాదేవన్ గారు మరి మాలతి గారి పాట ఆలపించారు. వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

0: చంపేరా.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కేజీఎఫ్ ఈ చిత్రంలో నుంచి విజయప్రకాష్, శ్రీకృష్ణ, లోకేశ్వర్ అండ్ అరుణ్ కౌండిన్య పాడినటువంటి సాంకేతిక సార్ మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:32:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం సినిమా కబుర్లో. మనమైతే మంచి సినిమాల గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంచి సినిమాల గురించి ఎదురు చూస్తున్నాం. సో మనైతే మంచి పాటలు వింటూ మరి ఆ మాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సో ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉన్నాం కదండి. సో ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఇప్పుడే జస్ట్ ఒక ట్రైలర్ అంటే ఇన్నిసార్లు వాయిదా పడిన తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. అందరూ కూడా ఒక సినిమాలో ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో రేంజ్లో ఉన్న సినిమాలాగా వెళ్ళిపోయిందనమాట. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంతే ఇంకేం సినిమా అండి, పెద్ది పెద్ది పెద్ది. సో ఇదనమాట విషయం. సో పెద్ది సినిమాలో మరి రామ్ చరణ్ ఎంత అలా ఉన్నాడు భయ్య, అసలు అదిరిపోయింది కదా. సో అటు పక్కన ఆంజనేయుని, ఇటు పక్కన ఒక ఇదేంటి ఒక క్రికెటరు, అన్ని రకాల మ్యాచ్లన్నీ ఆడే ఒక వ్యక్తిగా ఈ సినిమాలో అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసే కొద్దిగా కొత్త కొత్త ఎలిమెంట్స్, కొత్త కొత్త విషయాలని అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో స్పెషల్ అపీరెన్స్ కింద మన జగపతి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. జాన్వీ కపూర్ కూడా కొంచెం మాస్ క్యారెక్టర్ వైజ్ గా నటించడం జరిగింది. సో ఇదంతా చూసేసరికి ఫస్ట్ లో ఏమైపించిందంటే ఈ సినిమా కొంచెం రంగస్థలం మూవీలో ఉన్నట్లుగా అనిపించిందేమో, కానే కాదు టోటల్ డిఫరెంట్ అని చెప్పి ఈ సినిమాలో చెప్తున్నారన్నమాట. సో ఇంతకీ ఈ సినిమా వచ్చేసి సుకుమార్ రైటింగ్స్ అందించగా మరి ఆయన సమర్పణలో వృద్ధి

సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారన్నమాట. సో ఆట నా పొగరు అంటూ ఒక డైలాగ్ తో మరి సినిమాలో ఒక కొత్త హైప్ ని రేకెత్తించడం జరిగిందనమాట. ఈ డైలాగ్ ఇంకా మరి ఎక్కడైనా సరే మరి ఎప్పుడైనా సరే కొత్తగా ఉండేలాగా ఆటే నా పొగరు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో చాలా బాగుంటుంది. మరి ఇంకా చాలా చాలా మంచి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. ఆయన అపీరెన్స్ కూడా మరి రామ్ చరణ్ అపీరెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మరి చూద్దాం, 4th June రిలీజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఈసారైనా ఈ డేట్ కరెక్టేనా అని అడగకపోయినా ఖచ్చితంగా కరెక్ట్ అయితే బాగుండు, మరి కొద్ది రోజుల్లో సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇది విషయం. సో ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నా, మరి ఇలాంటి మంచి విషయాలు మీకోసం తెలియాలంటే మరి స్టే ట్యూన్ టు విజయవాడ FM ప్రేమ్ అనమాట. సో మీకోసం ఇది మంచి పాట అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే మీకోసం రాబోతున్న పాట మరి వింటూ ఎంజాయ్ చేయండి. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, కాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. చెర్రగండి.

ఎస్ ఎంఎం కేరమల్ గారి మ్యూజిక్ కంపోజ్ గా జెసి గిఫ్ట్ పడిన సబరేట్ సాంగ్ అయితే వినేశారు. మీరు చూస్ వింటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సబరేట్ సాంగ్ అయితే వినేశారు, మీరు చూస్ వింటున్నారు. 11:42:44 అవుతుంది. సో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే అర్థమవుతుంది కదండి, ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక సూపర్ హిట్ సినిమాలు నటిస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి ఒక మంచి సినిమా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది డ్రాగన్. ఈ గ్లిమ్స్ ను ఈ రోజేనండి ఈ రోజే సాయం నైట్ అందరూ కూడా పగలు విడుదల చేస్తుండే. మరి ఎందుకో ఈ ముహూర్తం వాళ్ళు ఖరారు చేసి 11:52 ఎగ్జాక్ట్ గా నైట్ ఈ నైట్ ప్రదర్శిస్తారు. ఇంకా అంటే దాదాపు 12 గంటల టైం ఉందన్నమాట. సో ఆ టైం వరకు వెయిట్ చేస్తే సోషల్ మీడియాలో మరి రిలీజ్ చేస్తామని చెప్పి ఈ గేమ్స్ ని అనుకుంటున్నారు. దీంట్లో మరి ఆల్రెడీ లుక్ కూడా వచ్చేసింది. ఈ గేమ్స్ లో ఇంకా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనేది మరి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అరే ఎప్పుడు యాక్యురెన్సీగా ఎప్పుడు ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్ ఎలా ఉంటుంది, ఆ మాస్ క్యారెక్టర్ ని డ్రాగన్ అనే డిఫరెంట్ నేమ్తో ఎలా చూపించబోతున్నారు అసలు అనే క్యూరియాసిటీతో మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఫ్యాన్స్ కి అయితే పక్కాగా డ్రాగన్ లెవెల్లో ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నా మన ఎన్టీఆర్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా కొన్ని అప్డేట్స్ రావాల్సింది, అవి రాగానే మీకైతే అప్డేట్ చేస్తారు. అనేట్లు మీకు మీకు విషయం తెలుసా, అందాలా డబొమ్మ ఎంత బాగుంది అంటూ ఓ సాంగ్ అయితే వస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అయితే బాగుండు అనుకున్నప్పుడు. మరి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని సినిమాలని రిలీజ్ చేయడం జరుగుతుంది, మరి రీరిలీజ్ జరుగుతుంది కొన్ని. మరి దాంట్లో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక మంచి సినిమా, ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమాని ఆయన

66th బర్త్డే సందర్భంగా కల్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఒక మూవీ సమర్ సింహారెడ్డి. ఈ సినిమాని ఈ 10 జూన్ న్యూ డాల్బీ సరౌండ్ తోనూ అండ్ కొత్తగా రీమాస్టర్ చేయబడిన ఒక మంచి ప్రింట్ తో మరి థియేటర్లో రీరిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. మరి ఈ ప్లాన్ ఎలా ఉంటుంది? సో అంటే ఈ సౌండ్స్ ఇవన్నీ మారినప్పుడు సినిమా కొంచెం కొత్తగా సంతరించుకుంటుంది కదా. కథ అయితే ఓకే, కానీ మిగతా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మారినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారేమో చూద్దాము. అండ్ మరి ఆ మ్యూజిక్ అలా ఎలా అభివృద్ధిపరుస్తుందో చూసేద్దాం. సో ఈ మర్చిపోకండి, 10 జూన్ అయితే మిస్ అవ్వకుండా థియేటర్లో చూసిన మజా వేరు కాబట్టి చూడటానికి ప్రయత్నం చేయండి. అండ్ మరి ఇంకా చాలా సినిమాల కబుర్లు అయితే ఉన్నాయి, మరి మీకోసం ఓ పాట అయితే వచ్చింది, ఆ పాట మిగతా విషయాలు మానేస్తున్నాం. మరి ఇప్పుడైతే మీకోసం టెంపర్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వింటూ ఎంజాయ్ చేయండి, వివిధ భారతి. మరి దానికంటే ముందు మరి త్రిబులర్ మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్.

భూమి తత్తరిల్లేలా బొట్టిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Crazy, yeah.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందు

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಿ ರಾಣಿ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరుగుతున్న మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదరహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా విభిన్న వస్తువుల తయారీని పెంచాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈ రోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. అనంతపురం జిల్లాలో నేటి నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
3: సూక్తులతో సుధలు పంచుతూ,
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

0: లక్ష్మీ నరసింహ ఈ చిత్రంలో నుంచి అద్భుతమైన పాట వేటూరి గారి రచనలో ఎస్పి బాలుగోరు శ్రీ శ్రేయ ఘోషల్ పాడిన అద్భుతమైన పాట తినే సార్ మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 12:50 అవుతుంది. సో మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తుండే సార్. ఈ రోజు అయితే కనుక మంచి విషయాలు అయితే మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఎక్కడైనా చూసి రాస్తే ఏమంటారు, కాపీ చేసామంటారు. అండ్ మీ ఇదే సంఘటన మన ఎగ్జామ్ సెంటర్లో జరిగితే అబ్బో ఉన్నది ఉన్నట్టు దించేసేవరా బాబా అంటారు. కానీ దీనికి ఇంకో మరో పదం ఉంది, ఏంటంటే మక్కీకి మక్కి దించేసేవరా బాబు అంటారు. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైతే అక్షరం ఉందో పొల్లు పోకుండా, కామా పోకుండా, కనీసం డాట్ కూడా మిస్ అవ్వకుండా రాసిన దాన్ని మక్కీకి మక్కి అంటారు. కానీ మక్కీకి మక్కి అంటే పదాన్ని ఎలా వచ్చిందో ఇప్పటివరకు చాలా చాలా మందికి తెలియదు. సో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక నేను చెప్తాగా మీకు ఆ విషయాన్ని. సో మక్కీకి మక్కి ఎలా పుట్టింది అంటే ఈ పదం చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా గుర్తుంచుకోవడానికి కొన్ని పదాలు కూడా చెప్తాను. సో గమనించుకోండి, మక్కీకి మక్కీ అంటే ఉన్నది ఉన్నట్లుగా. ఇప్పుడు మనం అయితే ఎలా అయితే అనుకున్నాం సేమ్ అలాగే అనమాట, సేమ్ టు సేమ్ కాపీ చేశారంటే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాన్ని మక్కీ మక్కీ అంటారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా రాసే సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటామని చెప్పాం కదా. దీని వెనక ఒక పెద్ద చాలా కథ ఉంది. అది చిన్న కథే కానీ చెప్తే మాత్రం కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. సో అది ఎలా వచ్చిందో చెప్తాను అనమాట. అయితే ఉర్దూలో మక్కీ అంటే ఈగ అని అర్థం అనమాట. తెలుసు అర్థమైంది, మక్కీ అంటే ఈగ అని అర్థం. ఓ ఆఫీస్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, రియల్గా జరిగిన సిచ్యువేషనే. సో ఒక కొంచెం లోక జ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తి, అంటే ఎలా చేయాలో తెలియని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక కొత్త ఉద్యోగిగా ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగిందంట. ఆ జరిగిన సమయంలో పాత రికార్డులో ఉన్న ఏదైతే డేటా ఉందో, అంటే అప్పుడు అంతా కూడా కాగితాలు కదా, ఇప్పుడు అప్పుడు డిజిటలైజ్ లేదు కదా. సో ఇప్పుడు అప్పుడు కాగితాల మీద ఉన్నదాన్ని యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా రాయమ్మా, రాసి సేమ్ దీంట్లో అదే పాత ఫైల్ అయిపోయింది, కొత్త ఫైల్లో మొత్తం ఎక్కించు అని చెప్పి అన్నప్పుడు ఆ కొత్త రికార్డులో ఎక్కించే ప్రయత్నంలో ప్రతి పేపరు చెక్ చేసుకుంటా పొల్లు పోకుండా రాశాయంట. సో కొన్ని పేజీలు రాసిన తర్వాత మరి ఆ పై అధికారికి ఏమాత్రం తేడా రాకూడదు అన్నట్టుగా మరి ప్రతి పేజీని చెక్ చేసుకుంటా రాసుకుంటా ఉన్న సమయంలో ఆ ఉద్యోగి ఎవరైతే ద బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు అనమాట, బ్రిలియంట్ కూడా కాదు పాప కొంచెం తక్కువ అండ్ లోక జ్ఞానం ఉన్న వ్యక్తి అనమాట. సో రాసే క్రమంలో ఏమైందంటే ఆ రాసే క్రమంలో ఏదో అనుకోకుండా ఒక పేజీలో ఈగ చనిపోయి అలా అప్పడం అయిపోయినట్టు అయినట్టుగా ఉందనమాట. సో దానికోసం ఆ ఉద్యోగి ఏం చేశారంటే మరి ఇది కూడా మిస్ అయితే, ఇది కూడా రికార్డులో భాగమేనని చెప్పి ఇది మిస్ అయితే నన్ను మళ్ళీ నా అధికారి ఊరుకోడు, నా పై అధికారి నన్ను శిక్షిస్తాడు, నా జాబ్ తీసేస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆ ఈగ ఎట్లా ఉందో చూసుకుని సేమ్ ఈగల చుట్టూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ ఈగల చుట్టూ ఒక్క ఈగని చంపేసి దాన్ని సేమ్ ఏ పదం దగ్గర అయితే స్టిక్ అయ్యి అంతకుముందు రికార్డులో ఉందో సేమ్ అదే పదం దగ్గర, అదే పొల్లు దగ్గర, అదే అక్షరం దగ్గర అంటించి సేమ్ అలాగే ఈగని చంపేసి అలా అంటించి బుక్లో పెట్టాడంట. సో ఇది ఈ రికార్డ్ చూసిన అధికారి అయితే అవాక్యారమాట. సో అప్పుడు ఈ మక్కీ అంటే ఈగ కదా, సో మక్కీ టు మక్కీ అంటే మక్కీ అనే ఈగను కూడా సేమ్ టు సేమ్ దించేశారు కాబట్టి అప్పటి నుంచి పుట్టింది మక్కీ టు మక్కీ అని పుట్టిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు మక్కీ టు మక్కీ దించేసేవారా బాబు అని చెప్తున్నారు. సో దీంట్లో ఉన్న లోగుట్ని నేను తెలియజేశాను కదండి. సో ఇంకా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు చెప్పాలంటే కనుక ఒక పాట నేర్చుకోండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది. సో మరి ఏం పాట వేయాలి అంటే కనుక సో బలగం మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇంకా వింటున్నారా బాలు, ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క,
2: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా ఇవన్నీ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, వేటూర్ గారి రచనలో హేమచంద్ర అండ్ సునీత గారు పడిన అద్భుతమైన పాట కంత్రి మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 12:29:59 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా, మీకు తెలిసాలో మనమైతే ఉన్నా, మీకు తెలిసాలో మీకు తెలియని మంచి విషయాలు, అంటే కొంతమందికి ఐడియా ఉంది కానీ ఇది కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుంది, ఈ విషయాన్ని కొంచెం విపులంగా చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీకోసమే పుట్టింది మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ అంట. మీకోసం అన్ని వివరాలు కూడా వివరంగా వివరిస్తూ ఉంటాం. సో మంచి విషయాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాం. గోప్యంగా ఉన్న విషయాలన్నీ కూడా, అంటే ఏవైతే తెలియదు, అంటే ప్రపంచానికి తెలియదు కొన్ని విషయాలు అనే విషయాన్ని మేమైతే తెలియజేయడానికి చేస్తూ ఉంటామంట. సో మామూలుగా ఇప్పుడు అన్నీ కూడా గ్యాస్ స్టవ్ వెలిగించాలన్నా దేనికైనా సరే లైటర్ అవసరం అవుతుంది. లైటర్ కంటే ముందు అగ్గిపెట్టి వచ్చింది అనేది అందరి వాదన. సో అందరు కూడా అప్పట్లో లైటర్లు ఎక్కడ ఉన్నాయిలే అని చెప్పంటారు. అసలు ఆది మానవుడు ఉపయోగించింది ఏంటంటే కనుక రాయి రాయి కొడితే మనకి నిప్పు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు కదా. అసలు లైటర్ ముందా అగ్గిపెట్టి ముందా ఏది ముందనే విషయం గురించి మరికొద్ది క్షణంలో తెలుసుకుందాం. సో మీకు తెలిసే ప్రోగ్రామ్
1: శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగు జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి వార్తలు.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है. और भारत में आपके इन्वेस्टमेंट को आउटकम्स में बदलना, मैं आपको विश्वास से कहता हूं, यह हमारी गारंटी है.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడిపిలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే, మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు రీసెంట్ గా సాగర్ అండ్ గోపిక పూర్ణిమ సుప్రీం సాంగ్ అయితే రెడీ మూవ్ నుంచి ఉన్నారు. మీరు చూస్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు తెలిసేసరికి ఏమవుతుందంటే ఇది నిజంగా నాకు తెలియదే, సో ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది

దీని గురించి విపులంగా వివరంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తున్నప్పుడు మీకు తెలుసా అనే శీర్షికలో మీకోసమైతే మంచి మాటలను మంచి విశేషాలను మీకు తెలియని గొప్ప విషయాలను తెలియజేయడం జరుగుతుంది. ఇందాక మనం ఆడుకుంటూ ఉన్నాం, సో లైటర్ ముందొచ్చిందా అగ్గిపెట్టి ముందొచ్చిందా అంటే మన వాళ్ళందరూ చాలా మంది కూడా మెసేజ్ చేశారండి, అదేంటంటే కానీ అగ్గిపెట్టి ముందొచ్చింది అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో వీటన్నిటికంటే ముందు లైటర్ అగ్గిపెట్టి పక్కన పెడితే అంతకంటే ముందు ఆది మానవుడు ఉన్నప్పుడు అగ్ని రగిలించడం కోసం అగ్ని పుట్టించడం కోసం చేసిన ఒక పని ఏంటంటే కనుక రాయిని రాయిని రఫాడించడం, అంటే రాయిని రాయిని కొంచెం గట్టిగా రుద్దితే మరి స్పార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అగ్గిపెట్టిని అగ్గిపుల్లతో ఎలా గీస్తున్నామో అలాగే రాయిని రాయిని కలిపినప్పుడు సో గట్టిగా రుద్దినప్పుడు సో కొంచెం స్పార్క్ వచ్చేది, ఆ స్పార్క్ తో మరి అగ్ని పుట్టించాడని చెప్పి మరి ఫస్ట్ నుంచి కూడా మనం తెలుసుకుని ఒక నిజం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే కనుక లైటర్ కంటే అగ్గి పెట్టే ముందు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, కానీ లైటర్ కంటే అగ్గి పెట్టే లేట్గా వచ్చిందని నేనంటాను, ఐ మీన్ నేను చెప్పబోయే మాటల్లో అంటానమాట. సో విషయం ఏంటంటే వివరాలకు వెళ్ళిపోతాం, మొదటిగా లైటరే వచ్చిందని అంటున్నాను కాబట్టి దానికి ఒక సాదృశ్యం

అగ్గిపెట్టి పక్కన పెడితే, అంతకంటే ముందు ఆది మానవుడు ఉన్నప్పుడు అగ్ని రగిలించడం కోసం, అగ్ని పుట్టించడం కోసం చేసిన ఒక పని ఏంటంటే కనుక రాయిని రాయిని రఫాడించడం. అంటే రాయిని రాయిని కొంచెం గట్టిగా రుద్దితే మరి స్పార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అగ్గిపెట్టిని అగ్గిపుల్లతో ఎలా గీస్తున్నామో అలాగే రాయిని రాయిని కదిపినప్పుడు కలిపినప్పుడు సో గట్టిగా రుద్దినప్పుడు సో కొంచెం స్పార్క్ వచ్చేది. ఆ స్పార్క్ తో మరి అగ్ని పుట్టించాడని చెప్పి మరి ఫస్ట్ నుంచి కూడా మనం తెలుసుకుని ఒక నిజం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే కనుక లైటర్ కంటే అగ్గి పెట్టే ముందు అని చెప్పి చాలా మంది అంటుంటారు, కానీ లైటర్ కంటే అగ్గి పెట్టే లేట్గా వచ్చిందని నేనంటాను. ఐ మీన్ నేను చెప్పబోయే మాటల్లో అంటానమాట. సో విషయం ఏంటంటే వివరాలకు వెళ్ళిపోతాం. మొదటిగా లైటరే వచ్చిందని నేను అంటున్నాను కాబట్టి దానికి ఒక సాదృశ్యం వివరం చెప్తాను. జర్మన్ రసాయన శాస్త్రవేత్త అనేటువంటి జోహాన్ డొబెర్రినర్ అనే ఆయన 1823లోనే హైడ్రోజన్ వాయువుతో పనిచేసేటువంటి ఒక మొదటి లైటర్ని కనిపెట్టడం జరిగిందన్నమాట. ఇది ఎంత సైజులో ఉన్నది తర్వాత సంగతే, ముందు లైటరే వచ్చిందనడానికి 1823లో హైడ్రోజన్ వాయువుని అలా అంటించడం ద్వారా మరి ఆ లైటర్ అనేది వెలగటం స్టార్ట్ చేసిందంట. సో దీని పరమార్థం ఏంటంటే లైటరే ముందు వచ్చింది. సో అగ్గిపెట్టి కూడా వచ్చింది, అది ఎప్పుడంటే కనుక మొదటి అగ్గిపెట్టి ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ శాస్త్రవేత్త, ఆయన జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి జోహాన్ డొబెర్రినర్ కాకుండా బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన జాన్ వాకర్ అనే 1826 ఎగ్జాక్ట్ గా ఆయన కనిపెట్టిన 3 సంవత్సరాల తర్వాత రసాయనాలు ఒక పుల్లకు పూసినటువంటి పూతను ఒక చోట రగిలే అగ్గిపెట్టి లాంటిది ఒక రఫ్ అంటే ఒక స్పార్క్ వచ్చే విధంగా రుద్దడం ద్వారా అనుకోకుండా ఒక అగ్గిపుల్ల తయారైందంట. సో అగ్గిపుల్ల తయారవడం కూడా ఇది అనుకోకుండా జరిగింది. అంటే ఆయన యాక్చువల్గా తయారు చేద్దాం వేరేది, కానీ ఈయన ఒక పుల్లను ఇలా ఊరినే గీయటం మొదలు పెడితే అగ్ని పుట్టిందంట. సో దీని ద్వారా అగ్గి పెట్టినే తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి 1826లో ఎగ్జాక్ట్ గా లైటర్ తయారైన 23 సంవత్సరాల తర్వాత మరి ఈ బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ వాకర్ గారు ఈ అగ్గి పెట్టిని తయారు చేయడం జరిగింది. ఈ 2 ఆవిష్కరణలకి తేడా ఏంటో మరి కొద్ది క్షణాల్లో చెప్పేస్తాను. ఇప్పుడు మీకు సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వేటూరి గారి రచనలో ఉదిత్ నారాయణ స్వర్ణలత బాణసుబ్రెడ్డి సాంగ్ అయితే అర్జున్ మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మీకు తెలుసులో మనమైతే తెలుసుకుంటున్నాం మంచి విషయాల గురించి. సో ఈ రోజు అయితే చాలా మంచి విషయాల గురించి తెలుసుకున్నాం అనమాట. ఇంతకుముందు మక్కీకి మక్కి అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత లైటరా ముందా అగ్గిపెట్టు ముందా అనే విషయం గురించి ఒక మిస్టరీ అయితే విడిపోయింది అనుకోవచ్చు. 1823లో మరి మొదటి లైటర్ని తయారు చేస్తే మొదటి అగ్గిపెట్టిని బ్రిటిష్ శాస్త్రవేత్త 1826లో కనిపెట్టడం జరిగింది. కానీ ఈ రెండు ఆవిష్కరణలకి తేడా ఏంటి అనేది ఇప్పటి వరకు చాలా మందికి సందేహం ఉంది. అదేంటంటే సాంకేతికంగా చూస్తే అగ్గిపెట్టు కంటే లైటరే సరిగ్గా 3 సంవత్సరాల ముందు ప్రపంచానికి పరిచయం అయింది. ఇది ఆల్రెడీ నేను చెప్పిన విషయం. కానీ అప్పట్లో లైటర్లో ఇప్పటిలాగా చేతిలో టక్ మనీ గెలడానికి అని వెలగడానికి అండ్ మరి ఈ ఏవైతే ఉన్నాయో ఏది గ్యాస్ బండ్లు వెలిగిస్తున్న గ్యాస్ స్టవ్లు వెలిగిస్తూ ఉన్నాం కదండి, ఆ లైటర్ అంత చిన్నగా అయితే ఉండేది కాదంట. సో చాలా పెద్దగా లైటర్ అనేది ఉండేది. సో అప్పుడు వెలుగు కూడా బాగా వచ్చేది, దాన్ని గీయడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో లైటర్ చాలా ప్రమాదకరంగా కూడా ఉండే, కొన్ని ఇబ్బందులు పడుతున్నామన్న ఉద్దేశంతో మరి ఆ లైటర్ని వాడకం తగ్గించేశారు. తర్వాత ఆ లైటర్ ఏమైందంటే నిదానంగా మరి చిన్న లైటర్కి చేతిలో జేబులో ఒదిగిపోయేంత స్టేజ్కి వచ్చేసింది. సో ఆ టైంలో లైటర్ పెద్దగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే లైటర్ ఉపయోగించకూడదు, ఇంకా అనవసరం, చాలా ఇబ్బందులు పడతాం అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే అగ్గిపెట్టు ఈజీగా ఉంది, సామాన్య మానవుడికి చెరువులో ఉంది, తక్కువ ధరలో ఉంది అండ్ చాలా ఈజీగా గీయడానికి కూడా చాలా బాగుంది అని చెప్పి అనటం వల్ల ఇప్పటికీ ఈనాటి కాలం వరకు కూడా ఖచ్చితంగా లైటర్తో పాటు ఇంట్లో ఖచ్చితంగా అగ్గిపెట్టి అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ అగ్గిపెట్టి ఉంటుందన్నమాట, కొన్ని జేబుల్లో అయితే కూడా ఉంటుంది కానీ అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది విషయం. సో చాలా మంది కూడా అగ్గిపెట్టెలనే యూజ్ చేస్తున్నారు, లైటర్ చాలా తక్కువలో యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ మాత్రమే. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి ఏకైక అగ్గిపెట్టె అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించాలన్నమాట. సో అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మీకు తెలుసా ఈ కాన్సెప్ట్ మాట్లాడడం జరిగిందట. సో అనుకుంటున్నారు కదా చాలా మంది కూడా

మంచి విషయాలు అయితే ఈ రోజు చెప్తున్నారని చెప్పి అన్ని మెసేజ్లు వస్తున్నాయి. సో మీకు కూడా మంచి విషయాన్ని నేను తెలియజేశానని చెప్పి అనుకుంటున్నానమాట. సో మరి ఇక్కడితో అయితే నేను మీకు తెలిసే వాళ్ళకైతే టాటాగుడ్ చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ అయితే మనకైతే ధీరారావు కలుసుకున్నాం. అప్పటి వరకు కూడా మీకు సూపర్ సాంకేతం వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట శాసనసభ శాసన మండలిలో పనిచేసే అధికారులు సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో ఏ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు 107 నుంచి 312కు పెరిగాయని అన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈ రోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈ రోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం. రాష్టంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి 37.26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో ఈ రోజు నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

సార్, సంగీత నేశారు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా స్వరజ్ అండ్ ప్రశాంత్ ని పడిన అద్భుతమైన పాట డార్లింగ్ మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:10:32 అవుతుంది. మనమైతే మంచి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మహిళల

మరి మగవుల కోసం మంచి చిట్కాలతో, మంచి విశేషాలతో, మంచి వివరాలతో వచ్చేటువంటి ప్రోగ్రాం ధీరాకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ముందుగా మహిళా మణులకు, మరి మహిళా రత్నాలకు అందరికీ కూడా మరి ఈ ప్రోగ్రామ్ కి మంచి స్వాగతాన్ని పలికిస్తున్నాను. అండ్ మీకోసం అయితే మంచి విషయాలైతే ఈరోజు తీసుకురావడం జరిగిందన్నమాట. అదేంటంటే కనుక ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి మరి ఎలా మరి ఈ బాధల నుంచి తప్పించుకోవాలి, మరి ఈ బాధలు పడకుండా ఏం చేయాలి అనుకుంటున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా విషయం చెప్పేస్తున్నాను, మహిళలను పట్టి పీడిస్తున్నటువంటి డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అనగానే సో ఎవరు కూడా మనల్ని జైల్లో పెట్టరు, బట్ మనకు మనమే ఒక జైల్లో ఫీల్ అయిపోయి మన వివరాలను కానీ, మన గోప్యాలను కానీ, మన సొంత విషయాలను కానీ, సో లోగుట్టులను కానీ, ఇంట్లో విషయాలను కానీ, ఇంట్లో వివరాలు కానీ అన్ని కూడా చెప్పేసే దాన్నే సింపుల్గా డిజిటల్ అరెస్ట్ అంటారు, అది జెంట్ అయినా లేడీ అయినా. సో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే కనుక డిజిటల్ అరెస్ట్ ప్రభావం మహిళల మీద ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, అంటే తప్పు అంటే తెలిసి చేసేది, పొరపాటు అంటూ తెలియక చేసేది. సో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పబోయే విషయం డిజిటల్ అరెస్ట్ వల్ల మహిళలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది, దాని ద్వారా వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అంటే ఈరోజు అన్ని మాట్లాడుకుందాం. సో ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు మహిళలను టార్గెట్ చేస్తూ, ఒంటరి మహిళలను, ఒంటరిగా ఉండేటువంటి గృహిణులను సో టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో అంటే 10 గంటల నుంచి 5, 6, 7, 8, 9 ఆ టైంలో ఎలాగో ఇంట్లో వాళ్ళు అందరూ బిజీ బిజీగా అంటే వేరే వేరే ప్లేసుల్లో జాబుల విషయంలోనో లేదా ఏదైనా వ్యాపార విషయంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినట్టుగానో, లేకపోతే ఏదో కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టుగానో, సిబిఐ ఆఫీసర్ను కాల్ చేసినట్టుగానో, ఏదో బ్యాంక్ ఆఫీసర్ కాల్ చేసినట్టుగానో, ఇలా రకరకాల రూపంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా, ఎలాంటి డిజిగ్నేషన్ లేకపోయినా కానీ వాళ్ళు ఫోన్ చేసి మరి బెదిరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ కుటుంబ ప్రతిష్టకు కానీ లేకపోతే సున్నితత్వాన్ని కానీ ఆధారం చేసుకొని మరి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది అనే విషయంలో బెదిరిస్తూ కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికంటే ముందు వింత పద్ధతులను వాళ్ళు ఏమి ఉపయోగిస్తూ ఉంటారు, సో ఆ పద్ధతులు ఏంటి అనే విషయం గురించి మరికొద్ది క్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలని మాట్లాడుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎస్, భాస్కర్ భట్ల రవికుమార్ గారు రచించగా వాసు బండి సుబ్రటి సాంగ్ అయితే గోలిమర్ ముగిలించున్నారు. మీరు ట్యూన్ చేస్తున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: హలో మేడం, మేము సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. నేను మరి వీరభద్రం మాట్లాడుతున్నాను. మీరు బుక్ చేసిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆఫీసు రావాల్సి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురాకుండా ఒంటరిగా రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి మీరు సొంతగా అయితే డైరెక్ట్గా ఆఫీసు రావాల్సి ఉంటుంది. మాట్లాడుతూ ఉంటారు కదండి, సో ఇలా మాట్లాడినప్పుడు మనకి అనిపిస్తుంది ఆటోమేటిక్ గా ఇలా మాట్లాడినప్పుడు వాయిస్ వినగానే మనకు గంభీరంగా అనిపిస్తుంది. అండ్ ఈ చేసేత విషయంలో కూడా ఎన్నో పద్ధతులు కూడా ఉంటాయి. సో మీరు ట్యూన్ చేసుకుంటున్నారు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:18 దాటి అలా అలా పరిగెత్తిస్తుంది. మనం అయితే ధీరలో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మరి డిజిటల్ అరెస్ట్ తో బాధపడుతున్నటువంటి మహిళల గురించి, సో ఆ మహిళలు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించి టిప్స్ ఉపయోగించి బయటకు రావాలి, సో ఏమేమి పొరపాట్లు చేయకూడదు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం కదండి. సో వింత పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు నేను మాట్లాడిన చూసారా, సేమ్ ఇలా పద్ధతులను కొంచెం అఫీషియల్ వాయిస్ తో ఒక గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ పిల్లల పేర్లు ఉపయోగించో, లేకపోతే పిల్లల మరి స్కూల్స్ లో చదువుతున్నారనో వాటి పేర్లు ఉపయోగించో, డ్రగ్స్ కేసులో ఉన్నారనో, నకిలీ పత్రాలు దొరికాయనో, లేకపోతే డబ్బు మీ దగ్గర ఉన్నట్లుగా పోలీసులు తెలిసిందనో, మీరు ఇలా చేశారనో అలా చేశారనో అలా అనో ఇలా అనో ఎన్నో రకాలుగా చేస్తుంటారు. కొన్ని అయితే ఏఐ వాయిస్లతో కూడా మిమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తుంటారు. ఏఐస్ వాయిస్లను కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లల వాయిస్ కూడా క్లోనింగ్ చేసి వాళ్ళు ఏడుస్తున్నట్టు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇలా బెదిరించినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్న కాలం కదా, మరి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసిన నకిలీ మందులు కానీ నకిలీ ఐడి కార్డులు కానీ వచ్చాయి, ఖచ్చితంగా మీరు పలాను చోట రావాల్సి ఉంటుంది. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోను మీ దగ్గర ఉండకూడదు. మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి పలానా అడ్రస్కి వచ్చి పలానా ఆఫీస్లో కూర్చుంటే అయిపోతుంది, లేదా మీరు ఫోన్లోని ఈ ఐడీలు పాస్వర్డ్లు ఆధార్ నెంబర్.
2: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసా.

0: చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు. చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
1: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజులు తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడపతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్ లో వేశాం.
0: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ది, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్దరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా, పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
0: రాష్ట్ర శాసనసభ శాసన

0: మండలిలో పనిచేసే అధికారులు సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్దికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్యగంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈ రోజు నుంచి జన్ భాగీదారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పని చేయడము, సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్ దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఇస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో. ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకంపట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: బచ్పన్ అక్సర్ క్యా హోతా హై, మాసూమియత్ భరీ శరారత్ కే లియే బహుత్ మార్ పడతీ థీ, కభీ శరారత్ కీ హో తబ్ నా కీ హో తో భీ పడ్ జాతీ థీ, హాన్ వో తో హై కీ జబ్ జిస్కా దిల్ కరే. हमारे एक श्रोता ने लिखा है, बचपन में मैंने टीचर को सर पर स्लेट मारी थी. अरे भाई, ऐसे काम नहीं करने चाहिए, ये गलत है. हमारे श्रोता लिखते हैं कि बचपन में आम के बाग थे, गर्मी के दिनों में बच्चे दमा चौकड़ी करते और पेड़ों पर चढ़ जाते. इकलौता बेटा होने के कारण माँ हमेशा पेड़ पर चढ़ने से मना करती थी, क्योंकि एक लड़के का पैर 1 साल पहले गिरने से टूट गया था. मना करने के बाद भी पेड़ पर चढ़ता था, पता नहीं होता था माँ को।

సిరివెల్ల సీతారామ చేసి గలిసి నుంచిగా మనో గారు చిత్రగారు పడిన అద్భుతమైన పాట విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు జూన్ చేసి వింటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:34 దాడుతుంది. మంచి సమయానికి ఎంతో చేశాం. మీ అందరి మరి అలరించేటువంటి ప్రోగ్రామ్, మరి చిట్టి పట్టి ప్రశ్నలతో నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆల్రెడీ నాకు వాట్సాప్ లో మెసేజ్లు కోకొల్లగా వచ్చేస్తున్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా నేనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకోసం ఒక మంచి ప్రశ్నని సంధించబోతున్నాను. మీకు తెలిసిన చిట్టి ఆన్సర్లు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్ కలిపి పంపించండి. నా నంబర్ నోట్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రోజు యాడ్ అయి ఉంటే దాదాపు చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ రోజు నా నంబర్ కి మెసేజ్ చేయాలంటే నా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి 0866 24 888 14 0868 24 888 14. మరొకసారి రిపీట్ చేస్తున్నాను 0866 24 888 14 0868 24 888 14 కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. మీరు నాతో దాదాపు 4 గంటల వరకు టచ్ లో ఉండొచ్చు. మీ మెసేజ్ నాకు సెండ్ చేయొచ్చు. నేను అడిగిన చిట్టి పొట్టి ప్రశ్నలకి, మరి ఫన్నీ క్వశ్చన్స్ కి మీరు అయితే ఆన్సర్ చేసేయచ్చు. సో మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి మీకు ఆన్సర్ తెలిసి నాకు పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటంటే కనుక, గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించింది, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? అది జంతువే, ఒక ప్రాణి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. కొంచెం ఫన్నీగా ఉంటుంది. రెండు అక్షరాల పేరు, తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నంబర్ 0866 24 888 14 0868 24 888 14 మెసేజ్ చేసండి. మీకోసం అయితే ఒక అద్భుతమైన పాట అయితే చేస్తున్నారు. వింటూ ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

అందరూ రాములు. ఈ చిత్రంలో నుంచి ఈఎస్ మూర్తి గారు నిరసించగా మరి రాజేష్ అండ్ శ్రేయ ఘోషల్ వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:42:32 అవుతుంది. మంచి పాటతో మనం అలరి చేసాం కదండి. సో మంచి అల్లరితో, మంచి పాటలతో, మరి మంచి మంచి చిట్టి పొట్టి క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నానండి. అందరూ చాలా మంది కూడా ఆన్సర్ చేస్తున్నారు, మీకు కూడా ఆన్సర్ చేస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను మీకోసం, మరి ఇప్పుడే నేను వింటున్నానే వాళ్ళ కోసం క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మరి ఆ క్వశ్చన్ ఏంటి తెలుసుకో నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ చాలా మంది కూడా నాకు ఆన్సర్లు పంపించేస్తున్నారు. కొంతమంది పప్పులో కాలేశారు, కొంతమంది తుప్పులో కాలేశారు, కొంతమంది చెప్పులో కాలేశారు. సో ఎలా అయినా వేసుకోవచ్చు, బట్ నేనైతే క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు. బట్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నారు వినండి. ఐ మరి గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది తెలిసి నాకు మెసేజ్ చేయమని చెప్పాను. గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా మెసేజ్

చేస్తే సంతోషిస్తాను. మీ ఆన్సర్ పంపించండి, మీ పేరు మీ ఊరు రాసి. సో మరి వెళ్ళిపోదామా, మరి యుద్ధం ప్రకటించేద్దాం, మరి ఎంతమంది ఎవరు వచ్చేసారు చూసేద్దాం. సో మరి శాంతి నగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బా ఇక మొదలు రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏ మామూలుగా ఉండదు. సో గూడూరు నుంచి, గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మునిమామ పంపించారు మెసేజ్ అండి, బట్ ఆన్సర్ అయితే ఏమీ రాలేదని. ఓకే, దీప్తి ఫ్రమ్ అమీర్గఢ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఇవిడే రాలేదు. సో భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. మాలంబి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కమతో వెంకట లక్ష్మి రెడ్డి భీమునిపారు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలో వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. మరి సిఆర్ నగర్ నుంచి రాయశ్రీ, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సాయి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారంటే నీకు వచ్చిన అర్థం కాలేదా, బట్ ఏమైంది. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వాలిందనగానే ఇక పక్షి అనుకుంటున్నారా, కానే కాదు, ప్రాణం ఉంటుంది కానీ అది కాదు. మీరు చెప్పింది కానే కాదండి. సో ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు నా పేరు తప్పు రాశారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరంటే నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నజరీన్, నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. కానీ నా పేరు ఎందుకో తప్పు రాశారు. ఓకే, ఈసారి కరెక్ట్ గా చూసుకోండి, నా పేరు నగేష్ అండి. సో అక్కరపేట నుంచి రామ మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా అనుకుంటా అంటున్నారు, బట్ కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ చేసి పెడన జోగాంధ్రకాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకోళ్ళు ఎవరైతే మెసేజ్ చేశారు, తారాలపల్లి నుంచి, కాజీపేట నుంచి, హనుమకొండ జిల్లా నుంచి, మరి జరుపుతులు బుచ్చే వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారంటే తూ చిలుక నారాయణ అనసూయ ఏమైనా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధగర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనండి, మంగళగిరి నుంచి దామల చినమస్తంరావు, పెద్దమస్తంరావు కలిసి సాంతం పప్పులో ఉల్లిపాయ కూడా వేస్తారు, రాంగ్ ఆన్సర్ అని. మరి ఇంకొచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎస్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రకాల గ్రామం నుంచి అబ్బో పెద్ద ఓటర్ లిస్ట్ పెట్టారండి. ఆ ఓటర్ లిస్టు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధికాద్రి, లోక్, నవీన్, నెహ్రూ, అనేహ, శ్రీరామదాస్, ఉపాచ. ఏంటండి నేను పంపించమంది ఓటర్ లిస్ట్ కాదండి, ఆన్సర్ అండి. హాయ్, కొంచెం ఒకటి రెండుతో సరిపెట్టనండి, ఇంతకీ పంపించిన ఆన్సర్ కూడా రాంగ్. ఓకేనండి, రైట్. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, మనం చదివేద్దాం. మరి గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ అంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మరి ఇంకా ఆన్సర్లు పంపిస్తున్నారు, నందికొట్కూరు నుంచి రాజు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు శభానా, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకటసుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామజ్ జనిద్దరిని, స్నేహభావన్ జనిద్దరిని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడింపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి ఎగ్జాక్ట్ గా, మరి మీ ఇంట్లో అవి ఎక్కువ ఉన్నాయేమో వాటి పేరే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్లు కరెక్ట్ గా పంపించారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇలాగే మనకు ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక నాగమణి గారు ఏదో పువ్వు అనుకుంటున్నారంట, నేను ప్రాణం ఉందని చెప్పాను. అది యాక్చువల్గా పువ్వు కూడా ప్రాణం ఉందనుకోండి, మరి మీరు పంపించింది కాదు, కానీ నేను అడిగింది ఒక జీవి. మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ అండి, నాగమణి గారు తాడేపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకొచ్చి మెసేజ్ పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. త్రిషాల్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అని పంపిస్తున్నారు, ఆండాళ్ళు అంట కలిసి, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. గణేష్ శ్రీవత్స కొనాపూర్ నుంచి ఒక జీవి పేరు పంపించారు, ఆ జీవి అంటే అదేనండి, కానే కాదు కదా తోచ్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మరహర యశోద జానకీరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇలాగ ఆన్సర్ చేస్తున్నాండి, చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, కొన్ని మాత్రం మంచి ఆన్సర్లే తప్పుగా పంపించారన్నమాట. అర్థమైపోయింది, మంచి ఆన్సర్లే కానీ తప్పు పంపించారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను అడిగిన క్వశ్చన్, గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది పక్కనే పడుకుంది, ఏంటది? సాప
చాప దట్

మ్యాట్ అండి, అదండి విషయం. సో మా సాపాన్ని పంపించిన చాలా మంది కూడా మరి కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి ఏమాత్రం ఆలోచన చేయొద్దు, మనం వందే మాత్రం ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి. అది సో ఇది ఫన్నీ క్వశ్చన్. సో దీనికి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే క్వశ్చన్ అడిగిన తర్వాత మీకే అర్థమైంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయని వాళ్ళు అంటూ ఖచ్చితంగా ఉండరు. ఎవరైనా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారు, అబ్బా ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటున్నారా, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తాను ఏంటంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చేస్తారని చెప్పి అని చెప్పి చాలా ఫన్నీగా చేయొద్దు. సీరియస్గా మీరు ఏమనుకుంటున్నారో ఒక ఆన్సర్ పంపించండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఒకటి రెండు మహా అయితే మూడు, అంతకంటే ఎక్కువ పంపిస్తే వాటర్ లిస్ట్ చదవలేనండి, మరి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది కదా, అది మీ ఇంట్లో వాళ్ళు అనుకునో తీరుల ప్రకారమో లెక్క ప్రకారమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ పేర్ల ప్రకారం పెడుతూ ఉంటారు కదా. కానీ మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారు? సో ఇప్పుడున్న పేరు కాకుండా మీకు పేరు పెట్టుకునే అవకాశం మీకే వస్తే, మీకే ఆ దేవుడు అనుగ్రహిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారు? ఆ పేరు ఒకటే పంపించండి, ఒకటి

అని చెప్పి అనుకుంటున్నారా? కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ ఏది అడిగినా అడిగేస్తాను. ఏంటంటే కనుక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరైనా చేస్తారని చెప్పి అని చెప్పి చాలా ఫన్నీగా చేయొద్దు. సీరియస్ గా మీరు ఏమనుకుంటున్నారో ఒక ఆన్సర్ పంపించండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు 1, 2, మహా అయితే 3, అంతకంటే ఎక్కువ పంపిస్తే వాటర్ లిస్ట్ చదవలేనండి, మరి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది కదా, అది మీ ఇంట్లో వాళ్ళు అనుకోనో తీరుల ప్రకారమో లెక్క ప్రకారమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ పేర్ల ప్రకారం పెడుతూ ఉంటారు కదా. కానీ మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారు? సో ఇప్పుడున్న పేరు కాకుండా మీకు పేరు పెట్టుకునే అవకాశం మీకే వస్తే, మీకే ఆ దేవుడు అనుగ్రహిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారు? ఆ పేరు ఒకటే పంపించండి. ఒకటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ఇలా మహేష్ బాబు, ఇలా కాకుండా ఒకటి మాత్రం మంచి పేరు పంపించండి. కారణాలు గీర్ణాలు కాకుండా ఒక పేరు పంపించండి. ఆ పేరు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మీరు, మీ పేరు మళ్ళీ పంపించండి. ఓకేనా? అర్థమైనా? మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏ పేరు పెట్టుకుంటారు, ఏమని ఆ పేరు పెట్టుకుంటారు, ఆ పేరు మాత్రం రాసి మీ పేరు ఊరు పంపించండి. సో 0866-244-0862-8844-0866-244-0868-8814 మెసేజ్ చేసండి. మీకోసం అయితే ఈ పాట వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
4: రేరే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
5: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
4: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లేక ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
5: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
4: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
5: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
4: No one can live without water, so
5: save water, save life and save future.
0: Vintunaru Vivid Bharati FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవల పథకం కింద 262 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు విడుదల చేశారు. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదం, రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట శాసనసభ శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ప్రారంభించారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈ రోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు

45 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 24 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నేడు జరుపుకుంటున్నాం. 1913 మే 1వ తేదీన నెల్లూరులో జన్మించిన ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 1985 మే 19వ తేదీన కన్నుమూశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎస్, మీరు జూమ్ చేసుకుంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:04:28 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ మీకు నచ్చిన ప్రోగ్రామ్ సందరి సందర్లో అయితే ఉన్నాం. సందర్ సందర్లో అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా మంచి ఆన్సర్ పంపించేస్తున్నారు. పైగా నేను ఈసారి అడిగిన క్వశ్చన్ ఏంటో అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చాలా సింపుల్. మరి మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ఫోన్ పట్టుకున్న వాళ్ళైనా సరే నాకైతే ఆన్సర్ చేసేయచ్చు. అంత ఈజీ క్వశ్చన్ అడిగాను. ఎవరైనా ఎలాంటి వారైనా సరే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. నా నంబర్ 0866244 0866 6684888 మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏమేమేం ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. హాయ్. సో మీ పేరు అంటే చాలా మందికి పేర్లు ఉంటాయి, కానీ ఆ పేర్లు మీరు పెట్టినవి కాదు కదా. మీ ఇంట్లో వాళ్ళు, మీ పెద్దవాళ్ళు, మీ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, మామయ్య, మేనమామ, ఇలా అందరూ పెట్టిన ఎవరో ఒకరు ఒక పేరు నిశ్చయించి పెట్టిన వాళ్ళు, లేకపోతే పురోహితులు. సో ఇది కాకుండా మీకు మీరే పేరు పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారని అడిగానండి. ఆయ్, ఆ దానికి ఆన్సర్ చేయమని చెప్పానండి. సో ఎందుకు ఆన్సర్లు ఎవరు పంపించారు చూసేద్దామండి. మన వాళ్ళు మామూలుగా కాదు, చెప్పాను కదా, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా కాకుండా మంచి పేర్లు, మీకు నచ్చిన పేరు ఒకటి పంపించండి అని చెప్పాను. సో మీ పేరు, మీరు అనుకున్న పేరు కూడా పంపించండి. హాయ్. సో ఎందుకు మనం పంపించేసిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఆకాశవాణి అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే నా పేరు ఆకాష్ అని పెట్టుకుంటాను. వా వా, నెంబర్ వన్, చాలా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ కూడా చాలా పంపించారు. ఆకాష్ గారు బాగున్నారు. సో ఆకాష్ అలియాస్ అప్పలరాజు గారు చాలా బాగుందండి. ఇంకోటి గమనించారా, మీ పేరు అప్పలరాజు కదా, మీ రెండో ఆ ఫస్ట్ ఆ మీ పేరు, రెండో ఆ ఆకాశవాణి ఆకాష్ అని పెట్టినారు కదా. సో కంగ్రాట్స్ అండి, మంచి పేరు పెట్టినారు, చాలా థ్యాంక్స్ మరి ఇలా మంచి పేరు పెట్టినందుకు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం. భాస్కర్ పెడ నుంచి ఈశ్వరని పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారండి. సో ఇంకో వాళ్ళు మెసేజ్ చేసిన వాళ్ళు ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి చాప అంటూ మెసేజ్ చేశారండి, కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, ఈయన పేరు వజ్రం అని పెట్టుకుంటారంట. సో తాడేపల్లి నుంచి నాగమణి గారు మెసేజ్ చేస్తున్నారు, నా పేరు అవకాశం ఉంటే కామాక్షి అని పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారండి. ఓకే, థ్యాంక్ యూ. మరి

అంకయ్య గూడెం నుంచి శ్రీను బందరుపల్లి ఆత్మకూరు నుంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆయన పేరు లవ్ అని మెసేజ్ పెట్టుకుంటారంట. సో మంచి పేరండి. సో మాలమ్మి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మెసేజ్ ఇస్తున్నారు, నజ్మా అని పేరు పెట్టుకుంటారంట. ఓకే రైట్. సో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, గోవిందుడు అని పేరు పెట్టుకుంటారని చెప్పి మెసేజ్ చేశారండి. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, వెంకటేష్ అనే పేరు పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారండి. సో రైట్. మల్లికార్జున్ నల్లగొండ జిల్లా చందంపేట చిత్రకళ గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మల్లికార్జున్ అని పేరు పెట్టుంటారంట. దమ్మోజు వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు ఈ మెసేజ్ చేశారండి. సో సూర్యపాలెం పోలయ్య ఆలకడ నంద్యాల జిల్లా నుంచి సూర్య అని పేరు పెట్టుంటారని చెప్పి మెసేజ్ చేశారు. సో ఆదర్శ్ నగర్ నుంచి నిజామాబాద్ నుంచి పంపిస్తున్నారు, ప్రిన్స్ అని పంపిస్తారు, ప్రిన్స్ అని మెసేజ్ పేరు పెట్టుంటారంట. సో ఇదండి. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు సాయిరామ్ అని పేరు పెట్టుంటారని చెప్పి పంపించారు, బట్ వాళ్ళ పేర్లు గట్రా ఏం పంపించారు, సాయిరామ్ అని పేరు పెట్టుంటారని చెప్పి అనుకుంటున్నా. సిహెచ్ వేణు జయంపు పంపిస్తున్నారు, వేణు అనే పేరు పెట్టుకుంటారంట, సేమ్ అదే పెట్టుకుంటారా, రైట్, మీ పేరే మీకు నచ్చిందనమాట. సో అదే విషయం. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఉన్న పేరే పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారు, రైట్ అండి, మంచి ఆన్సరే. సో నా పేరు రామకృష్ణారెడ్డి గారు, అయితే ఆకాశవాణి అని పిలిపించుకోవాలని ఉంది అని చెప్పి మెసేజ్ చేశారు గనగలూరు నుంచి. మంచి పేరే అండి, మంచి పేరే ఎంపిక చేసుకున్నారు, రైట్. ఇంకా వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైదుని, స్నేహభవన్ జైదుని కలిసి ఆ అవకాశం రాలేదన్నారు, అవకాశం వస్తే కనుక అద్భుతం అని పెట్టుకుంటారంట. సో మంచి పేర్లు అయితే ఈరోజు పంపిస్తున్నారన్నమాట. సో నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆయన పేరు కార్తికేయ అని పెట్టుకుంటారంట, నవీన్ కార్తికేయ అని పెట్టుకుంటారంట, రైట్, మంచి పేరండి. కొనాపూర్ నుంచి శ్రీవత్స మెసేజ్ చేస్తున్నారు, గణేష్ విఘ్నేష్ అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, శ్రీరాముడు అని పేరు పెట్టుకుంటారంట. బాబా సెట్ అయ్యేలా చూసుకుంటే. కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు మానస్ కుమార్, శ్రీ లలితాదేవి మహంత్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, సూపర్ మానస్ అని పేరు పెట్టుకుంటారంట, రైట్, బాగుందండి, మీ పేరుకి మా సూపర్ యాడ్ చేశారన్నమాట. సో అది విషయం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు, నేను అడిగిన క్వశ్చన్కి చాప అంటూ మెసేజ్ చేశారండి, అది విషయం. దీప్తి గారు మెసేజ్ చేస్తున్నారు, బట్ ఆ అవకాశం వస్తే కనుక పేరు యాక్సా అని పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి, రైట్, మంచి ఆన్సర్ అండి. భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాధ అనే పేరు పెట్టుంటారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, 1977లో విడుదలైన అనురాధ అనే సినిమా పేరు నా పేరు, మా మేనమ్మ గారు పెట్టడం జరిగింది. అయితే అంటే అనురాధ అనే అంటే నక్షత్రం అని పెట్టిన, అంటే నక్షత్రం అని పేరు పెట్టుంటారా, రైట్, బాగానే ఉంది. ఇలాగే మెసేజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి వీరేష్, శ్రీనాథ్, సతీష్ వీళ్ళందరూ కలిసి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి వీళ్ళైతే డార్లింగ్ ప్రభాస్ అని పేరు పెట్టుంటారంట, మరి మంచి విషయమే. సో ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి శోభన శబాన గారు మెసేజ్ చేస్తున్నారు, ఇన్షా అని మెసేజ్ అంటే ఆ పేరు పెట్టుకుంటారంట. సో కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు, చెప్పాను కదా మీరు అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని చెప్పి. వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి నాగార్జున గారు మెసేజ్ చేస్తున్నారు, ఆయన అయితే సురేష్ అనే పేరు పెట్టుకుంటారంట, ఎందుకో తెలియదు బట్ ఆన్సర్ అయితే బాగానే ఉంది. ఎరిమిలి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, సో అదే పేరుని కంటిన్యూ చేసుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. భాస్కర్ రావు గారు శ్రీకాకుళం, నేను సొంతగా పేరు పెట్టుకోవాలనుకుంటే కనుక సూర్య సింగం హీరో పేరు పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారన్నమాట. సో కరెక్ట్ అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆద్విక అవని అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు, మరి మంచిగా అయితే పేర్లు చేశారండి. బట్ ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేస్తున్నారు, ఎవరో హరి అని మెసేజ్ చేశారు, ఆ పేరు పెట్టుకుంటారా, ఆ పేరు గల వాళ్ళు మెసేజ్ చేశారా నాకు తెలియట్లేదు, బట్ మరి ఏం చేద్దాం. పులిపాటి వెంకటేశ్వర గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంత అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గానే ఆన్సర్ చేశారు, మరి అది విషయం. ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, ఉమామహేశ్వరరావు, నా పేరు ఉమామహేశ్వరరావు, నేను ఐఏఎస్ ఉమేష్ చంద్ర అని పేరు పెట్టుకుంటారంట. సో కొంచెం ఫన్నీగానే ఆన్సర్ చేశారు, రైట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ అండి, బాగుందండి. మరి భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కుబేర నవమన్ముదుడు అని పేరు పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారు. ఇంకా అయితే మెసేజ్ చేసిన వాళ్ళలో రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, అన్నమయ్య అనే పేరు పెట్టుకుంటారంట, రైట్.
ఓకేనా.

నల్గొండ జిల్లా చిత్రకేల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమోజ్ కృష్ణమ్మ చిత్రకేల గ్రామం నుంచి. వీళ్ళందరూ కూడా మీరే పేరు పెట్టుకుంటారని చెప్పబడుతున్నారు. నేను తర్వాత చెప్తానండి. ఇక రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు. ఆయన పేరుని త్రివిక్రమ్ కింద మార్చుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రేడియో అంటే ఇష్టం కాబట్టి రేడియో అని పేరు పెట్టుకుంటాను అంటూ మెసేజ్ చేశారంట. భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో నేను కూడా మీరేం పెట్టుకుంటారో పేరు చెప్పని చెప్పంటున్నారు. సో నాకు ఇంకా ఆలోచన రాలేదండి, బట్ చూద్దాం. ఓకేనా? ఇక తేజోమయి శంకర్ అని పెట్టుకుంటాను అంటూ సజన్ అని మెసేజ్ చేస్తున్నారండి. మరి అదే విషయం. సంగారెడ్డి జిల్లా భీమా రమేష్ టైలర్ లక్ష్మి జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారండి. మరి ఇంతకీ జ్ఞానేశ్వర్ అని చెప్పి మళ్ళీ పెట్టుకుంటానంట, అది విషయం. విద్వాన్ అని పెట్టుకుంటానంట. మరి ఎవరు ఈ మెసేజ్ చేశారంటే పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో ఇనాయతుల్లా అంటే దేవుని కృప అని అర్థం. సో ఇనాయతుల్లా అనే పేరుని ఉంచుకుంటానని చెప్పి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. భవన్పేట గ్రామం నుంచి కరెక్ట్ అండి. షబీనా నస్రత్ అని పెట్టుకుంటా అని చెప్పి షబీనా మెసేజ్ చేశారండి. సో ఇవన్నీ ఆన్సర్లు. చాలామంది కూడా మంచి మంచి పేర్లు మార్చుకుంటూ ఉన్నారు. సో అది విషయం. దయచేసి మీ ఆధార్ కార్డులో మార్చకండి, ఒప్పుకోరు. మీ సర్టిఫికెట్లో మార్చడం కూడా అవ్వదు. దయచేసి నేను ఫన్నీగా అడిగానండి, చాలా మంచిగా ఆన్సర్లు చేశారు. చెప్పాను కదా, మీరు ఆన్సర్లు ఖచ్చితంగా చేయగలిగే ఏకైక క్వశ్చన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ క్వశ్చన్ అడగడం జరిగినప్పుడు మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి మీ పేరు అయితే మార్చుకోవద్దు, మరి పేర్లు అలాగే ఉంచండి. అండ్ మీకోసం అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇలాగే మరి చక్కగా పార్టిసిపేట్ చేస్తూ మీ పేరు, మీ ఫోన్, అదే మీ ఊరు ఇవి పంపించి మీ ఆన్సర్ కూడా పంపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. మరి ఈ ఫన్నీ క్వశ్చన్ కి ఆన్సర్ రెడీగా ఉంటే పంపించేయండి. నంబర్ 08662488014 0866284888. సో క్వశ్చన్ ఏంటంటే కనుక, మరి మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చూడాలంటే ఏం చేస్తారు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, రిలీజ్ అయింది, మీరు వెళ్ళి సినిమా చూడాలంటే ఏం చేస్తారు? ఆన్సర్ తెలిసి నాకు మెసేజ్ చేయండి, ఫన్నీగా ఉండాలి. సో మీరు నాకు పంపించాల్సిన నా నంబర్ 0866248814 0866248814 ఈ నెంబర్ కూడా చేసేయండి. మీకోసం అయితే యజ్ఞ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

కిల్లర్ ఈ మూవీలో చూసేటువంటి సాంగ్ అయితే వేశారు మరి మను అండ్ చిత్ర వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:25:42 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి పాటలు మీకోసం కోకల్లో అబ్బో దాచిపెట్టాం. సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో సందేశ సందర్లో మనం అయితే ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు వచ్చేస్తూ ఉన్నాయి. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏ టేట్ మెసేజ్ యాడ్ నుంచి పంపించేసారు చూసేద్దాం. సో ఇందుకే మనకి మరి మెసేజ్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. సో మీరు మీకు నచ్చిన హీరోది లేదా నచ్చిన మరి యాక్టర్ది సినిమా వచ్చింది అంటే కనుక ఆ సినిమా హాల్లో మీరు సినిమా చూడాలంటే ఏం చేస్తారు తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి ఎవరంటే 10 పొట్లు పూలు తీసుకెళ్లి సినిమాలో సాంగ్ వచ్చినప్పుడు ఫైట్ వచ్చినప్పుడు పూల వర్షం కురిపిస్తారని చెప్పి అంటున్నారు. దీని వదులు ఆ థియేటర్ కురిపేయడం బెటర్. అన్ని పూలు ఎక్కడి నుంచి చేస్తారండి బాబు. సో ఇందుకు మెసేజ్ చేసిన వాళ్ళు పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎనీవే ఫైనల్గా ఆన్సర్ చేశారండి, థ్యాంక్ యూ. మరి ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. సో ఆ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు. ఇందుకు ఆన్సర్ ఏంటి అంటే కనుక నేనైతే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద ఉంది కదా అని చెప్పి ఆ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారంట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్.

ఇప్పుడు పంపించేశారండి. ఓకే అండి, భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఎగ్జాక్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సో అది ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి కేదార్ వీరేష్ రాజోల నుంచి మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా, ఈయన కూడా సేమ్ ఆన్సర్ కరెక్ట్ గానే పంపించారు. ఎగ్జాక్ట్ గా మంచి ఆన్సర్, ఈ ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రైట్, ఈయన కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేశారని ఇలాగే మెసేజ్ చేస్తానండి. సో స్నేహపం జనిద్దీన్ మహమ్మద్ జనిద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో మెసేజ్ చేశారు, తప్పక చూస్తామంటే మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఓకే, రాజోల నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, కాసేపట్లో ఆన్సర్ ఏంటో చెప్పేస్తానండి నేను. గనగలూరు నుంచి రామకృష్ణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారండి. సో దీప్తి అవినిగడ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంకయ్యగూడెం నుంచి శ్రీను, బందరుపల్లి, ఆత్మకూరు, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి ఈయన. మరి ఇంకా దశగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మాలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మరి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో సో న్యామనది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా వరలక్ష్మి కృష్ణమ్మ దమ్మోజు వెంకటాచారి గారు వీళ్ళందరూ కలిసి చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలో ఉండి పంపించారు కానీ మీరు చేసేదానికంటే దానికి ముందు ఒక పని చేయాలండి. మరి నేను చెప్తానండి సుబ్బయ్య గారు, కాసేపులో చెప్పేసాను. కనకాల గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు, అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, సో కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. సో ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవనీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంకా ఇంకా మెసేజ్. నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ మరి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా ఆన్సర్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి లొద్దిపల్లె నుండి మధుమోహన్ ఎదురు చూస్తామంటే మెసేజ్ చేశారు. సో వచ్చిందండి, వచ్చిందని చెప్పాను, రిలీజ్ కోసం చూస్తారా లేకపోతే లోపలికి వెళ్ళి చూస్తారా అని చెప్పి నేను అంటలా. విషయం ఏంటంటే సినిమా వచ్చింది, ఆడుతుంది, మీరేం చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. సో ఇంకోళ్ళైతే ఫన్నీగా మెసేజ్ చేశారు, రాజు నందికోట్ గురించి నో మూవీస్ బ్రో, ఓన్లీ ఎఫ్ఎం అంట. అబ్బా బాబు ఎంత డెడికేషన్ అండి మీకు. ఓకే రైట్, ఇలాగే మెసేజ్ చేసింది తగ్గేదిలే అని చెప్పుంటే మెసేజ్ చేశారండి. కిరణ్ రిషిత్ వ్యాస్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో సో ఈయన కూడా కరెక్ట్గా ఆన్సర్, హరిణి బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. సో వీళ్ళైతే వేరేది ఉపయోగించారు, కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్నం వెంకటేశం హేమలత మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి తిరుపతి నుంచి శ్రీనివాసు లీవయ్య మెసేజ్ చేస్తున్నారు, సినిమా పిచ్చి లేదంట, తూచండి ఆన్సర్ అది కాదు, రైట్ అండి. బాగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నామండి అంటూ మెసేజ్ చేశారు గుంటూరు నుంచి. మరి ఇంతకి ఏంటి, సో వెయిట్ చేస్తారండి వీళ్ళు కూడా రిలీజ్ అయ్యేదాకా. సో అది కాదని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సో రైట్, ఇలాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి గణేష్ శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నాగమణి తాడేపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. జరిపోతుల బుచ్చి గారు హనుమకొండ జిల్లా నుంచి కాజీపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, తారాలపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. దానికంటే ముందు ఇంకోటి చేయాల్సి ఉంటుంది, మీరు వెళ్ళి సినిమా చూస్తానంటున్నారు కానే కాదు. సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమరా రమేష్ టైలర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే రాలేదండి. మరి చూడండి, వీరభద్రపురం నుంచి ఎవరో మెసేజ్ చేశారు, వాళ్ళ ఊరు పేరు గట్ట ఊరు రాశారు కానీ పేరు రాలేదు. మరి కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు ఇవన్నీ ఆన్సర్లు.
సో ఇది విషయం. చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించారు, కొంతమంది మాత్రమే రాంగ్ ఆన్సర్లు పంపించారు. ఇంతకీ మీరు కూర్చొని చూస్తారా, నుంచుని చూస్తారా, లోపలికి వెళ్ళి చూస్తారా, వెయిటింగ్ చేస్తారా అని కాదు. సినిమా రిలీజ్ అయింది, సినిమా హాల్లో ఉందండి. మీరు నచ్చిన సినిమా చూడాలంటే ఏం చేస్తారు? టికెట్ కొనాలి కదండి. టికెట్ కొనకుండా యాడ్స్ చూస్తారు, ఎట్లా చూస్తారు?

కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేస్తా ఉన్నారు, అది కూడా కరెక్ట్ గా ఆన్సర్ కింద పరిగణించారన్నమాట ఇది విషయం. ఇలాగే మరి మంచి మంచి ఆన్సర్ పంపించేస్తుండే, ముందు టికెట్ కొనిన తర్వాతే మీరు ఏదైనా చేయాలి, నుంచుని చూస్తారా కూర్చుని చూస్తారా అనేది. సో ఇది విషయం. ఇలాగే మనం ముందుకెళ్ళిపోదాం, సమయం అయితే అయిపోతుంది, చూసారా చాలా టైం అయిపోతుంది. సో ఎందుకు క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను ఏమాత్రం ఆలోచన చేయకుండా. సో ఇది విషయం. సో క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, మామూలుగా పని చేయకపోతే అసలు ఊరుకుంటామా, ఊరుకోం, అది పని చేసేదాకా కొడతాం. అయితే ఇక్కడ ఏమైందంటే రాత్రి పని చేయట్లేదు అని చెప్పి వదిలేస్తే పొద్దున్నే పని చేయడం ప్రారంభించింది, కానీ తిడత కొట్టాం కానీ అది పని చేయడం ఆపేసింది, ఏంటిది అది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కట్టిపడేస్తాం, ఏంటది? తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న నా వాట్సాప్ నంబర్ 0866-24-888-14, 0866-24-888-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరే.

0: యాప్ లో రేడియోనా. అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:41:36 మంచి పాటల సమాహారం. సందడి మరి చిట్టిపొట్టు క్వశ్చన్స్ కి మరి చిరునామా సందడి. మరి మీకోసమైతే ఇలాంటి చిట్టిపొట్టు క్వశ్చన్స్ ని సంధిస్తూ మాట్లాడుతూ సో మిమ్మల్ని మరి ఎంతగానో అలరిస్తున్నాయి.

ప్రోగ్రామ్కి ఇంకా సమయం అయితే అయిపోతూ వస్తుంది కాబట్టి సో నేను ఒక్కసారి నేను అడిగిన క్వశ్చన్ రిపీట్ చేసిన తర్వాత మన వాళ్ళు శ్రేయోభిలాషులు మరి స్నేహితులు అందరూ కూడా ఆన్సర్లు పంపించేస్తారు. ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారు చూసేద్దాం. ఇంతకీ మనకి పంపించేసిన ఆన్సర్లకి క్వశ్చన్ ఏంటంటే కనుక మరి రాత్రి ఏ పని చేయదు సార్, మామూలుగా సోంబేరు అనుకోవచ్చు అనమాట. సో రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కొట్టేసి ఆపేసి మళ్ళీ దాని పని ఆపేసి అలా ఊరుకుంటాం అనమాట. సో అది కూడా తిట్టుకుంటుంది అనుకోండి కానీ తెలియదు. సో ఎందుకు దీని పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేస్తాం మొదలు పెడితే తిట్టుకుంటూ దాని పని ఆపేస్తాం ఏంటి తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు చూసేద్దాం. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదర వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకార గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. మరి వాసర గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీకాళహస్తి నవీన్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వినయ్ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్లు పంపించారు. అయినా కానీ అవి కూడా రాంగేనండి. ఓకే రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు మహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ మెసేజ్ చేస్తున్నారు, బొమ్మతో సహా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొల్లిపురం నుంచి మౌలాలి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బాసర గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేసిన, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేసిన, కరెక్ట్ ఆన్సర్. న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మరి జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లొల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా షణ్ముఖ్ అభిమన్యు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భద్రేశ్వర్ చారి మేడ్చల్ డిస్టిక్ అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి మద్దునూరు నుంచి త్రివేణి నిఖిల్ మణిదీప అనంతనాగ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి అంకయ్యగూడెం బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చితిర్య గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశ్వర హేమలత నార్కట్పల్లి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇవి కోటేశ్వర గారు ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్ ఆన్సర్. మానంబి కర్నూలు నుంచి బాలాజీ గారు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సంగారెడ్డి జిల్లా విలే భీమా రమేష్ లక్ష్మి జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారని. జరిపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఖమ్మం నుండి ఉరుకొండ నుంచి మధు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. వీరా కనకరావు వీరభద్రాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బా వెంకట సుబ్బయ్య ఆరలక్ష్మీదేవి కనకాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకి రామ్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ నందిగామ నుంచి. సో ఇది విషయం. వంశీ వ్యాస్ కిరణ్ కుమార్ గొంతకాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శభానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్ అయితే వచ్చేస్తుందండి. బిజిలీ వెంకట శ్యామల మెసేజ్ చేస్తున్నారు, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా భీమా స్వాతి జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ ఇంత పంపించారు కదా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది విషయం. ఇంకా అయితే మనకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఓకే రైట్. చిరంజీవి తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బ్రూమ్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కడప వినయ్ మెసేజ్ చేస్తారు కడప నుంచి, రాంగ్ ఆన్సర్. అబ్బా రాంగ్ ఆన్సర్ కూడా పంపిస్తారా. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు, వాళ్ళ ఊరు సతీ తిరుపతి ఉప్సి
అని పంపించారు. ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇచ్చారు, మీ పేరేంటో కొంచెం తేడాగా ఉంది,

అప్పాపురం మహాలక్ష్మి సూర్యరావు అపర అప్సర నుంచి అప్పాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ ఇంకోళ్ళు అయితే పంపించారు. దీప్తి అవనిగడ్డ నుంచి మెసేజ్ చేస్తారు, రాంగ్ ఆన్సర్. మీరు పగలు ఇంకా ఫ్యాన్లు వేసుకోరండి, అదే విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, నిత్య సంతోష్ని పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి జిల్లా నుంచి పెద్ద ప్రియా విలేజ్ నుంచి మునిమ్మ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే ఇప్పుడే టైప్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చదవడానికి టైం లేదు కాబట్టి తూచండి. మరి ఇవ్వండి ఆన్సర్లు. చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించారు, అక్కడక్కడ రాంగ్ ఆన్సర్లు అయితే చాలా పర్ఫెక్ట్గా పంపించారు. సో అవి ఏంటంటే కనుక, కొంతమంది ఫ్యాన్ అన్నారు, కోడుకోతున్నారు, చీపురుగట్ట అన్నారు, ఇలా రకరకాలు ఉన్నాయండి. సో ఇది కరెక్ట్గా ఆన్సర్ అయితే, రాత్రి పనిచేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పనిచేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ ఆపేసి దాని పనిని ఆపేస్తూ ఉంటాము. సో ఇంతకీ దాని పేరు అలారం, క్లాక్, గడియారం, ఇలా ఏది పేరు చెప్పినా నేనేసి ఓకే కొట్టేశాను. ఇది విషయం.

అయితే చాలా పర్ఫెక్ట్ గా పంపించారు. సో అవేంటంటే కనుక కొంతమంది ఫ్యాన్ అన్నారు, కోడికోత అన్నారు, చీపురుగట్ట అన్నారు, ఇలా రకరకాలు ఉన్నాయండి. సో ఇది కరెక్ట్ గా ఆన్సర్ అయితే రాత్రి పనిచేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పనిచేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ ఆపేసి దాని పనిని ఆపేస్తూ ఉంటాము. సో ఇంతకీ దాని పేరు అలారం, క్లాక్, గడియారం, ఇలా ఏది పేరు చెప్పినా నేనైతే ఓకే కొట్టేశాను. ఇది విషయం, సమయం అయితే అయిపోతుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక జాగ్రత్తగానండి, ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. ఇంతకీ ముక్కులో వాసన లేదు పోనీలే అని చెప్పి నోటికైనా అందిస్తే నోటికి కూడా రుచి దొరకటం లేదు, అదేంటి? ముక్కులోకి వెళ్ళినా వాసన లేదు పోనీలే అని చెప్పి నోట్లోకి పోనిచ్చినా కానీ నోటికైనా రుచి దొరుకుతుందా అంటే నోటుకు కూడా రుచి దొరకలేదంట, ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866-24-888-14, 0868-6489-8814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. మీకోసం అయితే మంచి సాంగ్ అయితే వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

சந்திரபோஸ் ரிலீஸ் ஆனதுக்கா கல்யாண் மாலிக்கு ஸ்மிதா நாயர் ராஜ் அண்ட் பண்டிட் సునీతా వీళ్ళందరూ కలిసి పాడిన సూపర్ సాంగ్ అయితే వేశారు. ఛత్రపతి మూవీ నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు. ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:53:35 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సందర్శనలో టైం అయితే అలా అలా గడిచిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా మంది కూడా ఆన్సర్ చేస్తారండి. మరి ఏంటంటే కనుక ముక్కులో వాసన లేదు అలా అని చెప్పి పోనీలే అని చెప్పి నోటికి అందిస్తే నోటికి కూడా రుచి దొరకట్లేదంట, ఏంటది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమంటే. చాలా మంది కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ గా అయితే ఆన్సర్ చేసే దాదాపు 90% మంది కరెక్ట్ గానే గుద్దారు కరెక్ట్ ఆన్సర్ని. సో ఇంతకీ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి ఇంతకీ ఈ ఆన్సర్ ఏంటంటే కనుక గాలి, ఎయిర్. సో కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ రోజు అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మరి సందర్శన తరఫున మరి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఇలాగే సందర్శన చేస్తూ ఉండండి. సో మరి ఇంతటితో అయితే కనుక సందర్శన టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. మరి ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక భరోసా ఇస్తున్నామని, ఈరోజు 130,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 గ్రీన్ఫీల్డ్ పోర్టులను పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణానదిలో మత్స్యకారులు బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవల పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డుల విధానం అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థులను తోసిపుచ్చింది. గత ఈ ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి ఆ ప్రాంతంలో వదిలేయొద్దని స్పష్టం చేసింది. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే యాత్రలో మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలతో పాటు గుజరాత్లోని ద్వారకా, సోమనాథ్, మహారాష్టలోని పూణే, నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్లోని జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. టికెట్ ధరలు 17,600 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఈ యాత్రకు సంబంధించి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి జూన్ 16వ తేదీన ప్రారంభమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మా, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఓ ఐ యామ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఎస్, ఇలాంటి లిరిక్స్ ఇంటి ఎవరు గుర్తొస్తారు? సో మీరు ట్యూన్ చేస్తుంటారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 4:10:34 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి పాట అయితే రుద్రవీణ సినిమా నుంచి విన్నాం, సిరివెన్నెల గారి రచనలో ఎస్పి బాలు గారు పాడారనమాట. వింటూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఈ పాట ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే, మీకు ఒక లిరిక్సిస్ట్ని, సంగీత నేపథ్య గాయకు, మరి లిరిక్స్ అందించేటువంటి ఆయన్ని, ఒక రచయితని మీకు పరిచయం చేయమని చెప్పి అనుకుంటున్నానమాట. సో ఏంటంటే కనుక, మరి ఏ పాటకైనా, ఏ సినిమాకైనా పాటలు ప్రాణం. ఆ పాటకే ప్రాణం ఇచ్చేది మరి ఆ పాటలో ఉన్న సాహిత్యం. సో సాహిత్యం ఎంత బాగుంటే ఆ పాట అంత బాగుంటుంది, ఆ పాటలు ఎంత మేళవింపుగా ఉంటే ఆ సినిమాకి అంత పేరు వస్తుందన్నమాట. సో ఇంతకీ ఈరోజు వివిధాలో మీకోసం ఒక వన్ లిరిక్సిస్ట్ అనే కాన్సెప్ట్ మీద సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటల్ని పరిచయం చేయాలని, మీకు ఆల్రెడీ పరిచయమైన పాటల్ని మరలా వినిపించాలని చెప్పి కోరికతో మీకైతే మీకోసమే ఈ పాటలు ప్లే చేయడం జరుగుతుంది. దాదాపు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎనీ లాంగ్వేజ్ అనుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా సరే దాదాపు 3000కు పైగా సాంగ్స్ని రాశారు, రాస్తున్నారు, రాయబోతున్నారు. ఇలాంటి సాంగ్స్ చాలా చాలా ఉన్నాయి. మరి ఆయన మాటని, అంటే ఆయన మాటల్ని మరి వాక్యాల రూపంలో రాస్తే పాటలు చాలా చక్కగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. మరి అట్లో ప్రతి పాట ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాంటి పాటలు మీకోసం అయితే ఈరోజు వివిధ శీర్షికను మీకు అయితే అందిస్తుంది జరుగుతున్నప్పుడు. నెక్స్ట్ మనకోసం రాబోతున్న పాట కన్యాకుమారి కనబడదే దారి అంటూ సాంగ్ అయితే బొబ్బిలి రాజా ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించగా, మరి ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఎస్పి బాలు గారు చిత్రగారి పాడిన ఈ అద్భుతమైన గానం మీకోసం. వింటూ ఆస్వాదించండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్.

ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 4:42:42 అని మంచి పాటలు వింటూ వినిపిస్తూ ఉన్నాం. మరి వివిధలో మరి లిరిక్స్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించినటువంటి మంచి ఫిలిం గీతాలని మనం వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట రాబోయి చందమామ, ఈ చిత్రంలోంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా సుఖేందర్ సింగ్, లలిత, సాగరి, స్మిత వీళ్ళందరూ కలిసి పడిన అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. వినండి, వింటూ వినిపించండి వివిధ భారతి 103.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

గోవింద గోవింద ఈ చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు గారు చిత్ర గారు వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన గానం విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. వివిధ శీర్షికన మనం మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తన సాహిత్యాన్ని అందజేసిన చిత్రాల్లో నుంచి మంచి మంచి పాటలను వింటూ ఆస్వాదిస్తున్నాం కదా. సో మరి ఇంకా సమయం అయిపోతూనే ఉంది. సమయం చూస్తే 4:30 దాటుతుంది. ఇంకా మన కోసం నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మరి పెళ్లి. ఈ చిత్రానికి మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు పాడిన అద్భుతమైన గానం మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

best in the vanilla. Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని

అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ ని మనం బాధ పెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంకు కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తాము, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైన్స్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైన్స్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైన్స్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక అడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మన మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర.
నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం, సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన, ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో

0: సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లో ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Vendla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు మేము ఉత్తరాల కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో గత వారం రోజుల్లో కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతలు వారి యొక్క స్పందనను మన వాట్సప్ మెసేజ్ ద్వారా మనకు అందివ్వడం జరిగింది. మరి ఆ స్పందనను మేము ఇప్పుడు చదవడం జరుగుతుంది. దానికి ప్రతిస్పందన అందివ్వడానికి మన ఆకాశవాణి కర్నూలు కేంద్రం కార్యనిర్వహణ అధికారి డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ సిద్దంగా ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం సార్.
2: నమస్కారం అండి. మరి శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి మనం ఇచ్చేసామండి. మరి గత వారం మనము మీరు మేము ఉత్తరాల కార్యక్రమం చదివాము. శ్రోతలు గత వారం నుంచి అంటే నిన్న ఉదయం 12 గంటల వరకు మనం ప్రసారం చేసిన కార్యక్రమాల గురించి వారి స్పందన తెలియజేశారు. మరి వాటికి ప్రతిస్పందన తెలియజేద్దామండి మనము. మరి ముందుగా శ్రోతల్ని పలకరిద్దామండి. మొదటి శ్రోత ఎవరు చదవండి కాస్త.
1: తప్పకుండా సార్. వీరు రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ వీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి వారి యొక్క స్పందన మనకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది సార్. వీరు అందించినటువంటి స్పందన ఏంటంటే, శుభ సాయంత్రం అండి. కేర్ ఆఫ్ మీరు మేము కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మీ మా ప్రసార కార్యక్రమాలపై మా వాట్సాప్ అభిప్రాయాలు. 18వ తారీఖు ఉదయం ప్రసారంలో భాగంగా దేశభక్తి గీతం విన్నామండి. అది నవనాథం పలికిస్తా నవగీతం వినిపిస్తా, దేశ ఔన్నత్యాన్ని చాటే చక్కటి లలిత గీతం. తర్వాత నేటి కార్యక్రమాల వివరణ ప్రోమో తర్వాత వినిపించిన భావగీతం. ఎప్పుడైనా ఎదురొచ్చి ఎవరు నీ వనకు, ఇలాంటి లలిత గీతాలు మన భాండాగారంలో కోకొల్లలండి. స్ఫూర్తిదాయకంగా మీరు వినిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలంటూ తెలియజేస్తూ, అలాగే సాటిలేని మేటి మా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో రేడియో ట్రాన్స్మిషన్ టెక్నికల్ బృందం వ్యాఖ్యాతలు, నిర్వాహకులు ఊహాస్ఫూర్తితో, సేవా నిరతిగా, కార్యదక్షతతో శ్రోతల మనస్సు నొప్పించక మెప్పించి వినిపిస్తున్న ప్రతి రేడియో వ్యాఖ్యాతలకి ఎనలేని మా హార్దిక అభినందన ధన్యవాదాలు అంటూ కవితాత్మక భావగీతంతో లలిత గీతాలను వివరిస్తూ వారి యొక్క సందేశాన్ని మనకు అందజేశారండి.
2: చాలా సంతోషం అండి. రేడియో నాగేశ్వరరావు గారు, వీరు వచ్చేసి ఎనుగంటి నాగేశ్వరరావు గారుగా, వీరి అసలు నామదేయం అండి. రేడియో నాగేశ్వరరావు గారు

0: వీరు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీలో కాస్త ప్రసిద్ధులుగా ఉన్నారు. అయితే వీరు వచ్చేసి రేడియో వింటూ ప్రతినిత్యం రేడియోతో గడుపుతూ వీరు ఆ పేరు ఇంటి పేరుని రేడియోగా మార్చుకున్నారండి. అయితే వీరి పేరు యనగంటి నాగేశ్వరరావు గారు, అలాగే యనగంటి సరోజిని, యనగంటి ప్రవీణ్, సతీష్ మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నారండి. ఇక వీరు రాసిన ఉత్తరంలో మనకు దేశభక్తి గీతం గురించి చెప్పారండి. నవనాదం పలికిస్తాను, నవగీతం వినిపిస్తాననే దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే గీతం గురించి చెప్పారండి. దేశ ఔన్నత్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఈ పాటిది కాదండి. ఈ దేశ ఔన్నత్యాన్ని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. ఎందుకంటే ఒక మొఘలాయులు పరిపాలించిన దేశము, అరబ్బీలు పర్షియులు వాళ్లతో కలిసి పరిపాలించిన దేశము, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించిన దేశము, వీరందరినీ ఎదుర్కొని మరి దేశాన్ని మనము ఈ రోజు కాపాడుకొని ఈ రోజు మనం స్వతంత్ర జీవులుగా బతుకుతున్నాము. ఎందరో త్యాగ ఫలితమే మన స్వతంత్రం అండి. మరి దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలండి. దేశభక్తి లేనివాడు గాఢతతో సమానం అండి. ఇక దేశ ఔన్నత్యం అంటారా, ఔన్నత్యానికి వచ్చేసి ఎంత చెప్పినా మనకు తక్కువే అండి. ఇక పోతే తర్వాత లలిత గీతాలు చాలా బాగున్నాయి, భావగీతాలు చాలా బాగున్నాయి అని చెప్పారండి. ఎదురొచ్చి ఎవరు నీవనకు అనే లలిత గీతాలు మన బండాగారంలో కొక్కొల్లలుగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పి చెప్పారండి. నిజంగా అండి, లలిత గీతాలు అంటే ముఖ్యంగా సంగీతం గురించి మనం మాట్లాడితే సంగీతంలో కర్ణాటక సంగీతము, లలిత సంగీతము, తర్వాత జానపద సంగీతము, ఇలా రకాలమైన సంగీతాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇకపోతే ముఖ్యంగా లలిత గీతాలకు ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే కర్ణాటక సంగీతం నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి అది అంటే పుట్టుకతోనే ఒక గాంధర్వ విద్యలాగా కర్ణాటక సంగీతం వస్తుందండి. లలిత గీతాలు మాత్రము ఒక 9-7-8 ఏళ్ల నుంచి మనము ప్రాక్టీస్ చేస్తే మంచిగా వస్తుంది. అట్లాంటి ఎన్నో గీతాలు మన ఆకాశవాణి కర్నూలు బండాగారంలో ఉన్నాయండి. ముఖ్యంగా లలిత గీతాల గురించి మనము ప్రస్తావిస్తే డాక్టర్ సురేఖ మూర్తి గారి గీతాలు గాని, ఘంటసాల గారి గీతాలు గాని, తర్వాత సుశీల గారి గీతాలు గాని, జానకమ్మ గారి గీతాలు గాని, ఇక వీరందరిలో చెప్పాలంటే ఘంటసారి గారి భావగీతాలు చాలా చక్కగా ఉంటాయండి. ఇక ఈ ఒక విషయాన్ని ప్రస్తావించినందుకు మీకు ధన్యవాదాలండి. ఇంకా అంతేకాకుండా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో రేడియో ట్రాన్స్మిషన్ టెక్నికల్ బృందానికి అంటే మా సాంకేతిక సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, నిర్వాహకులకు ఊహాస్ఫూర్తితో, సేవానిరతితో, కార్యదక్షతతో శ్రోతల మనస్సు నొప్పించగా మెప్పించి వినిపిస్తున్న ప్రతి రేడియో వ్యాఖ్యాతలకు ఎనలేని మా హార్దిక అభినందన వాద్యాలని తెలియజేశారు. అంటే వీరు వచ్చేసి మన ఆకాశవాణిని పొగడడం కాక ఆకాశవాణి సిబ్బందిని మొత్తం, ముఖ్యంగా సాంకేతిక సిబ్బందిని, కార్యక్రమ సిబ్బందిని, కార్యక్రమ సిబ్బందిలో వ్యాఖ్యాతలు అయితేనేమి, కార్యక్రమ అధికారులు అయితేనేమి, మరి పరిపాలనా విభాగంలో చెందిన సిబ్బందిని అయితేనేమి, అందరినీ కలిపి వారి యొక్క దక్షతను, కార్యదక్షతను వీరు కొనియాడడం జరిగిందండి. నిజంగా ఇది మన ఆకాశవాణి కర్నూలు రేడియో కేంద్రానికి ఒక గొప్ప ప్రశంసనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక సమిష్టి కృషిగా ఈరోజు మనం పనిచేస్తా ఉన్నామండి. ఈ సమిష్టిగా మనం ముందుకు తీసుకుపోతా ఉన్నామండి. అలాగే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రతి ఒక్క ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేయడం జరుగుతూ ఉందండి. ఈ తరుణంలో మన కర్నూలు ఆకాశవాణి కేంద్రం నుంచి కూడా మే 5వ తారీఖున ఒక పరిచయ కార్యక్రమం, అలాగే మే 13వ తారీఖున, తర్వాత మే 21వ తారీఖున, మే 29వ తారీఖున ప్లాన్ చేశామండి. ఈ విధంగా మనం కొనసాగుతా ఉన్నాయండి. మరి వీరు చెప్పకనే మనతో అన్ని విషయాలు చెప్పిచ్చేశారండి. వీరికి మన రేడియో తరపున వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు, వారి యొక్క స్పందన మనకు ఈ విధంగా సుదీర్ఘంగా తెలియజేశారు. ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్ గుర్రం చంద్రశేఖరరావు గారికి, ప్రియమైన వ్యాఖ్యాతలకు, సిబ్బందికి అందరికీ నమస్కారాలండి, శుభాకాంక్షలు. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. మంగళవారం ఉదయం సూక్తి సుధలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం గురించి డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని గారు గారి ప్రసంగం విన్నామండి, చాలా బాగా తెలియజేశారు. అలాగే 9:30 బాలభారతి స్కూల్ వారు కర్నూలు బుధవారపేట విద్యార్థులు సమర్పించిన బాలల కార్యక్రమం చాలా బాగుందండి. బుధవారం ఉదయం భక్తిరంజనలో వినాయక భక్తి గీతాలు, ఆకాష్ వరప్రసాద్ బృందం ఆలపించిన భక్తి గీతాలు విన్నాం. తదుపరి సూక్తి సుధలో స్థిత ప్రజ్ఞత గురించి ఆదివారి హనుమంతప్ప గారి హితోక్తులు విన్నామండి. అందులో ఆకలిగా ఉన్నప్పుడు మధురాన్నమైతే ఏమి, మాడు చెక్కలైతేనేమి, కడుపు నింపుకోవడానికి

0: ఇదైతేనేమి అన్న విషయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఇకపోతే కాంతిరేఖలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు, నొప్పులు కారణాల గురించి డాక్టర్ రంగన్న దాసరి గారు చాలా గొప్పగా తెలియజేశారండి. ఇకపోతే సాయంత్రం 5 గంటలకు ఎం సుధాకర్ రెడ్డి గారి రచనలో నిర్వహణలో, బీవీ శారదా గారి నిర్వహణలో బాలకృష్ణ గారు రచించిన ఆడపిల్ల మజాక నాటకం విన్నామండి. ఇందులో ముఖ్యంగా గమనించింది ఏంటంటే విద్యలో, ఉద్యోగాలలో ఆడవారికి మగవారికి భేదం లేదని నిరూపించారు. కులాంతర వివాహాలు చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కు ఉందని తెలియజేశారు. ఇక గురువారం అయితే సూక్తిసుధలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి మాట కత్తి కంటే పదునైనది అని కొన్ని అనుభవాలతో కూడిన సందేశాలు తెలియజేశారు. కాంతిరేఖలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు గల కారణాలు, నివారణ గురించి డాక్టర్ మోక్షేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నాం. నా ఉద్దేశం ప్రకారం కాంతిరేఖలు కార్యక్రమం అనకర్నూలు స్టేషన్ కు ఒక గుండెకాయ లాంటిదని మేము అనుకుంటున్నామండి. ఈ కార్యక్రమంలో ఎన్నెన్నో తెలియని మంచి మంచి విషయాలు ప్రతిరోజు మేము తెలుసుకుంటున్నాము. శుక్రవారం సాయంత్రం జానపద గేయాలు వింటున్నాం. శనివారం కాంతిరేఖల్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి నూకరాజు గారు డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుంది, దోమలు ఎలా ఉత్పత్తి అవుతాయన్న విషయాల గురించి, వాటి నివారణ మార్గాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరి వ్యాఖ్యాత గుర్రం చంద్రశేఖర్ గారు మంచిగా ప్రశ్నలు వేసి వివరాలను రాబట్టడం జరిగింది. ఇక ఆదివారం కాంతిరేఖల్లో రక్తపోటు గురించి ప్రొఫెసర్ డాక్టర్ మాదినేని రంగనాథ్ గారు చాలా వివరంగా తెలియజేశారండి. సాయంత్రం 5 గంటలకు ఊరికి ఉపకారి నాటకం విన్నామండి. అందులోని అంశం చాలా బాగుంది. తదుపరి 7:45 సత్యహరిశ్చంద్ర నాటకం నుండి, వారణాసి ఘట్టం నుండి శ్రీ మేకల శేషన్న గారు పాడిన హరిశ్చంద్ర పాత్ర పద్యాలు విన్నాము. అవి మమ్మల్ని ఎంతగానో అలరించాయి. సోమవారం కాంతిరేఖల్లో అల్సర్లు, కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ కె ప్రకాష్ రావు గారు చాలా గొప్పగా తెలియజేశారు. ప్రసారం చేసిన మన కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇంతటితో నా ఉత్తరం ముగిస్తున్నాను అంటూ గత వారం రోజుల పాటు ప్రసారం చేసిన ముఖ్యమైన అంశాల గురించి వారు ప్రస్తావించారు సార్.
1: ఇక బ్రహ్మయ్య గారు కూడా మున్పటి శ్రోత లాగానే మన ఆత్మీయ శ్రోత, మంచి శబ్దమిత్రులండి. వీరు వచ్చేసి కర్నూలు నుంచే రాస్తా ఉంటారు. ఇక వీరు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, హనుమన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం గురించి డాక్టర్ చంద్రమౌళిని గారి ప్రసంగము చాలా బాగుంది అని చెప్పి రాశారండి. నిజంగా మంచి కార్యక్రమం అండి. హనుమాన్ జయంతి రోజు అది మేము ప్రసారం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన శ్రోతల కోసం అది రూపొందించబడి చేయబడిన కార్యక్రమం అండి. ఇక పోతే బాలభారతి స్కూల్ విద్యార్థుల కార్యక్రమం చాలా నచ్చిందని చెప్పారు. నిజంగా మంచి స్కూల్ ప్రోగ్రామ్ అండి అది, చిల్డ్రన్స్ ప్రోగ్రాము. సూక్తిసుధ గురించి కూడా మీరు తెలియజేశారు, భక్తి రంజన్ గురించి తెలియజేశారండి. ముందుగా భక్తి రంజన్ లో భక్తి గీతాలు గురించి మీరు వచ్చేసి వినాయకుని భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పారండి, సంతోషం అండి. సూక్తిసుధలో స్థిత ప్రజ్ఞత గురించి ఆదవాని హనుమంతప్ప గారి హితోక్తులు, ఆకలిగా ఉన్నప్పుడు మధురమైన ఏమి, మాడు చెక్కలైతేనేమి, కడుపు నింపుకోవడానికి ఏదైనా ఏమి అనే విషయం గురించి చాలా చక్కగా తెలియజేశారండి. నిజంగా ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. స్థిత ప్రజ్ఞత కలిగిన వాడికి మాడు చెక్కలన్నం, అంటే ఇప్పుడు మాడు చెక్కలన్నం తినట్లేదండి, గతంలో చిన్నటి రోజుల్లో పెళ్లిళ్ళ కట్ల పోయినప్పుడు లాస్ట్లో మాడు చెక్కలు కూడా మిగిలేవి. అడుగున ఆ మాడు చెక్కలన్నము తిన్నప్పుడు కూడా, అంటే ఏదో ఒకటి తింటే ఆ అడుగున మాడిపోయినది కూడా తింటా ఉంటారు. అంటే పెద్దవారు ఎలా ఉంటారంటే, ముందు అందరికి భోంచేసి మనం చేద్దాం అనుకునే తరుణంలో ఒకసారి మంది ఎక్కువ రావడము, మాడి చెక్కలు వేసుకుని తిన్నా గానీ చాలా రుచిగా చాలా ఇంపుగా ఉంటుందండి. ఈ విషయానికి వస్తే భారతదేశము గురించి చెప్పాల్సి వస్తుందండి. భారతదేశంలో ఎంతటి స్థిత ప్రజ్ఞులు ఉన్నారంటే మనకు తెలియకుండానే, ఆకలి విషయంలో అండి, గంజైనా తాగి ఒక పూట గడుపుతున్నారు కానీ అడక్క తినట్లేదండి ఎవ్వరు. అంటే అన్నం కోసము దొంగతనం చేయాల్సిన పరిస్థితి రాలేదండి ఈరోజు భారతదేశంలో. ఎన్నో దేశాల్లో కరువు కాటకాలు వచ్చి సరైన ఆహారం దొరక్క ఎన్నో దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి, కానీ ఆకలి విషయంలో గంజీ తాగైనా కానీ లేకుంటే అన్నంలో నీళ్ళేసుకొని ఉప్పేసుకొని కలుపుకొని తాగిన రోజులు కూడా మనం చూస్తున్నాము. ఇక అంతేకాకుండా అన్నము మిరప్పొడి ఇంత నూనె, చుక్క నూనె వేసుకొని కలుపుకొని తిని కడుపు నింపుకొని పోయే చేసిన వారు కూడా ఉన్నారు. అంటే అప్పులు చేయకుండా ఉన్నంతలో సరిపెట్టుకుని ఒక స్థిత ప్రజ్ఞత కలిగిన వారు వీరందరూ. అంటే వీరు విద్యలో చాలా తక్కువ విద్య చదివిన వారే, కానీ కడుపు నింపుకోవడంలో వీరికి అంత స్థిత ప్రజ్ఞత ఎవరికీ ఉండదు అనుకుంటాను. అంటే మరి ఈ విషయాన్ని ఈ ఆదవాని హనుమంతప్ప గారు ప్రస్తావించడం చాలా బాగుంది. ఇక కాంతిరేఖల కార్యక్రమం గురించి వీరు చెప్పారు, చిన్నపిల్లల్లో

జ్వరాలు నొప్పుల గురించి డాక్టర్ రంగన్న దాసర్ గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి, అలాగే సాయంత్రం 5 గంటలకు సుధాకర్ రెడ్డి రచన ఆడపిల్లలు మజాక అనే నాటకం విన్నాము. కులాంతర వివాహాల గురించి ఇంకా గొప్పగా చెప్పాలంటే, బ్రిటిష్ వారు రాకముందే, ఈ మొఘలాయిలు రాకముందే బసవన్న ఫిలాసఫీ అంటామండి, బసవన్న థియరీ అంటాము. ఎస్పెషల్లీ ఇది సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో ఇది వచ్చింది. కర్ణాటకలో బసవన్న గారు బిజ్జలదేవ మహారాజు దగ్గర సంస్థానంలో పండితునిగా మంత్రిగా ఉండేవారండి, ముఖ్యమంత్రిగా. ఇతను ఒక బ్రాహ్మణుడైనప్పటికీ కూడా ఆ రోజుల్లోనే, అంటే ఇది మనము ఒక 800 సంవత్సరాల కిందటనే ఇది మనం గమనించవచ్చండి, ఈ అప్పట్లోనే వాళ్ళు కులాంతర వివాహాలు, తర్వాత వితంతు వివాహాలు, తర్వాత సహపంతి భోజనాలు, తర్వాత ఈ యొక్క బసవన్న గురించి చెప్పాలంటే, బసవన్న గారి తల్లిదండ్రులు యజ్ఞోపవేతం చేయాలా అంటే అతను దానికి ఒప్పుకోక అందరితో సామాన్యంగా నేను బతుకుతాను అని చెప్పి, ఇది కర్ణాటకలో చాలా బాగా ప్రసిద్ధి అండి. ఇటీవలి కాలంలోనే మన కర్నూలులో కూడా శ్రీరామ థియేటర్ సర్కిల్లో బసవన్న సర్కిల్ అని పెట్టారండి. ఇది అంత ఘనత ఉన్నదండి. గత నెలలోనే వారి జయంతి కూడా జరిగింది. ఈ మన జిల్లా అధికారులందరూ కూడా విచ్చేసి పూలమాలలతో వారిని గౌరవించడం, వారికి ఈ వారిని గౌరవించడం జరిగింది. ఇలాంటి కొన్ని విషయాలు చాలా చక్కగా ఉంటాయండి. ఇక పోతే ఇలమర్తి రమణయ్య గారి సూక్తి సుధల్లో మాట కత్తి కంటే పదనైందని ఈ కొన్ని అనుభవంతో కూడిన సందేశాలు తెలియజేశారని చెప్పారు. నిజంగా మాట కత్తి కంటే పదనైందండి. ఉదాహరణగా చెప్పాలంటే, మాట కత్తి కంటే ఎందుకు పదనైంది అని మనము అనుకుంటా ఉంటామండి. మాట నాలుకకు ఎముక లేదంటారు, ఎటైనా తిరుగుతుందంటారు, కానీ ఒక మాటతో మనిషిని మనం చంపేయచ్చండి. ఇది ఖచ్చితంగా ఒక మాట అంత నిష్ఠూరంగా మాట్లాడి ఒకరిని కించపరిచే విధానంగా మనం ఎప్పుడు చేయకూడదండి. ఇక ఈ మాట కత్తి కంటే పదనైంది అనే దానికి మంచి ఉదాహరణ, మహాభారత యుద్ధం అనంతరము గాంధారీదేవి వచ్చి యుద్ధభూమికి వచ్చి చూసి 100 మంది కొడుకులు క్షతగాత్రులై పడి ఉండగా చూసి తన తల్లి గర్భము చాలా విలవిల్లాడిపోయి అందరినీ చూసి కృష్ణయ్యతో పాటు 5 మంది పాండవుల్ని చూసి ముందుగా, ఏరా భీమా, నీ కోపం తగ్గిపోయిందా? ఎలా చంపగలిగావురా 100 మంది నీ తమ్ముళ్లను అన్నలను అని చెప్పి అండము. ఏరా గాంధీవి, నీకున్న వరాలుతో దేశాలని ఎంతో రక్షించవచ్చు, నా కొడుకుల మీద ప్రయోగించి అనవసరంగా చంపేశావు. ఇక వీళ్ళందరిలో కన్నా నకుల సహదేవులు ఉపాయాల్లో దిట్టండి, వ్యూహ రచనలో దిట్ట. నకుల్ని చూసి ఇంకా బతికే ఉన్నావు కదరా, బానే ఉన్నావు, అంటే పాండవుల్లో అందరికన్నా నువ్వే సౌందర్యునివి, నీకు మంచి వ్యూహ రచన ఉంది, మీరిద్దరు కౌలలు బాగానే ఉన్నారు కదా, ఇక ధర్మరాజు అంటివా, ధర్మం ధర్మం అని చెప్పుకొని లాస్ట్ అధర్మం వైపుకే నడిచినాడు. ఏరా ధర్మరాజు, 100 మంది గల తల్లులను ఎంతమందిని చూసావురా నువ్వు, నాలాంటి తల్లిని ఎంతమందిని చూసావు, 100 మంది కొడుకులున్న తల్లులని నువ్వు ఎంతమందిని చూసావు నీ జీవితంలో, నేను మీ యొక్క సోదరులను క్షపిస్తున్నా అనే సమయంలో శ్రీకృష్ణుడు అడ్డుపడి, తల్లి వీరి తరపున కాదు జరిగింది, నా తరపున జరిగింది, ఆ క్షమాపణ ఏమన్నా ఇచ్చేది ఉంటే నాకు ఇయ్యండి, నేను చాలా సంధి చేయాలని చూశాను, అంటే నువ్వు నిజంగా చెప్పు కృష్ణయ్య, నువ్వు సంధి చేయాలని చూసావా, సంధి చేయాలంటే ఇంత జరిగేదా, నువ్వు యుద్ధం ఆపాలంటే ఆపలేకపోయేవాడివా, నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం అనుభవించుగాక అని చెప్పి పాండవులను వదిలిపెట్టి ఆమె మాట ఎంత కటుగా ఉంటుందంటే, యాదవ వంశ నాశనానికి ఆమె పూనుకొని ఓ శాపం ఇస్తుందండి. అంటే ఆ మాటకు ఒక మాట కత్తి కంటే,
ఓ యాదవంశమే పడిపోయేలా ఆమె ఇచ్చే శాపము శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు, తర్వాత అనుభవిస్తాడు కూడా. ఎన్నో పరాభవాలు, శ్రీకృష్ణుడి విజయము మహాభారతంలో చూడొచ్చు, శ్రీకృష్ణుడి పతనం మహాభారతం తర్వాత

0: ఎన్నో సార్లు మనం చూసామండి. చివరిగా అతను శ్రీకృష్ణుడు పరంపదించినప్పుడు కూడా అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అని అర్జునుడు పోయి వెతికేంత వరకు తెలియదు. అడవుల్లో అందరినీ పంపించి, అందరి సోదరులు పంపించి, అందరూ మేనల్ ఉన్న అందరినీ పంపించి చూసినప్పటికి కూడా ఒక సామ్రాజ్యమే అతని కోసం వెతికినప్పుడు అతను ఎక్కడో చిట్టడువులు ఊర్లో, ఊరవతల చిట్టడువుల్లో ఎక్కడో అప్పటికే నిర్జీవమై 3 రోజులు అయిపోతుంటుంది. కాలికి బొటన వేలి, కాలికి ఈ బాణం గుచ్చుకొని అతను దుశ్వాస విడ్చడం, ఇలాంటివి ఎన్నో జరిగాయండి. అంటే మాట అంత కఠినంగా ఉంటుంది. అంటే కత్తి కన్నా ఏది అంటే మాటనే కత్తి కన్నా పదునైనదిగా ఉంటుందని మనం చెప్పొచ్చండి. ఇకపోతే వీరు జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా నూకరాజు గారి, డాక్టర్ నూకరాజు గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. అలాగే రక్తపోటు గురించి వీరు రాశారండి, డాక్టర్ రంగనాథ్ గారి ప్రసంగము పరిచయ కార్యక్రమం చాలా బాగున్నాయి అని చెప్పి రాశారు. నిజంగా అండి, రక్తపోటు అనేది ఇటీవలి కాలంలో చాలా భయంకర వ్యాధిగా వస్తుందండి. అంటే మనకు తెలియకుండానే మనలో రక్తపోటు వచ్చేస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే చక్కెర వ్యాధి కానీ, అంటే మధుమేహం కానీ, బీపీ కానీ, ఇవి రెండు జంట రోగాల్లాగా మనకు వస్తూ ఉంటాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చేమో కానీ కొద్ది కాలం వరకు, ఇది హఠాత్తుగా కొన్ని క్షణాల్లో వచ్చి గోల్డెన్ అవర్లో గానీ మనం హాస్పిటల్కి తీసుకోలేకపోతే మనిషి పెరాలసిస్కి పోయి అతను జీవితాంతము బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది. తర్వాత ఆయుర్దానము, తర్వాత పెరాలసిస్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. కనుక మనము తినే ఆహారంలో కూడా ఉప్పు, తర్వాత వేపుడు పదార్థాలు ఇవన్నీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకాకుండా అధిక రెడ్ మీట్ తినేవారు కూడా ఏదో వారానికి ఒకసారి 2-3 పీసులు అలా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ మాకేదో ఈ రోజు ఉంది కదా అని చెప్పి తినడము, అదే మన పతనానికి అదే కారణమవుతుందండి. ఇది రంగనాథ్ గారు చాలా చక్కగా వివరించారండి. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది, బీపీ వచ్చినాక అది సడన్ గా బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ స్ట్రోక్ రావడము, సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కావడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇలాంటి వాటన్నింటి గురించి కూడా వారు చక్కగా తెలియజేశారు. ఇక పోతే అండి, సత్యహరిశ్చంద్ర అంటే రంగస్థలం గురించి వీరు రాశారండి. సత్యహరిశ్చంద్రలో వారణాసి ఘట్టం గురించి వీరు ప్రస్తావిస్తూ, సత్యహరిశ్చంద్ర పాత్రలో మనం చూస్తే చాలా పాత్రలు ఉన్నాయండి. చంద్రమతి హారం యొక్క ఘట్టాలున్నాయి, తర్వాత హరిశ్చంద్ర కాటికాపరి పద్యాలున్నాయి. అన్నింటి గురించి వీరు ప్రస్తావిస్తూ చాలా చక్కగా మన కర్నూల్ ఆకాశవాణి కేంద్రాన్ని వింటున్నారని చెప్పి తెలుస్తా ఉందండి. ఇక మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ఆకాశవాణి కర్నూలు కేంద్రము వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరి శ్రోతలు రాసినటువంటి స్పందనకు మీ సుదీర్ఘమైనటువంటి ప్రతిస్పందనలో ఎన్నో విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మూసాపేట నుంచి మరొక శ్రోత నరేష్ రాశారండి. వీరు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగింది. 15వ తేదీ 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నాట్య కళం, ఉర్దూ భక్తి గీతాలు బాగున్నాయండి, అది విన్నాము, మమ్మల్ని బాగా అలరించాయి. అలాగే అదే రోజు 10:00 ఏకచిత్ర గానం, అంటే రాత్రి ఏకచిత్ర గానం శీర్షికన్న రాజకుమారుడు సినిమా పాటలు విన్నామండి, మాకు బాగా నచ్చాయి. ఇక ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో పై ప్రసారాలు మా మహబూబ్ నగర్ జిల్లాలో కోసిగి, కొడంగల్, నారాయణపేట్, మత్తల్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా బాగా ప్రసారం అవుతుందండి. ఈ 4 ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు, గుల్బర్గా, యాదగిరి లాంటి జిల్లాల్లో కూడా ఇవి ప్రసారం అవుతున్నాయి. సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా మన కర్నూలు ఎఫ్ఎం వినిపించడం చాలా సంతోషదాయకం ఉందండి. కర్నూలు ఆకాశవాణి ప్రసారాల్లో అన్ని కార్యక్రమాలు మాకు బాగా నచ్చుతున్నాయండి, మమ్మల్ని బాగా అలరిస్తున్నాయండి. కాబట్టి మీకు హృదయపూర్వక నమస్కారాలతో మీ శ్రోత మూసాపేట నుంచి నరేష్ అంటూ వారి యొక్క స్పందన మనకు తెలియజేశారండి.
0: మూసాపేట నరేష్ కూడా మన ఆత్మీయ శ్రోత అండి, తర్వాత మంచి శబ్దమిత్రుడు. అయితే వీరు ప్రస్తావించింది ఏమంటే, నాట్యకళం భక్తిరంజన్లో నాట్యకళం ఉర్దూ భక్తి గీతాలు విన్నాము, చాలా బాగున్నాయి. అలాగే ఏకచిత్ర గానంలో రాజకుమారుడు సినిమా పాటలు విన్నాము, చాలా చాలా బాగున్నాయి అని చెప్పి రాశారండి. నిజంగా రాజకుమారుడు సినిమాలోని పాటలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఈ మూసాపేట నరేష్ గారు వచ్చేసి కొత్త కోట దగ్గర సెకండ్ టోల్ గేట్ దగ్గర వస్తుందండి. ఇది మన హైదరాబాద్ కు పోయేటప్పుడు వీరి గ్రామము. మన ఆకాశవాణి కేంద్రాలు నారాయణపేట కొడ

0: తెలంగాణ కోసిగి మక్తలు ఇలా అన్ని చోట్ల ప్రసారం అవుతా ఉన్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, గుల్బర్గా, యాదగిరి ఇట్లాంటి జిల్లాల్లో కూడా ప్రసారం అవుతా ఉన్నాయని చెప్పి రాశారండి. అంటే ఇవి మన కర్నూలుకు ఓ రకంగా సరిహద్దులుగా చెప్పుకోవచ్చండి. బళ్ళారిలో కూడా చాలా బాగా వినపడతా ఉందండి మన ఆకాశవాణి. ఇకపోతే మన ఆకాశవాణి సిబ్బంది అందరికీ వీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారండి. అల్నాటి మధుర గీతాలు విన్నాము, చాలా బాగున్నాయి. తెలుగు సినిమా పాటలు వింటున్నాము, చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. కర్నూలు ఆకాశవాణి సిబ్బంది అందరికీ మరొక్కసారి ధన్యవాదాలని తెలియజేశారండి. మరి మూసాపేట నరేష్ గారు, మీకు కూడా మా కర్నూలు ఆకాశవాణి సిబ్బంది తరపున, అలాగే మా సాంకేతిక సిబ్బంది తరపున, అలాగే మా కార్యక్రమ సిబ్బంది తరపున, మా పరిపాలనా సిబ్బంది తరపున మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగే సార్, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేశారండి. కర్నూలు రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి మరి వ్యాఖ్యాతలకు గురప్ చంద్రశేఖర్ సార్ గారికి శుభాభివందనాలండి. ఈ రోజు అనగా అంటే వారు 15వ తారీఖు నుంచి వారి యొక్క స్పందనను టైప్ చేయడం జరిగింది సార్. 15వ తారీఖు రోజు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భక్తి పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. సూక్తి సుధా విన్నాము, బాగా నచ్చిందండి. ఇక 7:15 క్రాంతి రేఖలు కార్యక్రమంలో కూడా విన్నాం, చాలా బాగుందండి. 8:35 అభిరుచిలో పాటలు విన్నాము. 9:30 కూడా పాటలు విన్నాం, చాలా చాలా బాగున్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు మేము ప్రసారం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, అలాగే 16వ తేదీ ఉదయం 6:10 పాడిన భక్తి గీతాలు విన్నామండి. హిందీ పాటలు కూడా ప్రాంతీయ హిందీ అంటే రాత్రి 9:30 ప్రసారమైన హిందీ పాటలు కూడా విన్నాం, చాలా బాగున్నాయండి. ఇక 8:30 అభిరుచిలో పాటలు ప్రసారం చేశారు, చాలా బాగా నచ్చాయి. 9:30 కూడా చిత్రాంజలి పాటలు విన్నాము, అవి మాకు బాగా నచ్చాయండి. ఇంత మంచి కార్యక్రమాలు కర్నూలు కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అంటే మాకు చాలా ఇష్టమండి. ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమాలన్నీ మేము వింటూ ఉంటామండి. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 17వ తేదీ ఉదయం 6:10 భక్తి గీతాలు విన్నామండి. 6:30 సూక్తి సుధ విన్నాము, పొలం పనులు విన్నాము. ఇవన్నీ కూడా ప్రతిరోజు మేము వింటూ ఉన్న కార్యక్రమాలు, మాకు నిజంగా మమ్మల్ని బాగా అలరిస్తున్న కార్యక్రమాలు. ఇకపోతే 18వ తారీఖు ఉదయం 6:10 భక్తిరంజనిలో మంచి పాటలు భక్తి గీతాలు వినిపించారు. అదే రోజు 9:30 చిత్రాంజలిలో వాన గురించి వివరించి చాలా చక్కగా మంచి పాటలు వినిపించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము సెల్ ఫోన్లో వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్.
0: ఇక మరొక ఆత్మీయ శ్రోత మంచి శబ్దమిత్రులండి, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, వసంత, మరి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి స్పందన తెలియజేస్తున్నారండి. అంటే వీరు దినవారీగా మనం చేసే దైనందిత కార్యక్రమాల గురించి ప్రస్తావించారండి. వీరి కుటుంబ సభ్యులు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్ లో వింటా ఉన్నారు అని చెప్పి రాశారు. మరి మంచిగా వీరు ఉత్తరం రాసినందుకు చాలా ధన్యవాదాలండి, చాలా మంచి ఉత్తరం రాశారు. అయితే మన ఈ ఉత్తరం చదువుతా ఉంటే మన క్యూ షీట్ ని మనం చదువుకున్నట్లే ఉందండి. ఈ శ్రోతలు మరి
1: చక్కగా ఫాలో అవుతుంది,
0: చాలా చక్కగా అంటే వివరంగా ప్రతి నిత్యము మన రేడియోలో ఏం ప్రసారం అవుతున్నాయో వాటి గురించి రాశారంటే వీరికున్న ఆకాంక్ష, అభిలాష, అభిరుచి మనకు తెలుస్తా ఉందండి. మంచి అభిరుచి గల శ్రోతలు, ఇటువంటి శ్రోతలు మనకు లభించడము మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. మరి వీరికి ఆకాశవాణి కర్నూలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మీరు అన్నట్లు కూడా ఇంత మంచి శ్రోతలు, ఇంత ఆసక్తి గల శ్రోతలు మనకు లభించడం నిజంగా మన కర్నూలు రేడియో స్టేషన్ చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక మరొక శ్రోత వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు యథావిధిగా ప్రతి వారం అందజేసిన విధంగానే తెలియజేస్తున్నారండి. ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలండి. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది ండి. గురం చంద్రశేఖర్ సార్ గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రోతలు వాట్సాప్ మెసేజ్లకు చాలా చక్కటి సమాధానాలు అందజేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శనివారం రాత్రి 7:00 కుటుంబ సంక్షేమ గీతం విన్నామండి, చాలా బాగా అనిపించింది. 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో రాజేశ్వరి గారి ప్రసంగంలో వ్యాయామ విద్య గురించి చాలా చక్కటి సమాచారాన్ని మాకు అందజేశారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణలో కార్యక్రమం మాకు బాగా నచ్చిందండి. 9:30

0: గజల్స్ లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆలపించిన తెలుగు గజల్స్ చాలా బాగున్నాయి. నరుని బ్రతుకు దేనికని గజల్ చాలా బాగా నచ్చిందండి. ఏవేవో బాధలు గజల్ గీతం చాలా బాగా అనిపించింది. నా హృదయం చెలించిపోయేలా గీతం చాలా బాగుంది. ఆత్మలను పలికించేదే అసలైన భాష అంటూ పాడిన పాట మాకు చాలా బాగా నచ్చిందండి. ఇంతటి మంచి కార్యక్రమాలు, మంచి గజల్స్ వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గజల్స్ ప్రతి వారం వినిపించండి దయచేసి అంటూ వారి యొక్క రిక్వెస్ట్ కూడా మనకు తెలియజేస్తున్నారు. ఇక రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గానంలో పంచాచిత్రంలోని పాటలు విని ఆనందించామండి. ఆదివారం రాత్రి 7:45 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకం నుంచి మేకల వెంకన్న గారు రాగయుక్తంగా పాడిన పాటలు ఆనందింపజేశాయి మమ్మల్ని. ఇక 8:10 ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమం ప్రసారమైంది. అది బాగా నచ్చిందండి. ఇక సోమవారం ఉదయం 6:10 భక్తి రంజనిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, సుశీలమ్మ ఆలపించిన శివభక్తి గీతాలు చాలా బాగున్నాయండి. 6:30 సుక్తి సదలో సూర్యచంద్రారెడ్డి గారి సూక్తులు కూడా మాకు బాగా నచ్చాయండి. పొలం పనుల కార్యక్రమంలో నిమ్మగడ్డి తయారీ గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారండి. 7:15 కాంతిరేకులు కార్యక్రమంలో అల్సర్ కారణాలు, చికిత్స గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయం కార్యక్రమం మాకు బాగా అనిపించిందండి. వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. అలాగే చరిత్రలో ఈ రోజు కార్యక్రమం చాలా బాగుందండి, మంచి సమాచారాన్ని మాకు అందజేశారు. 8:30 అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వింటున్నాము, చాలా సంతోషంగా ఉంటుంది. ఉత్తరాలు పాటలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న కర్నూలు కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ఇక ముగింపుగా హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమంలో కొంతమంది శ్రోతలు పదే పదే ఫోన్ చేస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటూ మీరన్నట్లుగా మనం ప్రతిరోజు ప్రసారం చేసే ప్రతి కార్యక్రమం గురించి వారి యొక్క స్పందన మనకు తెలియజేశారు.
1: ఇక మరొక శ్రోత అండి, వీరు మన ఆత్మీయ బంధువులు అలాగే మంచి శబ్దమిత్రులు అండి. వీరు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మరి కట్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాశారండి. ఇక వీరు వచ్చేసి మీరు మేము కార్యక్రమం చాలా బాగుందని రాశారు, ఇక పోతే కుటుంబ సంక్షేమ గీతాలు చాలా బాగుంటున్నాయని చెప్పి రాశారండి. నిజంగా కుటుంబ సంక్షేమ గీతాలు చాలా బాగా ఉంటాయండి. అవి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అండి. సాంగ్స్ కూడా ప్రత్యేకంగా రూపొందించబడినవి కాబట్టి మంచి లిరిక్స్ తో గీతాలండి కుటుంబ సంక్షేమ గీతాలు. ఇకపోతే వీరు రాసింది మహిళా ప్రభ లో రాజేశ్వరి గారి ప్రసంగంలో వ్యాయామ విద్య గురించి చాలా చక్కగా వివరించారు అని చెప్పి రాశారండి. నిజంగా ఈనాటి కాలానికి మహిళలకైనా అంటే మహిళ అబల కాదు సబల అని మనము ఇటీవలి కాలంలో ఎన్నో సంఘటనలో నిరూపించబడిందండి. ఇక వారికి కూడా వ్యాయామము విద్య గురించి చాలా అవసరం ఉందండి ఈ రోజుల్లో. ఎందుకంటే పురుషులతో పాటు పోటీ పడేవారు మహిళలండి. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే మహిళలు ఎక్కువగా శ్రమిస్తుండేది ఇంట్లో పురుషుల కన్నా మహిళలే అండి. అంటే ప్రతి విషయంలో కూడా మహిళలే ఎక్కువగా శ్రమిస్తున్నారండి మగవాళ్ళ కన్నా. వీరు వచ్చేసి ముఖ్యంగా మన 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రాలు సమర్పణలో కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ముఖ్యంగా విజయవాడ, కడప, విశాఖపట్నము అన్ని కేంద్రాల నుంచి మంచి మంచి వారితో, గొప్ప వారితో మంచి పరిచయ కార్యక్రమాలు, మంచి ప్రసంగాలు వినిపిస్తున్నారు, చాలా బాగుంటున్నాయని చెప్పి రాశారండి. అలాగే గజల్స్ చాలా బాగున్నాయని రాశారండి. ఇక వీరు ముఖ్యంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆలపించిన తెలుగు గజల్స్ చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. అంటే ఒక అరగంట పాటు మనం ప్రసారం చేసే గజల్స్ లో నరుని బ్రతుకు దేనికని అనే గజల్ చాలా బాగుంది, ఏవో బాధలు అనే గజల్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క గజల్ లో సినారే గారు నిజంగా ఒక మంచి భావకవి, తర్వాత భావుకతాన్ని ఆయన కవితా రూపంలో చూయించినంత వైవిధ్య పరంగా ఇప్పుడున్న కవుల్లో బహు తక్కువ మంది చూయిస్తా ఉన్నారండి. అంటే దశాబ్దపు ఈ యొక్క సందర్భంలో మంచి భావుకత ఉన్న గజల్స్ కానీ, పాటలు కానీ, ప్రసంగాలు కానీ చాలా చక్కగా వీరు తెలియజేస్తా ఉన్నారండి. వీరు ఒక మంచి కవి, రచయిత, మరి వీరితో చాలా సమకాలికులు ఉన్నారండి. కాకపోతే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే గజల్స్ రాయడం. అంటే వీరు హైదరాబాద్ లోనే పుట్టి పెరగడం వల్ల గజల్స్ రాయడం కూడా వీరికి ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి వీరు ఆ యొక్క దాంట్లో సిద్ధహస్తులైనారు అని చెప్పి చెప్పవచ్చు. పోతే నారాయణ రెడ్డి గారి గురించి మనం చెప్పాలంటే తెలుగులో మొట్టమొదటి గజల్స్

0: రాసిన కవిగా కూడా వీరినే మనము చెప్పుకోవచ్చు. ఇక ఏక చిత్ర గానంలో పంజా చిత్రంలోని పాటలు చాలా బాగా ఉన్నాయని చెప్పి రాశారు. ఇక రంగస్థలి గురించి ఇందాకనే మనం ప్రస్తావించినట్టు రాశారు. యథావిధిగా భక్తిరంజని, సూక్తి సుధా, అల్సర్ కారణాల చికిత్స గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి రాశారు. ఇక పత్రికా సమాచారం చరిత్రలో ఈ రోజు చాలా బాగుందని రాశారండి. మనందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేశారండి. ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమం కొంతమంది శ్రోతలు పదే పదే చేస్తున్నారు, దయచేసి గమనించగలరని చెప్పి రాశారండి. ఇది ఏమి చేయలేని పరిస్థితి అండి, ఎందుకంటే మాకు ఫోన్ నెంబర్లు ఏమి కనపడవు. ఏ శ్రోత మనల్ని పలకరిస్తాడో ఆ శ్రోతని మనము పలకరిస్తాము. కొద్దిగా చిన్నగా అనిపించిందండి నాకు ఎందుకో, ఎందుకంటే మీరు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రతి ఒక్క ఉత్తరంలో. కాస్త మీ యొక్క అంటే మీరు మా దృష్టిలో ఒక గొప్ప శ్రోతగా మేము అభివర్ణిస్తా ఉంటాము. కట్లా వారి ఉత్తరం రాలేదంటేనే ఎంతో బాధగా ఉంటుంది మాకు. కానీ ఇది మీరు మాటి మాటికి ప్రస్తావిస్తున్నారు, దయచేసి ఇది ప్రస్తావించకండి, ఎందుకంటే ఇది మన చేతుల్లో లేదు. వారికి లైన్ తాకిండొచ్చు, లైన్ తాకినందుకు బహుశా మరొకసారి చేసిండొచ్చేమో. కానీ ఇలా చాలా అన్ని కేంద్రాల్లో ఇదే ప్రాబ్లం గా ఉందండి. మరి మీరు మంచి ఉత్తరం రాసినందుకు, ఏదైతేనేమి మంచి ఉత్తరం రాసినందుకు మీకు మా ఆకాశవాణి కర్నూలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి శ్రోతలు, మన రెగ్యులర్ శ్రోతలు వీరు. మీరు మేము ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలండి. ఈ రోజు ఉదయం వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు విన్నామండి, ఎంతో విలువైనవిగా ఉన్నాయండి. చక్కటి హితోక్తులు వినిపించిన సూర్యచంద్రారెడ్డి గారికి మా యొక్క నమస్కారాలండి. అనంతరం పొలం పండ్లు కార్యక్రమంలో నిమ్మగడ్డి గురించి వివరిస్తూ, ఇటు గడ్డిని ఇసుక నేలలో కూడా సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది, నిమ్మగడ్డి సంవత్సరం పొడున్నా కూడా నాటుకోవచ్చు అన్న తదితర విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం 7:15 కాంతిరేఖలో కార్యక్రమం విన్నామండి. మరి ఇకపోతే అల్సర్ గురించి ఎన్నో విషయాలు శ్రోతలకు అందించిన తీరు అమోఘం, డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు. అనంతరం చరిత్రలో ఈ రోజు కార్యక్రమంలో ఉమర్ ఖాయం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అందజేస్తున్నాం. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి, సాంకేతిక విభాగం అధికారులకు మరియు పరిపాలనా విభాగం అధికారులకు, వ్యాఖ్యాతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అంటూ నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి వారి యొక్క స్పందన మనకి ఈ విధంగా అందజేశారండి.
0: చాలా సంతోషం అండి. వీరు కూడా మన ఆత్మీయ శ్రోత, మంచి శబ్దమిత్రులు. నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి రాస్తా ఉంటారండి. వీరు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం చాలా బాగుందని చెప్పి రాశారు. సూర్యచంద్రారెడ్డి గారు వెలువడిన హితోక్తులు అంటే సూక్తి సుధ గురించి వీరు ప్రస్తావిస్తూ చాలా బాగున్నాయి ఈ రోజు హితోక్తులు అని చెప్పి చెప్పారండి. అనంతరము పొలం పండ్ల కార్యక్రమం నిమ్మగడ్డి గురించి వివరిస్తూ, ఇట్టి గడ్డిని ఇసుక నేలల్లో కూడా సాగు చేసుకోవడానికి అనుగా ఉంటుందని చెప్పి తెలియజేశారండి. అయితే ఈ విషయం గురించి మామూలుగా పొలం పండ్లలో మనం తెలియజేస్తున్నామండి, అయితే నా స్వ అనుభవం చెప్తా ఉన్నానండి. గతంలో నా చిన్ననాటితనంలో ఏ మస్కిటో కాయిల్స్ ఉండేటివి కానీ అంత విరివిగా గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటివి కాదు. ఇప్పుడున్న కొన్ని ఎలక్ట్రికల్ మస్కిటో కాయిల్ మిషన్స్ అసలే ఉండేటివి కాదు. అటువంటి సమయంలో నిమ్మగడ్డిని తీసుకొని వచ్చి ఆ నిమ్మగడ్డిని 4 మూలల్లో రూముల్లో పెడితే మంచి సువాసన, అలాగే దోమలు కూడా చాలా వరకు మనము నియంత్రించి హ్యాపీగా పడుకునే వాళ్ళమండి. ఇది అంటే ఈ కాలానుగుణంగా మనం కూడా మారాం. కానీ నిమ్మగడ్డి ఒక ఆయిల్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అనంతరము చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ఉమర్ ఖాయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి, సాంకేతిక సిబ్బందికి, కార్యక్రమ సిబ్బందికి, పరిపాలన సిబ్బందికి, ఒక రకంగా చూస్తే కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వీరు ధన్యవాదాలు తెలియజేశారండి. మరి నాగనాథ్ గుప్తా గారు మీకు కూడా కర్నూలు ఆకాశవాణి తరపున ధన్యవాదాలండి. మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తర్వాత శ్రోత ఎంకే భారతి, హెరాల్డ్, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి రాశారండి. వారి యొక్క స్పందన మనకి విధంగా తెలియజేశారు. మాట్లాడే గడియారం రేడియో అభినందనలు అంటూ వారి యొక్క స్లోగన్ అంటారు దీన్ని. రెగ్యులర్ గా వాళ్ళు ఇదే పదాన్ని ఉపయోగిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మనం కూడా రేడియో స్టేషన్ సిబ్బందికి మన నమస్కారాలండి. 13వ తేదీ ఉదయం పీసీసీల గారు ఆలపించిన ఆడే పాడే పిల్లలం, విరిసి విరియన మల్లెలం దేశభక్తి బృందగానం మాకు బాగా నచ్చిందండి. సూక్తి సుధ కార్యక్రమం చాలా బాగుందండి. 14వ తేదీ సూక్తి సుధలో నోటి మాటలు ఎలా ఉండాలో శ్రీ

0: రమణయ్య గారు చాలా చక్కగా తెలియజేశారండి. ఒక అలర్జీ వల్ల జలుబు నివారణ గురించి డాక్టర్ జార్జ్ పల్లపాటి గారు చాలా చక్కగా వివరించారండి. శ్రీ శంకరంపాడి సుందరాచారి గారు రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ తెలుగువారి ప్రార్థనా గీతంగా మాత్రమే తెలుసు, కానీ మధుర కవి శంకరంపాడి సుందరాచారి గురించి ఎప్పుడూ వినని చాలా చాలా విషయాలు ప్రసారం చేశారు. చాలా సంతోషమండి. కవి గారు వారి ఉద్యోగ పర్వంలో స్థిరంగా కొనసాగలేదు అన్నారు, కానీ తెలుగువారి గుండెల్లో వాడని మల్లెపూదండగా స్థిరంగా మరియు ప్రతి పాఠశాలలో ప్రార్థనా గీతంగా విద్యార్థుల గలంలో నిండి పాఠ్య పుస్తకాలలో చిరస్థాయిగా కొనసాగుతున్నారు. వారు రాయలసీమ వాసులన్న విషయం విన్నాక చాలా గర్వంగా అనిపిస్తుంది. చిరస్మరణీయులకు జయజయలు. ప్రోగ్రాం తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. 16వ తేదీ మలేరియా అధికారి శ్రీ నూకరాజు గారితో డెంగ్యూ వ్యాధి కారణాలు నివారణ గురించి వివరణతో కూడిన సమాచారాన్ని డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక 16వ తేదీ సాయంత్రం ప్రసారం చేసిన తెర్నేకల్ గ్రామ ప్రజలు బ్రిటిష్ వారిపై చేసిన తిరుగుబాటు రూపకం చాలా బాగుందండి. 18వ తేదీ డాక్టర్ గారు ప్రకాష్ రెడ్డి గారు అల్సర్లు కారణాలు నివారణ చక్కగా వివరించారండి, వారికి ధన్యవాదాలు అంటూ భారతి గారు ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా నుంచి వారి యొక్క స్పందన మనకి విధంగా తెలియజేశారు.
1: మరి భారతి గారు హెరాల్డ్ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా అంటే కర్నూలు జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల జిల్లా ఈరోజు సపరేట్ అయిందండి. వీరు వచ్చేసి భారతీ గారు హెరాల్డ్ గారు వీరు రాస్తా ఉన్నారు ఆత్మకూరు నుంచి. మాట్లాడే గడియారం రేడియో అనేది వీరి ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారండి. గత వారం కూడా ఇదే మాట్లాడే గడియారం రేడియో అనే నినాదంతోనే వీరి ఉత్తరం స్టార్ట్ అయిందండి. రేడియో స్టేషన్ సిబ్బందికి మా నమస్కారాలంటూ తెలియజేస్తూ శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు రాసిన మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ తెలుగువారి ప్రార్థనా గేయంగా మాత్రమే తెలుసు, కానీ వీరు మధుర కవి, అలాగే వీరి గురించి ఎప్పుడు వినని చాలా చాలా విషయాలు మీ ప్రసారాల ద్వారా మేము విన్నాము. కవిగారు ప్రతి పాఠశాలలో ప్రార్థనా గీతంగా వీరి పాట ఉంటుంది, దానికి మేము గర్వపడతా ఉన్నాము. వీరు తెలుగు వారైనందుకు ఇంకా గర్వపడతా ఉన్నాము, ఇంకా రాయలసీమ వారైనందుకు ఇంకా గర్వపడతా ఉన్నాము అని చెప్పి రాశారండి. ఇక మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట చాలా బాగుంది, దానికి ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. ఇక్కడ చెప్పాలంటే ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఒక చిత్రంలో పాడారండి, బుల్లెట్ చిత్రము. అంటే కృష్ణరాజు గారు ఆ రోజుల్లో బుల్లెట్ చిత్రంలో ఈ పాటని కృష్ణరాజు గారి మీద చిత్రీకరించడం జరిగింది. దానికి స్వర కల్పన బాలసుబ్రహ్మణ్యం గారు అందించడం జరిగింది. ఇకపోతే తెర్నేకల్లు గ్రామ ప్రజలు బ్రిటిష్ వారిపై చేసిన తిరుగుబాటు రూపకం చాలా బాగుంది, దీన్నే మనము తెర్నేకల్లు తిరుగుబాటు అని చెప్తా ఉన్నామండి. ఆ రోజు తెర్నేకల్లో జరిగిన తిరుగుబాటు ఎంత గొప్పదంటే, తెర్నేకల్లో ఒక పెద్ద బావిలో భారతీయులందరినీ వేసి కప్పిపెట్టడం జరిగింది. అంతటి తిరుగుబాటు చేశారు. కలెక్టర్ మన్రో గారి హయాంలో ఇది జరిగింది. తెర్నేకల్ తిరుగుబాటుతోనే నిజంగా కర్నూలు జిల్లాలో ఓ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వారం అయ్యాము. తెర్నేకల్ తిరుగుబాటు ఇది చాలా గొప్ప అంశమండి. మరి ప్రతి ఒక్కరూ ఈ అంశం గురించి తెలుసుకోవాలా, ఆ దేశభక్తి గురించి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి వీరు రాసినందుకు వీరికి మా ఆకాశవాణి సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్డు సాయిపురి కాలనీ నుండి వనమాశేఖర్, రేఖ, లక్కీబాబు, అభియ, నవీన్ కుమార్, అశోక్, బ్లెసియా, వెంకటేష్ బాబు, ఒకేలా, బండ్లపురం, దసరా, వనజ, బాలనరసింహ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ కర్నూలు వారికి మరియు మీరు మేము చదువుతున్న నిర్వాహకులకు, సార్లకు, అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఆదివారం ఉదయం క్రైస్తవ భక్తి గీతాలు విన్నామండి. విల్సన్ మరియు చంద్రశేఖర్ గారు గానం చేసిన క్రైస్తవ భక్తి గీతాలు విని మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందించారు. ఇంత మంచి కార్యక్రమం వినిపించడం మన కర్నూలు ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గుర్రం చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. దయచేసి మెసేజ్ గమనించండి, మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్ గా వింటూ ఉన్నామండి, థ్యాంక్ యూ, నమస్తే అంటూ చాలా క్లుప్తంగా రాసి మంచి సమాచారాన్ని అందజేశారండి.
1: ఇక వీరు కూడా మంచి శ్రోతండి, బంధువులు, మంచి శబ్దమిత్రులండి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ సాయిపూరి కాలనీ నుండి వనమాశేఖర్, లక్కీబాబు, అభియాన్, మరి వారి కుటుంబ సభ్యులు, ఇంకా మల్కాజ్గిరి నుంచి బిజిలి వెంకటేష్ గారు వీరందరూ

0: కలిసి రాస్తున్న ఉత్తరం అండి ఇది. క్రైస్తవ భక్తి గీతాలు విన్నాము, చాలా బాగున్నాయి. విల్సన్ మరి చంద్రశేఖర్ గారు పాడిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి, మా కుటుంబ సభ్యులందరినీ ఆకర్షించాయి అని చెప్పి రాయడం జరిగిందండి. మరి వనమా శేఖర్ గారు మరి వారి కుటుంబ సభ్యులకు, అలాగే బిజ్లీ వెంకటేష్ గారు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆకాశవాణి కర్నూలు రేడియో స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను అందివ్వడం జరిగిందండి. మీ కేంద్రం నుండి ప్రసారమైన ఆడపిల్ల మజాక నాటక విన్నామండి, అమోఘంగా ఉంది. పాత్రధారులు పాత్రకు తగిన న్యాయం చేశారండి. మొత్తానికి మంచి నాటకను ప్రసారం చేసిన కర్నూలు కేంద్రం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ కేంద్రం నుండి ప్రసారమైన విశ్వమాత మనమతామూర్తి మదర్ తెరిసా రూపకం విన్నాం, అమోఘంగా ఉంది. 15వ తేదీ రాత్రి 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం విన్నాం, చాలా బాగుంది. ఇదే రోజు రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గణం శీర్షికన రాజకుమారుడు సినిమాలోని పాటలు వినిపించారు, చాలా బాగున్నాయండి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కర్ణాటక రాష్ట్రం నుంచి తిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, అనంత్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు రాసినటువంటి ఈ స్పందనలో భాగంగా మే 17వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గణం శీర్షికన నీ స్నేహం చిత్రంలోని పాటలు వినిపించారండి, చాలా చాలా బాగున్నాయి అంటూ వారి యొక్క స్పందనను మనకు తెలియజేశారు సార్.
0: ఇక ఇది ఒక ప్రత్యేక ఉత్తరం అని చెప్పొచ్చండి. ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తూ ఉంటుందండి మనకు. శ్యామల, ప్రకాష్ మరి వారి కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి రాస్తూ ఉంటారండి. ప్రకాష్ గారు నిజంగా మంచి రేడియో శ్రోత అండి. మంచి కార్యక్రమాలు అంటే మనం ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు వీరు వింటూ ఉంటారు. ఆడపిల్ల మజాక అనే నాటకం విన్నాము, అమోఘమని తెలియజేశారు. ఇంతకుముందే ఈ నాటక గురించి మనము చర్చించుకున్నామండి. ఇక మొత్తానికి నాటక ప్రసారం చేసిన కర్నూలు కేంద్రం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి తెలియజేశారండి. ఇక విశ్వమాత మానవతామూర్తి మదర్ తెరిసా రూపకం చాలా బాగుంది, చాలా అమోఘంగా ఉంది అని చెప్పి రాశారండి. ఈ నిజంగా మదర్ తెరిసా ఎక్కడి నుంచో వచ్చి మరి ఎన్నో ఒక సేవా దృక్పథంతో తన జీవితాన్ని మన భారతదేశానికి అంకితం చేసిందండి. సేవ అంటే మామూలు సేవ కాదు, ఎంతో కఠినమైన సేవ చేశారండి వీరు. ఆ రోజుల్లో కుష్ఠువ్యాధి భయంకర రోగంగా చూసేవారు, వారిని చేరదీసి ఈ వారి కొరకు ప్రత్యేకంగా ఆశ్రమాన్ని నిర్మించి ఏ దేశం నుంచో వచ్చి ఇక్కడ ఆమె చేసిన సేవలు మరపురానివి. ఎప్పటికీ మదర్ తెరిసా మన అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నానండి. యథావిధిగా మీకు కుటుంబ సంక్షేమ గీతం అంటే ప్రాణమని నాకు తెలుసండి. కుటుంబ సంక్షేమ గీతం గురించి మీరు ప్రతొక్క ఉత్తరంలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక అదే రోజు రాత్రి ఏకచిత్ర గానం శీర్షికన రాజకుమారుడు సినిమాలోని పాటలు వినిపించారు, చాలా బాగున్నాయి అని చెప్పి రాశారండి. నిజంగా రాజకుమారుడు చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయండి. ఎందుకంటే దీనికి సంగీత స్వరకల్పన చేసిన వారు మణిశర్మ గారు, దర్శకుడు రాఘవేంద్రరావు గారు. ఇక మహేష్ బాబు గారి మొదటి సినిమా అండి ఇది. అయితే ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సాంకేతిక పరంగా ఆయనకున్న అంటే ఒక కళాకారుడిగా కృష్ణ గారు 365 చిత్రాలు పైగా నటించిన ఘనత వీరికి మాత్రమే చెందింది. అంటే ఒక హీరోగా వీరికి మాత్రమే చెందింది. అలాగే మామూలుగా హీరోగా మనం చూసుకుంటే కృష్ణ గారిని, వీరు మంచి నటనలో మంచి పరిపక్వత పొంది మంచి సినిమా హీరోగా స్థిరపడిన రోజుల్లో సాంకేతిక పరంగా, ఈరోజు సాంకేతిక పరంగా దర్శకులు తీసుకొని వస్తున్నారండి, అగ్రస్థానంలో కూడా నిలిచారండి. మహేష్ బాబు గారు చిత్రం రాజకుమారుడు, మరి ఇందాకనే చెప్పాను మణిశర్మ గారు స్వరకల్పన చేశారు ఈ సినిమాకు. మంచి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కేంద్రానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలంటూ తెలియజేశారండి శ్యామల, ప్రకాష్ గారు చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుంచి. మరి వీరికి కూడా మనము తిరిగి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకాశవాణి కర్నూలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్క శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, ఆర్ శృతి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన

0: మనకు అందజేశారు. అభిమాన ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కేంద్రానికి, అలాగే మా ఆకాశవాణి కర్నూలు కింద డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారికి, టెక్నీషియన్స్ కు, ఆర్జెస్ కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు వింటున్నామండి, చాలా చాలా బాగుంటున్నాయి. ఇందులో భాగంగా 16వ తేదీ ఉదయం 6:30 వినిపించిన సూక్తి సుధా కార్యక్రమంలో మంచి సూక్తులు వినిపించారు, వినిపించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారండి.
1: అనతి కాలంలోనే వీరు కూడా మనకు మంచి ఆత్మీయ శ్రోతలుగా మారారండి, మంచి శబ్దమిత్రులు కూడా. కందికాయపల్లె గ్రామం నుండి ఆర్ వెంకట సుబ్బయ్య మరి వారి కుటుంబ సభ్యులు, వీరందరూ రాసేది ఏమంటే, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, ఆకాశవాణి సిబ్బంది అందరికీ మా ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. వీరు కూడా యథావిధిగా ఆ సూక్తి సుధా, దేశభక్తి గీతాలు, తర్వాత చిత్రాంజలి, అభిరుచి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రస్తావిస్తూ, ఈ యొక్క వాఖ్యాత చిత్రాంజలి కార్యక్రమంలో పాటలు వేస్తూ మానవ సేవ గురించి ఈ తెలియజేసిన

0: సిబ్బంది అందరికీ మా ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. వీరు కూడా యథావిధిగా ఆ సూక్తి సుధా, దేశభక్తి గీతాలు, తర్వాత చిత్రాంజలి, అభిరుచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రస్తావిస్తూ, ఈ యొక్క వాఖ్యాత చిత్రాంజలి కార్యక్రమంలో పాటలు వేస్తూ మానవ సేవ గురించి ఈ తెలియజేసిన కాంపేరింగ్ గురించి మీరు చక్కగా రాశారండి. మరి మా వాఖ్యాతలందరికీ మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మీ ముందుంచడానికి ఆర్నిశలు కష్టపడుతున్న మా కార్యక్రమ సిబ్బందికి ధన్యవాదాలని చెప్పి తెలియజేశారండి. చాలా సంతోషం అండి. మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుండి ఆర్ వెంకట సుబ్బయ్య, శృతి లక్ష్మీదేవమ్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: మరొక శ్రోత తన వారి యొక్క స్పందనను తెలియజేశారు, కానీ వారి పేరు కానీ వారు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్న విషయాన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు సార్. మీరు కోరిన పాటలకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు, ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మీరు ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాటల్లో మధ్యలో స్పాట్స్ యాడ్స్ వేస్తున్నారు, అవి ఎక్కువగా వస్తున్నాయి, కమర్షియల్ గా డెవలప్మెంట్ బాగా ఉందనేది మాకు అర్థమవుతుంది. అలాగే 16వ తేదీ తెర్నేకంటి ముట్టడి నాటిక విన్నామండి, గూస్ బంప్స్ వచ్చాయి. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి. ఎక్కడి నుంచి ఏంటి సమాచారం లేదు సార్?
0: ముందుగా ఈ శ్రోతకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే అజ్ఞాతవాసిలాక ప్రతొక్కసారి అతని పేరు ఊరు తెలియకుండా ఉత్తదానాలు చేసినట్టు ఉత్తంగా ఉండాలని అనుకుంటున్నాడో ఏమో. మరి పేరు తెలియదు, ఊరు తెలియదు, కానీ మన కార్యక్రమాల గురించి వీరు రాస్తా ఉంటారు. మన కార్యక్రమాలన్నీ బాగా ఉన్నాయి అని చెప్పి రాశారండి. ఫోన్ చేస్తే మీరు కోరిన పాటలకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు, ఎందుకు అని తెలియజేశారండి. ఖచ్చితంగా కలుస్తుందండి, చేయండి. ఎవరి ఫోన్ వచ్చినా అక్కడ మేము రిసీవ్ చేసుకుని వారు కోరిన పాటలు వేస్తామండి. అంతేకాకుండా మీరే అన్నారు కమర్షియల్స్ గా బాగా డెవలప్మెంట్స్ బాగున్నాయని. నిజంగా కమర్షియల్స్ బాగా వస్తున్నాయండి మనకు. దయచేసండి ఈ అజ్ఞాత శ్రోతకు తెలియజేసేది ఏమంటే, మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్ కూడా మాకు ఇస్తే చాలా బాగుంటుందండి. మంచిగా ఉత్తరం రాశారు, మీకు కూడా మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు రాశారండి. పాటల మధ్యలో ఆటను మధ్యలో ఆపి ప్రకటనలు వేయడం అంతగా నచ్చలేదు అన్నది నా అభిప్రాయం అంటూ రాశారు. అదొక్కటే రాశారు సార్.
0: ముజఫర్ నుంచి దేవేంద్ర బాబు అంటే కర్నూలులో నుండే ఇతను రాస్తా ఉన్నారండి. వీరు రాయడం ఏమంటే పాటల మధ్యలో కమర్షియల్ స్పాట్స్ వేయడము బాగాలేదని చెప్పి రాశారు. అయితే కమర్షియల్ స్పాట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే కమర్షియల్స్ మనకు ఇస్తున్నారో వారు కోరిన ప్రకారమే మనము స్పాట్ వేయాల్సి ఉంటుందండి. వారు ఆ సమయంలో కోరి ఉంటారు, ఆ పాట మధ్యలోనే కోరి ఉన్నారేమో. మరి ఆ సమయంలో ఆ పాట వచ్చి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆ సమయానికి అంటే 8:40 అంటే పాట స్టార్ట్ అయి ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. మరి 8:40కే మనం పాట వేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్పాట్ వేసి ఆ పాటను మళ్ళా కంటిన్యూ చేస్తా ఉన్నామండి. ఇది ఇందాక ఒక అజ్ఞాత శ్రోత అని చెప్పాను, వారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కమర్షియల్స్ గా బాగా డెవలప్మెంట్స్ కనపడతా ఉన్నాయి, సాంగ్స్ మధ్యలో స్పాట్స్ ఎక్కువగా వస్తా ఉన్నాయని చెప్పి రాశారండి. ఇది మీరు గమనించుకోగలరండి. ఇక మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: బుక్కపట్నం నుంచి మధ్య శ్రోత సార్, వీరు తెలియజేసిన విషయం ఏంటంటే, ఆకాశవాణి కర్నూలు కేంద్ర స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా నమస్కారాలండి. గత మంగళవారం ఉదయం 6:10 ప్రసారం చేసిన సుందరకాండ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో అలరించింది. ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆ కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని మా కుటుంబ సభ్యులకు కలిగించిందండి. అలాగే కాంతిరేఖలు కార్యక్రమంలో డాక్టర్ కె ప్రకాష్ గారు రేడియో శ్రోతలకు విలువైన ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేశారు. వారి మాటలు మాకు ఎంతగానో నచ్చాయి, వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. అలాగే భగవద్గీత కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయవలసిందిగా వినమ్రంగా మేము మనవి చేసుకుంటున్నాం. ఇది శ్రోతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక డాక్టర్ గారి సూచనలు ఎంతో విలువైనవండి మరియు ప్రేరణాత్మకమైనవి. అలాగే శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారి సూచనలు కూడా చాలా మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి అంటూ వారి యొక్క స్పందనను మనకు తెలియజేశారండి.

0: వీరు కూడా మన పాత శ్రోతేనండి, మంచి ఆత్మీయ మిత్రుడు, ఆత్మీయ శ్రోత, ఆత్మీయ బంధువు అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే వీరు బుక్కపట్నం దే గారు చిత్తారి వీధి నుంచి రాస్తూ ఉంటారండి, కర్నూలు వాసులే వీరు. వీరు వచ్చేసి ఈ సుందరకాండ కార్యక్రమం చాలా బాగుందని రాశారు. ఇక వీరు గతంలో కూడా భగవద్గీతను కూడా మాకు వినిపించండి అని చెప్పి రాశారండి. ఖచ్చితంగా భగవద్గీతను కూడా మీకు వినిపిస్తామని చెప్పి ఓసారి చెప్పామండి. ఈ సమయానుకూలంగా భగవద్గీతని అన్ని భాగాలు సేకరించాక ఆ కార్యక్రమం పూర్తి అవ్వంగానే ఖచ్చితంగా ప్రసారం చేస్తామని తెలియజేస్తున్నాము. ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి ధన్యవాదాలని చెప్తూ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, అల్సర్ల గురించి పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పి రాసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇక మీరే మా చివరి శ్రోత అండి, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి పలకబోయే ముందు మా యొక్క ఆకాశవాణి వ్యాఖ్యాతలకు, కార్యక్రమ సిబ్బందికి, తర్వాత మా సాంకేతిక సిబ్బందికి, మా పరిపాలన సిబ్బందికి, ఇక మా దేవుళ్ళైన శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వారం మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి సెలవు. నమస్కారం, ధన్యవాదాలు.
1: శ్రోతలకు నమస్కారం. మరలా వచ్చే వారం మీరు మేము కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందక సెలవు, నమస్తే.
2: మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
3: రే బజారీ
4: అయ్యా,
3: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
4: అలాగయ్యా, కాల్చొత్తా.
5: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
6: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
7: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం, ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్దర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
8: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
9: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
10: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
9: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా, పేడ ఎయ్యటంలా, జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
10: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
5: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు, మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విషరసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
11: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
3: రే బజారి.
4: ఓ అయ్యా,
3: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
4: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
3: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండుకు వస్తున్నాయి, బాగా కడుగు.
5: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు, కాంపౌండ్లు, పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.

0: ఊరుకోనండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: ఈరమ్మతా, కుళాయి కాడ బిందె నిండి నీళ్లు మోరలేకపోతున్నాయి సుడు.
3: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: తెలుగు రాష్ట్రాల నుండి
9: 300కి 300 మార్కులు సాధించిన
10: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
11: మన శ్రీ చైతన్య విద్యార్థి.
12: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
13: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
12: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
13: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
12: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
14: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
15: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
14: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
4: ఇప్పుడు వినండి ఈ పూట ప్రసారంలో మీరు వినబో కార్యక్రమాల వివరాలు. ఈ విధంగా ఉన్నాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో గర్భసంచి మెడిక మరియు మేయి దిగుట చికిత్స, ఈ అంశం గురించి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ సి పావనిరెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత సంప్రదాయ వ్యవసాయంలో సంభాషణ, ధరల వివరాలు, వాతావరణ వివరాలు, అలాగే జానపద గీతాలు మొదలైన అంశాన్ని ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 తుంగభద్రా కథలు, ఈ కార్యక్రమంలో మా అమ్మే నా హీరో కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఏ నాగాంజనేయులు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది ఈ రాత్రి 9:30. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన సుందరకాండ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి అలాగే

11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోవు కార్యక్రమాల వివరాలు. అలాగే రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:20 వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ. ముఖ్యాంశాలు: తీర ప్రాంత అభివృద్దిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: తీర ప్రాంతంలో జరిగే అభివృద్దిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ది జరుగుతుందని, అభివృద్దిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తా.
0: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 హెచ్పి బోట్ ఒకటిను, నెల్లూరుకి 2,

0: శాంక్షన్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్డ్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
1: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబీజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
2: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వీ విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీ విల్ గివ్ అవర్ సర్వీస్ టు ద నేషన్.
1: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం

రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్దిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇప్పుడు వినండి, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. ఆలపించిన వారు పారుపల్లి రంగనాథ్, వి రామకృష్ణ, విజయలక్ష్మి శర్మ, వి వసంత బృందం ఆలపించిన ఈ భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు వినిపించే సూక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం ఉంటుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, ఆ తర్వాత మానవ జాతికి ఆదర్శం ప్రకాశం పంతులు గారి జీవితం, ఈ అంశం గురించి శ్రీమతి గరుడాద్రి వనజకుమారి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ఈ కార్యక్రమాలు రేపటి కాంతి రేఖలు కార్యక్రమంలో 7:15 ప్రసారమవుతాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ, ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి, శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో మరికొన్ని తెలుగు ఫిలిం గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉంటాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు, ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 పునఃప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఉంటాయి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 5:00 బేకారి యుగం హాస్య నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పాడి పంటల్లో బెలగల్ మండలం

కొత్తకోట గ్రామ రైతు శ్రీ ఆర్ అరుణాకర్ శ్రీ హెచ్ ముత్యాల గారితో పరిచయం ఉంటుంది. అనంతరం జానపద గీతాలు, వాతావరణ వివరాలు, ధరల వివరాలు మొదలైన అంశాలని రేపటి పల్లెసీమల కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ కొప్పుర ప్రసాద్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన త్రిశూలం చిత్రం నుంచి మీరు పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంపు అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, సాలిక, మద్దయ్య, సాలమ్మ, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి దొడ్డె దుర్గయ్య, లావణ్య, జగన్, దుర్గారావు, మీనా మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ఈనాడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతరచన వేటూరి, సంగీతం జైవి రాఘవులు.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామరా, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కరీంనగర్ జిల్లా అమరగుడితి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పున్నా వెంకటేష్, కార్తిక్, అమరేందర్, లక్ష్మయ్య, అలాగే నంద్యాల జిల్లా నొస్సం గ్రామం నుంచి మచ్చల వీధి నుంచి ఫక్రుద్దీన్, రీనామున్ని, అబ్దుల్ కలాం, వెంకట సుబ్బయ్య, సూగుమంచి సుబ్బరాముడు, గాదంశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, సిలార్ సాదిక్, అలాగే వీరంతా కోరుతున్నారు. ఆ తర్వాత జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మకారణ్యం నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, రాహుల్, విన్ని, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య వీరంతా కోరుతున్న పాట అగ్నిపర్వతం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం చక్రవర్తి.

రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజని, భార్గవి, జోగ ప్రమోద్, విజయరాణి, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, డాక్టర్ జోగ నరసయ్య, లక్ష్మి, సురేష్, ధనుంజయ్, భాగ్య, అలాగే వల్లూరు గ్రామం ఇటికేల మండలం జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ. సికింద్రాబాద్, బురడిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుంచి సకుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మలా నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రంలోనిది. ఆలపించిన వారు మహమ్మద్ రఫీ, ఎస్ జానకి. సంగీతం ఎస్ హనుమంతరావు.

0: విషయమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపూర్, దశరథ్, వనజ, బాల నరసింహ, మహ్మద్, సనావుల్లా, మహ్మద్ సుభాన్, మహ్మద్ రజాక్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమ్మే సల్మా, ఆహిల్, ముజామిల్, షాహిన్, గోరా మరియు వారి మిత్రబృందం. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కోరుతున్న పాట రక్త సింధూరం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కర్నూలు చిత్తారు వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, సావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరంతా

శారద విజయ, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్ వీరందరూ కోరుతున్న పాట లారీ డ్రైవర్ చిత్రంలోనిది. ఆరోపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతాన్ని సమకూర్చిన వారు చక్రవర్తి.

నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, ఉమామహేశ్వరి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శాంతి, బాలాజీ, అంబాదాస్, విజయకృష్ణ, నవిఘ్న, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్.

అభిరుచి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ

జాతీయ రక్షణ మంత్రి అంగ్యూబాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఇరువురు మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయి పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్ మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు 7 ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో 1 ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరానికిగాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్టు చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్టు చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21 వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మన్ గిల్కు

0: డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
4: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు పశువుల్లో గర్భసంచి మెలిక మరియు మేయి తిగుట చికిత్స ఈ అంశం గురించి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామం పశువైద్యాధికారి డాక్టర్ సి పావనిరెడ్డి గారి ప్రసంగం వినండి.
5: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పావని. నేను పశు వైద్యాధికారిగా బ్రాహ్మణ్ కొట్కూర్ విలేజ్ నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లాలో పనిచేయుచున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పశువులలో గర్భసంచి మెలిక అంటే టార్షన్ మరియు మేయి వెళ్లడం ఈ సమస్యలకు పరిష్కారం గురించి మనం తెలుసుకుందాం. గర్భంతో ఉన్నప్పుడు పశువుల్లో కొన్ని సందర్భముల్లో గర్భకోశము తన కక్షలోనే అకస్మాత్తుగా చుట్టుకొని వలన ప్రసవం అవుటకు సమస్య కలుగును. దీనినే గర్భసంచి మెలిక పడటము లేదా టార్షన్ ఆఫ్ యుటరస్ అని అంటారు. ప్రతి 200 పశువుల్లో 1% వరకు గర్భకోశ మెలిక పడిన సందర్భములు ఉన్నవి. గర్భాశయము మెలిక పడటానికి కారణములు ఇప్పుడు తెలుసుకుందాం. పశువులు బయట మేపేటప్పుడు కొండ ప్రాంతంలో గుడు దిగుడు ఉన్న స్థలంలో నడుచున్నప్పుడు కాలువలు దాటుతున్నప్పుడు గట్లు దాటుతున్నప్పుడు సమయంలో గర్భకోశంలో ఉన్న పిండము డోలాయమానముగా ఊగుతున్నప్పుడు గర్భకోశము కూడా దాని జతలో ఊగుటకు వలన మెలిక పడవచ్చును. గర్భాశయంలో ఉన్న దూడ 6వ నెల వరకు తన కుడివైపున లేదా ఎడమవైపున పడుకుంటుంది. అటు తర్వాత అది దాని పొట్ట భాగము పైన పడుకునే సమయంలో తన చుట్టూ ఉన్న గర్భసంచిని కూడా తిరిగేటట్టు చేయటం వలన గర్భసంచి మెలిపడుతుంది. 6వ నెల 7వ నెల గర్భము ఉన్నప్పుడు నొప్పితో బాధపడుతున్న పశువులు పశువైద్యుని దగ్గరకి పరీక్ష చేయిస్తే గర్భసంచి మెలికను గుర్తించవచ్చును. గర్భసంచి మెలిక పడిన లక్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడు పశువు ఈనే నాటికి 1-2 వారముల ముందుగా తోక మొదలున ఇరువైపులా చిన్న గుంతల్లా పడి ఉంటాయి మరియు యోని పెదవులు కొద్దిగా వాపు కలిగి ఉంటాయి. తోక

ఇరువైపులా గుంతలు పడి ఉండి యోని పెదవులు చిన్నగా ఉండి వాటిపై గీతలు ఉంటే పశువైద్యుని చేత పరీక్ష చేయించాలి. ఆ పశువునకు సాయంకాలం 5 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు తినడానికి గడ్డి ఇవ్వకూడదు. అరకడుపు నిండి ఉంటే దాని వలన పశువైద్యుడి దానిని పొర్లించి మెలికను సరిచేయటానికి సులభమవుతుంది. గడ్డికి బదులు సులభముగా జీర్ణమయ్యే దానా మరియు నీరు ఇవ్వవలెను. 2 యోని పెదవులలో ఒకవైపు మాత్రమే వాపు ఉంటే మెలిక 90 డిగ్రీలు ఉన్నట్టు ఉదాహరణ. కుడివైపు యోని పెదవి చిన్నదిగా ఉంటే గర్భసంచి కుడివైపు నుండి ఎడమవైపు మెలి తిరిగినట్లు తెలుసుకోవచ్చును. యోని పెదవులు నున్నగా లేకుండా గీతలుగా ఉంటే గర్భసంచి మెలిపడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పశువైద్యుడు ఆ పశువును యోని భాగంలో చేయి పెట్టి గర్భసంచి మెలిక పడినదా లేదా అని తెలుసుకునే అవకాశం ఉన్నది. అనుమానం ఉన్న సందర్భంలో నాలము ద్వారా పరీక్ష చేస్తే దూడ ఎటువైపు మెలిపడి ఉన్నది, ఎన్ని డిగ్రీలు మెడిపడి ఉన్నది కూడా తెలుసుకోవచ్చును. ఈ పరిస్థితుల్లో ఉన్న పశువులు ప్రసవపు సమయము వరకు ఎటువంటి సమస్య లేక ఆరోగ్యంగా ఉంటాయి. పశువు ప్రసవపు సమయం దగ్గర పడినప్పుడు పశువు పదే పదే పడుకొని లేవడము చేస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పొట్టను కృంగదీసుకుంటూ ఉంటుంది, ముక్కుతూ ఉంటుంది. తరువాత 1 నుండి 4 గంటల సమయంలో ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ముక్కుతుంది. ఆ సమయానికి యోని పెదవులు నీలపు రంగు మావిసంచి కనిపించకపోతే గర్భసంచి మెల్లిపడిందని లేదా గర్భసంచి మూతి వెడల్పు కాలేదని నిర్ణయించుకోవచ్చు. పశువైద్యుని దగ్గరికి తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక సూచన చూద్దాం. 5వ నెలలోపు గర్భపరీక్ష చేసినప్పుడు పిండము గర్భసంచిలో కుడివైపు లేదా ఎడమవైపు ఉన్నదానిని పశువులకు సంబంధించిన పుస్తకంలో నమోదు చేసి ఉంటే అది ఇప్పుడు పశువైద్యునికి ఉపయోగపడుతుంది. ప్రసవపు నొప్పి మొదలైన 4 గంటల తర్వాత చేసిన పొదుగు చిన్నదిగా అవడము, నిండుగా ఉన్న చెన్నులు చిన్నవిగా అయితే కూడా దూడ చనిపోయిందని నిర్ధారించుకొనవచ్చును. పశువైద్యుడు ఈ సందర్భంలో పశువును పొర్లించి లోపాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తారు. దీనివలన ఫలితము కనిపించకపోతే శస్త్రచికిత్స కూడా చేసి దూడను వెలుపలికి తీస్తారు. ఇంకొక సూచన, దూడ ఈనటానికి మునిపే నొప్పులు పడుచున్న పశువును ప్రసవ నొప్పి మొదలైన రోజు యోని పెదవులు చిన్నవిగా ఉండి వాటిపై గీతలు ఉండినప్పుడు, యోని పెదవి ఒకటే వాపు కలిగినప్పుడు చేసిన పొదుగు చిన్నగా అయినా నిండుగా ఉన్నా చెన్నులు చిన్నవిగా అయినా సందర్భంలో పశువైద్యుని చేత పరీక్షించుకోవాలను. సరి అయిన సమయంలో పశువు యొక్క లక్షణాలు గమనించి పశువైద్యుడికి తెలియజేయించో మనము షాఫర్స్ మెథడ్ అనే ఒక మెథడ్ ద్వారా పశువుని ఎటువైపు అయితే గర్భాశయం తిరిగిందని పశువైద్యుడు నిర్ధారించుకుంటాడో అటువైపుగా పడుకోబెట్టి దాన్ని పొర్లించడం జరుగుతుంది. తద్వారా మెలిపడిన గర్భాశయము సరి అయిన స్థితికి వచ్చిన తర్వాత మనము కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి సర్విక్స్ ఓపెన్ చేయించడం జరుగుతుంది. తద్వారా దూడని బయటకు తీయవచ్చు. ఒకవేళ దూడ చనిపోయిన స్థితి ఉన్నా కూడా దూడని పశువైద్యులు యోని ద్వారం ద్వారా చేయపెట్టి బయటకు తీయడం జరుగుతుంది. ఇది మనం టార్చర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం పశువుల్లో మెయ్యి వెళ్లడం అంటే ప్రొలాప్స్ చికిత్స మరియు నివారణ గురించి మనం తెలుసుకుందాం. పశువుల్లో ఈనుటకు ముందు గానీ ఈనిన తర్వాత గానీ యోని లేదా గర్భకోశం బయటకు జారిపడడాన్ని మెయ్య దిగడం అంటారు. మెయ్య దిగడానికి గల కారణాలు తెలుసుకుందాం. షెడ్లలో ఉంచి వ్యాయామం తక్కువగా ఉన్న పశువుల్లో మెయ్య రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోషక ఆహారం లోపం వల్ల కూడా ఈ మెయ్య రావడానికి అవకాశం ఉంటుంది. చూడు సమయంలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న, పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మేపడం వలన కూడా మెయ్య వెళ్ళవచ్చు. పశువు చూడు సమయంలో వెనుక భాగం పళ్ళంలోకి, ముందు భాగం ఎత్తుగా ఉండే నేల మీద కట్టడం వలన కూడా మెయ్య వెళ్ళవచ్చు. పశువు ఈనిక సమయంలో బలవంతంగా దూడను లాగినప్పుడు కూడా మెయ్య వెళ్ళవచ్చును. పశువు ఈనిన తర్వాత మాయ పడకపోతే బలవంతంగా మాయ లాగడానికి ప్రయత్నించినా కూడా మెయ్య వెళ్ళవచ్చును. తుంటి భాగం, నడుం భాగం పెద్దవిగా ఉన్న పశువుల్లో నెయ్య వెళ్ళడం సహజం. కొన్ని రకాల హార్మోన్లు సమతుల్యం లోపించినప్పుడు కూడా మెయ్య వెళ్తుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా దీన్ని మనం చూస్తూ ఉండవచ్చు. అంటే తల్లి దూడకు ఉంటే బిడ్డ దూడకు కూడా వచ్చే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంది. ఈ మెయ్య వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడి పశువు మొదటి నుంచి కాల్షియం, ఫాస్ఫరస్, తగు పాల్లో ఉన్న లవణ మిశ్రమమును మరియు సమీకృత దానాను పశువులకి
అందిస్తూ ఉండాలి.

0: చూడు పశువులకు ఉదయం సాయంత్రం మేతకు తిప్పే, తద్వారా వాటికి తగినంత వ్యాయామాన్ని కల్పించాలి. మెయ్య దిగుతుందని అనుమానం ఉన్న పశువులకు ముందు పల్లంగా వెనక ఎత్తుగా ఉండే నేల మీద కట్టివేసుకోవడం చేస్తూ ఉండాలి. పచ్చగడ్డి రకాలు ముఖ్యంగా మొక్కజొన్న, పిల్లిపెసర వంటి వాటిని ఎక్కువగా మేపకూడదు. మెయ్య కనపడిన వెంటనే శుభ్రమైన నీటితో లేదా పొటాషియం పర్మాంగనేట్ ద్రవంతో కడిగి పశువుని నిలబెట్టడం, కొంచెం దూరం అటు ఇటు నడిపించడం చేయాలి. తర్వాత వెంటనే పశు వైద్యునికి చూపించి తగు వైద్యం చేయించుకోవాలి. మేయ వెళ్ళిన వాటికి చికిత్స ఎలా ఉంటుందనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ప్రధానంగా మేయ వెళ్ళడం గురించి నివారించవచ్చును. మేయ సైజు తగ్గించడం, మేయ దాని స్థానంలో తిరిగి పెట్టడం, తిరిగి మళ్ళా రాకుండా చేయటం. మేయ సైజును తగ్గించడం. పశువైద్యుని పర్యవేక్షణలో మొదటిసారిగా మేయ వచ్చిన భాగాన్ని పొటాషియం పర్మాంగనేట్ ద్రవంతో శుభ్రంగా కడుగవలెను. రక్తస్రావం లేకుండా చల్లటి పటిక ద్రవమును చిలకరించవలసి ఉంటుంది. మనకు మార్కెట్లో అవైలబుల్ అయ్యే కొన్ని ఆయుర్వేదిక్ స్ప్రేస్ లాంటి పాపిన్ స్ప్రేస్ వంటివి కూడా వాడవచ్చును. పంచదారను మెత్తటి పొడిగా చేసి మెయ్య పైభాగమున పూతలాగా వేయడం, గ్లిసరిన్ను పూతగా వేయడం వల్ల గర్భసంచి లోపలకు వెళ్ళడానికి లూబ్రికేషన్గా సహాయపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్, మెయ్య సైజు తగ్గించిన తర్వాత మెయ్యని దాని స్థానంలోకి తిరిగి పెట్టడం. పశువుల వెనక భాగము ఎత్తుగా పెట్టి మెయ్య భాగమును ఎటువంటి ఒత్తిడి లేకుండా, రక్తస్రావం జరగకుండా జాగ్రత్తగా దానిని యథాస్థానంలో తిరిగి ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇది రెండవ ప్రక్రియగా వెటనరీ డాక్టర్ చేస్తారు. తిరిగి మళ్ళా రాకుండా చేయటం కూడా అది మన బాధ్యతే. మేయ నిరోధక చిక్కం, ఇది ఏమిటంటే ఈ చూపుడు వేలంత లావుగా ఉండే నూలుతాడు 8 నుంచి 10 మీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా మనం డిసైడ్ చేసుకుంటామంటే యానిమల్ యొక్క సైజ్ బట్టి మనం డిసైడ్ చేస్తాము. ఆ తాడును 2 కొనలు సమానంగా చేసుకొని నడుము మీద వేసి 2 కొనలు చెరో వైపు వచ్చేలా చేసి 2 కొనలు నడుము క్రింద వెనుక కాళ్ళ మధ్యలో నుంచి వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ కరిమి పెదవుల కింద 1 ముడి పైన 1 ముడి వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యోని అనేది 2 ముడులు మధ్య ఏర్పడిన ఉచ్చులోకి వస్తుంది. 2 కొనలను ఇంతవరకు ముందు నడుము విమీద వేసిన తాడుకి దానికి విడిగా ముడివేసి 2 కొనలను విడివిడిగా మెడ దగ్గరకు తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇదివరకే వేసిన పులుతాడులోకి కట్టివేయవలసి ఉంటుంది. ఈ విధంగా 4-5 రోజులు ఉంచి ముక్కడం తగ్గిన తర్వాత తీసేయవచ్చును. ఇప్పుడు మనం ఇంకొక పద్ధతి కూడా తెలుసుకుందాం, బుహ్నర్ పద్ధతి. ముందుగా వెన్నపూసకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ముందుగా మాసం పైభాగంలో 1 క్రింద భాగంలో 3-4 సెంటీమీటర్ గాయం పెట్టవలసి ఉంటుంది. తద్వారా బుహ్నర్ సూదితో కింద నుండి పైకి ప్రవేశపెట్టిన సూదిని చివర నైలాన్ లేదా కాటన్ దారం పెట్టి క్రిందకు లాగవలను. మరలా అలాంటి పద్ధతిలోనే 2వ కొనను కూడా కిందకు లాగి పర్సు మాదిరిగా దగ్గర చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అయిన తర్వాత దానికి కొంచెం వైద్యం కూడా అందించవలసి ఉంటుంది. కాల్షియం బోరోగ్లుకనేట్, డెక్స్ట్రోజ్, యాంటీబయోటిక్, పెన్సిలిన్ వంటి సూదులు కూడా కొన్ని ఇవ్వవలసి ఉంటుంది. నొప్పి తగ్గుటకు మెలనాక్స్ సూదులు, యాంటీహిస్టమైన్స్గా అవిల్, బి కాంప్లెక్స్ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు హార్మోన్ ఇంజెక్షన్స్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ ఇంజెక్షన్లు కూడా వేయవలసి ఉంటుంది.
1: పశువుల్లో గర్భసంచి మెలిక మరియు మేయ దిగుట గురించి, అలాగే చికిత్స గురించి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామం పశువైద్యాధికారి డాక్టర్ సి పావనిరెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 50

0: రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: ఏ రా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏలే పెదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పెదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిండే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతుండే అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునే వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగా ఉన్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట.

0: ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు, తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించనీకే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తుంది కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పిదా, అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,700

17 రూపాయలు, పత్తి మధ్య రకం 7121 రూపాయి, పత్తి మేలు రకం 7521 రూపాయి. గమనిక విన్నారు.

కనలో నచట చంద్రుని తాపలో అద్దలేదని మూటగించితే కప్పెను పులి చర్మము, వద్దలేదని మూటగించితే కప్పెను పులి చర్మము. ఏగి వరణము జోగి వరణము ఎన్ని మాయల జంగమో, ఏగి వరణము జోగి.

0: జానపద గీతం విన్నారు.
1: కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్చే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే దో గజ్ కీ దూరీ బనాయే రఖే.
2: మాస్క్ ఔర్ దో గజ్ కీ దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడనా నహీ హై.
1: ఫసలో కీ బువాయి ఏవం కటాయి కర్తే సమయ ఆపస్ మే కమ్ సే కమ్ దో గజ్ కీ దూరీ బనాయే రఖే. ఫసల్ కీ కటాయి కర్నే కే బాద్ ఛోటే ఛోటే ఢేరో మే ఇకట్ఠా కరే. కృషి కే ఔజారో కీ సమయ సమయ పర్ సఫాయి కరే. ఏక్ దూసరే కే సాథ్ ఔజారో కీ అదలా బదలీ నా కరే. శ్రమికో కే శౌచాలయో ఔర్ హాత్ ధోనే కీ జగహ కీ ఠీక్ సే సఫాయి జరూరీ హై. బువాయి, కటాయి ఏవం మడాయి కే దౌరాన్ ఇస్ బాత్ కా ధ్యాన్ రఖే కీ ఇన్ స్థానో కే ఆస్ పాస్ కోయి థూకే నహీ. కంబైన్, హార్వెస్టర్, థ్రెషర్, జుతాయి ఔర్ బువాయి కీ మషీనో కో ఇస్తేమాల్ సే పహలే సాఫ్ కరే. మషీనో కే ఇస్తేమాల్ సే పహలే ఔర్ ఇస్తేమాల్ కే బాద్ హాత్ సాబున్ సే సాఫ్ కరే. వాహనో, బోరియో, థైలియో ఔర్ ప్యాకింగ్ కే దూసరే సామాన్ కీ సాఫ్ సఫాయి పర్ భీ ఖాస్ ధ్యాన్ దే. ఖరీద్ కేంద్ర పర్ ఆనే సే పహలే కిసానో ఏవం శ్రమికో కీ జాంచ్. ఖరీద్ కేంద్రో పర్ భీడ్ నా లగాయే ఏవం కిసానో కో బారీ బారీ సే బులాయే. గోదామో పర్ ఖరీదీ హుయి ఫసల్ కో లేనే మే శీఘ్రతా కరే తాకి కిసానో ఏవం శ్రమికో కో रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्ध

0: उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहे।
1: ఇనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
3: ఆకాశవాణి తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
2: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం, ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
4: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారున్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
5: నమస్కారం అండి.
4: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి.
5: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్లడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకుని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్ను లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవన శైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు

కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ ఎంఎస్ఎంఈల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ

0: ఉంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. April 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము April 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 April 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో యువత మహిళలు అంటే ప్రభుత్వం

0: చేపడుతుందండి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత, మహిళలు, ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
1: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి, మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరు గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, ఒకటో తరగతి నుంచి మనము ఒకటో తరగతి పిల్లలతో నాటించినా కూడా పదేండ్లు వాళ్ళు పదో తరగతి వరకు వచ్చేసరికి పదేండ్ల మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్, మనము కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం, స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు, పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో, ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను, కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి, స్కూళ్ల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
0: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం తుంగభద్రా కథలు. ఈనాటి ఈ కార్యక్రమంలో మా అమ్మే నా హీరో కథానిక వింటారు. రచన శ్రీ ఏ నాగాంజనేయులు. వినండి మా అమ్మే నా హీరో.
3: ఇంటి బయట అంట్లు తోముతున్న లచ్చమ్మకు ఇంట్లోంచి సెల్ఫోన్ మోగుతున్న శబ్దం వినబడుతోంది. ఒరే అంజిగా, ఆ ఫోన్ కాస్త ఎత్తరా, చాలాసేపటి నుంచి మ్రోగుతూనే ఉంది. వినే స్థితిలో లేడు అంజిగాడు, గాఢ నిద్రలో తేలుతున్నాడు. ఒరే సన్యాసి, ఫోన్ సంగతి కాస్త చూడరా. లచ్చమ్మ అరుపులు కందిరిగల్లా ఇంటిని చుట్టేసుకున్నాయి, కానీ లోపల గుర్రు పెడుతున్న అంజిగాడి చెవిలో మాత్రం దూరలేకున్నాయి. ఆలస్యం చేయకుండా ఫోన్ ఎత్తి, ఎవరూ మాట్లాడేది? కొత్తపల్లె నుండి లచ్చమ్మను మాట్లాడుతోండా. లచ్చమ్మ మాటలకు బదులుగా ఫోన్లో నుండి, నేనమ్మా మీ అన్న సుబ్బయ్యను మాట్లాడుతుండా. బాగుంటివా తల్లి? నువ్వేం దిగులు పడకు తల్లి, మాకాడ సేతుల నిండా పనుంది, రాళ్ళు పగలగొట్టే పనమ్మా. బాగుందమ్మా ఇక్కడ, ఆత్రంగా గొంతు విప్పాడు సుబ్బయ్య. అన్నమాటలకు స్పందిస్తూ లచ్చమ్మ, సరేనన్నా, మా ఊరు వాళ్ళు ఎవరైనా వస్తారేమో కనుక్కొని చెప్తానులే అంటూ ఫోన్ పెట్టేసింది. అన్న చెప్పిన మాటలకు లచ్చమ్మ ఆలోచనలో పడింది. బియ్యం చెరుగుతూ మంచం మీద నుసులుతున్న అంజిగాడితో, ఒరేయ్ పడుకుంది సాలు, లేచి పక్కింటి భజరత్తను, ఎదురింటి శాంతమ్మతను నేను రమ్మానానని చెప్పు. మీ మామ ఫోన్ చేసిండు, మనల్ని రేపు హైదరాబాదుకు రమ్మంటున్నాడు. హైదరాబాదుకెళ్తుండం అనగానే అంజిగాడి ఆలోచనలు ఆకాశంలో తేలుతున్నాయి. వస్తివా అంజయ్య, సుబ్బయ్య మామకు ఫోన్ చేసి రేపు పొద్దున బస్సుకొస్తుండమని చెప్పు. మన ఊరోళ్ళు కూడా కొందరు పోగైనారు, అందరం కలిసి వెళ్దాం. లచ్చమ్మ మాటకు ఆలస్యం చేయకుండా పెన్ను పేపర్ చేతిలో పట్టుకుని ఫోను చెవిలో పెట్టుకుని, మామా నేను అంజిగాను మాట్లాడుతుండా, అమ్మ చెప్పింది రేపు హైదరాబాద్కు వస్తాండాం, ఎక్కడికి రావాలనో అడ్రస్ చెప్పమన్నాడు. మంచి పని చేస్తుండరు అల్లుడు, వెంటనే వచ్చేయండి. ఇదిగో అడ్రస్ రాసుకో, రెడ్డినాయుడు బిల్డర్స్, రోడ్డు నెంబర్ 4, హాస్పిటల్ లైన్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు అని చెప్పి, మరొక విషయము అల్లుడు, మీరు బస్ ఎక్కినాక నాకు ఫోన్ చేయండ్రి, నేను బస్టాండ్కి వచ్చి నిలబడతా, సరేనా? జాగ్రత్త, ఉంటానని ఫోన్ పెట్టేసిండు సుబ్బయ్య మామ. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది అంజిగాడికి. అడ్రస్లో జూబ్లీ హిల్స్ అని ఉండడం అంజిగాడి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు, కొత్తపల్లె మొత్తం చుట్టేసింది. ఒరే అంజిగా, మన హీరోని కలిసినప్పుడు మా గురించి కూడా కాస్త చెప్పరా. ఫోటో దిగేటప్పుడు మంచి డ్రెస్సు వేసుకో. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎంతమంది హీరోలను కలుసుకుంటున్నావో, ఏ షూటింగులు చూస్తివో, వచ్చినాక పూసగుచ్చినట్లు చెప్పాలో చూడు. చల్లగా వెళ్ళిరారా అంటూ డోన్ దాకా వచ్చి దోస్తులందరూ అంజిగాన్ని బస్ ఎక్కించారు. బస్సు హైదరాబాదుకు వచ్చేలోపు మధ్యాహ్నం అయింది. లచ్చమ్మ అంజిగాడు అందరూ బస్టాండ్లో దిగగానే సుబ్బయ్య వాళ్ళందరినీ తోలుకొని జూబ్లీ హిల్స్ సిటీ బస్ ఎక్కాడు. అంజిగాడికి మాత్రం ఎప్పుడెప్పుడు హీరోను కనబడతారా, మా హీరో ఇంటికి ఎప్పుడెళ్దామా అంటూ ఒకటే ఆరాటం. వాడి ఉబలాటమంతా సీనుగాడితో చెప్పుకున్నాడు. సర్లేరా, వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్దాం, నిన్ను మీ హీరో ముందు నిలబెట్టడం నా బాధ్యత అని సీనుగాడు చెప్పేసరికి అంజిగాడు ఎగిరికంతేశాడు. ఆ రోజు నుండి ఆదివారం కోసం చూపును పరిచాడు. ఆదివారం దగ్గరకొస్తుంది, టీవీలో రేడియోలో దినపత్రికల్లో ఒకటే వార్తలు, అదేదో కరోనా వ్యాధంట, చైనా నుండి అన్ని దేశాలకు వచ్చేస్తుందంట, మనుషులే దాన్ని మోసుకొస్తున్నారంట అని పని దగ్గర ప్రతోడి నోట్లో అదే మాట. ఆ మాట ఏ నిజమైంది, అంజిగాడి ఆశకు శాపమైంది. శరవేగంగా దూసుకొస్తున్న కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భారత ప్రభుత్వం ఉన్నపలంగా 14 రోజులు లాక్డౌన్ విధించింది. అందులో భాగంగా ఇంట్లోంచి ఎవరూ బయట తిరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సూచనలు అమలు చేసింది. పనికొచ్చిన వాళ్ళంతా మా బతుకులు ఇట్లా తెల్లారిపోయినాయని ఉన్నచూటే కుప్పకూలిపోయారు. ఈ పరిస్థితిలో అంజిగాడి ముఖం చూడాలి, మబ్బు పట్టిన మేఘంలా మారిపోయింది, వాని ఆరాటమంతా ఆవిరైపోయింది. ఓ రోజు ఉదయాన్నే

అంజిసీను ఇద్దరూ కలిసి ఎవ్వరికీ కనిపించకుండా హీరోలున్న వీధికి వెళ్ళారు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అంజిగాడి హీరో ఇల్లు కనపడింది. అంజిగాడికి ఆనందం కట్టలు తెంచుకుంది. అద్దాల మేడలా ఉంది వాడి హీరో ఇల్లు. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు అంజిగాడికి. ఆలస్యం చేయకుండా ఇంటి ముందు వెళ్ళి గేటులోంచి తొంగి చూశాడు. బయట వరండాలో మెత్తటి గడ్డి మీద వాకింగ్ చేస్తున్నాడు వాడి సూపర్ హీరో. సీను కూడా చూశాడు. అంతలో అంజిగాడు గొంతు పెద్దది చేసి, అన్నా బాగుంటివా, నేనన్నా అంజిగాని, నువ్వంటే పానమన్నా మాకు. మీ సినిమాలు ఎన్నిసార్లు చూశామో లెక్కలేదన్నా, ఎట్టాగైనా నిన్ను చూద్దామని నా గుండెల్లో దాసిపెట్టిన అభిమానమంతా ఇప్పి చెప్పాలని కలలు గంటి ఇన్నాళ్లకు నిన్ను కల్లారా చూసుకుంటే, అన్నా నువ్వు సూపర్ అన్నా, ఎంత బాగుంటివే. అంజిగాడికి మాటలు కట్టలు తెంచుకున్నాయి. వాడి మాటలు విని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ సూపర్ హీరో. పైగా అంజిగాని పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి, వాచ్మ్యాన్ అక్కడ ఎవరో చూడు అంటూ ఏమీ పట్టనట్టు లోపలికెళ్ళాడు. అంజిగాడికి ఏమీ అర్థం కాలేదు. వాడి నోరు మూగపోయింది. వాచ్మెన్ వాళ్లతో, సార్ బిజీగా ఉన్నాడయ్యా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఒరే అంజీ, రోజులు బాగాలేవురా, ఇలాంటి అప్పుడొస్తే ఎవరైనా ఇలానే వెళ్ళిపోమంటారు, పరిస్థితులు కుదురుపడ్డాక వద్దాంలే అంటూ అంజిగాన్ని అక్కడ ఎక్కువసేపు ఉంచకుండా ఇంటికి తీసుకెళ్లాడు సీను. రోజులు గడిచే కొద్దీ లచ్చమ్మకు కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. తెచ్చుకున్న మాత్రలన్నీ అయిపోయినాయి. నడవడం కష్టమైంది. ఒక్కరోజు ఉన్నట్టుండి లచ్చమ్మకు ఒళ్ళంతా వేడెక్కింది. అంజి సీను ఆ రాత్రంతా మెడికల్ షాపుల కోసం ఎలా గాలించారో ఆ దేవుడికే తెలుసు. అమ్మ జ్వరంతో వణికిపోతుంది. ఇన్నాళ్ళు నా కోసం ఎంతో కష్టపడ్డ మా అమ్మను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు అంజిగాడు కుమిలిపోయాడు. ఎలాగైనా అమ్మను కాపాడాలి, అందుకు మార్గం ఎంచుకున్నాడు. తెల్లారితేనే ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు వాడు ఇన్నాళ్ళు అభిమానించి ఆరాధించిన ఆ సూపర్ హీరో ఇంటికి. అది వాడి మూర్ఖత్వమో, వాడి అమాయకత్వమో, లేదా నమ్మకమో వాడిని అలా నడిపించాయి. రోజులాగే వాడి సూపర్ హీరో వరండాలో పేపర్ చదువుతూ కనిపించాడు. గేటు తీసుకుని ఆత్రంగా లోపలికెళ్ళబోయాడు అంజిగాడు. అంతలో వాచ్మెన్ వచ్చి అడ్డుకున్నాడు. అంజిగాడు వాళ్ళ హీరోతో, అన్నా ఒక్కసారి ఇలా రండన్నా, మా అమ్మకు జబ్బు చేసినది, అక్కడ ఎంతోమంది ఆకలితో అల్లాడిపోతుండ్రన్నా, నువ్వే వచ్చి సాయం చేయాలన్నా అని కన్నీళ్ళెట్టుకున్నాడు. అంజిగాడి మాటలకు ఆ హీరో కోపంతో గేటు దగ్గరకు వచ్చి, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదా పోలీసుని పిలుస్తానని బెదిరించాడు. మీ అమ్మకు వచ్చింది జ్వరం కాదు, కరోనా వ్యాధి, వెంటనే ఆలస్యం చేయకుండా క్వారంటైన్కి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. ముందు గేటు వదులు, ఆ వ్యాధి నీకు కూడా అంటుకొని ఉంటుంది. వాచ్మెన్ వాడిని త్వరగా ఇక్కడి నుంచి పంపించేసి శానిటైజర్ స్ప్రే చేసి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేయి అని విసుక్కుంటూ లోపలికెళ్ళాడు. వాళ్ళ అమ్మ గురించి ఆ హీరో అలా మాట్లాడేసరికి అంజిగాడికి బొల్లంతా వణుకు పుట్టింది. ఊపెనలా ఎగిరిపడ్డాడు. వాడి ఆవేశాన్ని అప్పడం వాచ్మెన్ వల్ల కూడా కాలేదు. అంతలోనే పోలీసులు వచ్చి, ఎవర్రా నీవు కుర్రకుంక, ఇక్కడ లొల్లి చేస్తుండవు, పద స్టేషన్కు అని లాక్కెళ్ళిపోయారు. హలో సార్, ఆ అబ్బాయిని విడిచిపెట్టండి. ఎదిరింట్లో నుండి అంజిగాడి సంగతంతా చూస్తున్న హీరోయిన్ కౌసల్య బయటకొచ్చింది. పోలీసులతో మాట్లాడి వారిని పంపించేసింది. ఏంటబ్బాయి, ఎవరు నువ్వు, మీ అమ్మగారికి ఏమైంది, నేనంతా విన్నాను, వెళ్దాం పద అంటూ అంజిగాడితో పాటు వాళ్ళున్న చోటుకెళ్ళింది హీరోయిన్ కౌసల్య. లచ్చమ్మ పరిస్థితి చూసి, ఓ మై గాడ్, ఫీవర్ ఎక్కువైంది, వెంటనే ఇంటికి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో కారు వచ్చింది. కారులోంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని లచ్చమ్మకు ఇంజక్షన్ చేసింది కౌసల్య. కొన్ని మాత్రలు ఇచ్చి, భయపడాల్సిన పనిలేదమ్మా, 2 రోజుల్లో తగ్గిపోతుందిలే అంటూ అక్కడున్న వారందరికీ ధైర్యం చెప్పింది. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే చూస్తున్నారు. అసలేం జరిగిందో ఎవరికీ బోధపడడం లేదు. కలగంటున్నట్టుంది అందరికీ. భయపడకండి, నాకు వైద్యం తెలుసు, డాక్టర్ను అవ్వబోయి యాక్టర్నయ్యానంతే అంటూ చిన్నగా నవ్వి కారుకి వెళ్ళిపోయింది. అంతటితో ఊరుకోలేదు ఆ హీరోయిన్. మర్నాడే ఉదయాన్నే జీపులో వచ్చి అక్కడున్న వాళ్ళకంత అన్నం పొట్లాలు ఇచ్చింది. ఈరోజు నుండి మీరేమీ విచారపడకండి, నేనున్నాను, రోజు ఇలానే మీకు భోజనం తీసుకొస్తాను, రోజులు బాగాలేవు, బయటకెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. ఏమంజి, మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా నయమైందిగా, మా అమ్మను కూడా చూద్దువు కానీ రా అంటూ ఓ రోజు అంజిగాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కౌసల్య మేడం. ఆమె మనసులా

0: ఇల్లు కూడా విశాలంగా అందంగా ఉంది. తన మీద మేడం కురిపిస్తున్న అభిమానానికి మురిసిపోయాడు అంజిగాడు. అంజీ, చూశావా మా అమ్మ ఇప్పటికి ఎంత ఆరోగ్యంగా ఉందో? ఈ సంవత్సరమే 100 ఏళ్ళు దాటాయి. మీరెంతైనా డాక్టర్ కదా మేడం, అందుకే మీ అమ్మగారు ఇంత బాగున్నారు. నువ్వన్నది నిజమే అంజీ, నా కోసం ఎంతో కష్టపడి నన్నింత దాన్ని చేసిన మా అమ్మ అంటే నాకు ప్రాణం. బిడ్డల్ని కంటిరెప్పలా కాపాడుకునే అమ్మ కళ్ళు కన్నీరు పెట్టనంతకాలం అమ్మ 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళైనా ఆరోగ్యంగా జీవిస్తుంది. అందుకే అందరితో చెప్తుంటాను, మా అమ్మే నా హీరో అని. ఎందుకో ఆ మాట అంజుగాడికి వేదమంత్రంలో వినిపించింది. ఒళ్ళంతా పులకించింది. ఆ మాటను అట్టాగే భద్రంగా గుండెలో దాచుకున్నాడు. లాక్డౌన్ విధించి 2 నెలలు పూర్తయింది. ప్రజలు సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రభుత్వం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. మనల్ని ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడిన అమ్మగారితో ఒక మాట చెప్పి వెళ్ళడం మనందరి ధర్మం అంటూ అందరూ కలిసి కౌసల్య మేడం దగ్గరికి వెళ్ళబోతుండగా రోజులాగే ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆమె ఎదురుపడగానే అందరూ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వాళ్ళందరి అభిమాన ధనాన్ని భద్రంగా దాచుకుంది. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది. అంజీ, సీను కౌసల్య మేడం దగ్గరకు వచ్చారు. సీను మాట్లాడుతూ, మేడం, అంజుగాడు మీకోసం చాలా కష్టపడి అచ్చుతప్పు లేకుండా లెటర్ రాశాడు, ఇదిగో తీసుకోండి అని చేతిలో పెట్టి బస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు. మేడం వైపు నేరుగా చూసి మాట్లాడాలంటే అంజుగాడికి మొదటి నుంచి సిగ్గు. తనకు సరిగ్గా మాట్లాడడం రాదని వాడి అభిప్రాయం. అందుకే ఆ కరుణామూర్తి ముందు మౌనంగా నిలబడ్డాడు. లెటర్ తీసుకున్న మేడం, అంజీ ఏమి రాశావు ఇందులో, చేతులందుకు అలా ముడుచుకున్నావని అడిగేసరికి తన అరచేతుల్ని తెరిచాడు. నిండా పూలు. అబ్బా ఎంత బాగున్నాయంజీ, నాకోసమేనా అంటూ దోసిల్లు పట్టింది. అంజిగాడు ఆ పూలను ఆమె దోసిల్లులో వేయలేదు. ఆమె పాదాల మీద కుమ్మరించి, మీరు మా దేవత మేడం అంటూ పరుగున బస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడి అభిమానానికి నువ్వెరపోయింది హీరోయిన్ కౌసల్య. చేతిలో ఉన్న లెటర్ చూసింది. మేడం, మా అమ్మే నా హీరో అని ఆ రోజు మీ అమ్మగారిని చూపించారు. మా అమ్మ కూడా నిండు నేరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకు మీ మాటే నాకు ఆదర్శం. నేను కూడా మా అమ్మను హీరోలా చూసుకుంటా. ఈ మాట సచ్చిన మా అయ్యతోడునో కనిపించిన ఆ దేవునితోడో చెప్పను మేడం. ఎప్పుడూ జాలు కురిపించే మీ కళ్ళ సాక్షిగా, సాటివారికి సాయం చేసే మీ చల్లని చేతుల సాక్షిగా, ఆపదలో ఉన్న వారి కోసం ధైర్యంగా ముందడుగు వేసే మీ పాదాల సాక్షిగా చెబుతున్నా. ఈరోజు నుండి మా అమ్మే నా హీరో. లెటర్ చదవడం పూర్తయింది. తలెత్తి చూసింది. వెళ్తున్న బస్సులో నుండి అంజిగాడు బాయ్ మేడం అంటూ చేతులుపాడు. మేడం కళ్ళ నిండా ఆనంద బాష్పాలు. అవి ఒలికిపోకుండా కళ్ళల్లోనే అదిమి పట్టుకుంది అంజిగాడి అభిమానానికి సాక్ష్యంగా. బస్సు జడ్చర్లలో ఆగింది. అమ్మా, తాగడానికి ఏమైనా తీసుకురానా అంటూ బస్సు దిగాడు అంజిగాడు. కొడుకు మాటలు విని విస్తుపోయింది లచ్చమ్మ. అప్పుడు హైదరాబాదుకు వెళ్తున్నప్పుడు ఇదే బస్టాప్లో దప్పుకేస్తుంది, కాస్త నీళ్లు తీసుకురా నాయనా అంటే, మా హీరో సినిమా టీవీలో వస్తుంది, వెళ్ళి నువ్వే తాగిరాపో అని కసురుకున్నాడు. అప్పటికి ఇప్పటికీ కొడుకు ప్రవర్తనలో మార్పును చూసి మనసులోనే మురిసిపోయింది లచ్చమ్మ. అమ్మా ఇదిగో తీసుకోమని కొబ్బరి బొండను చేతిలో పెట్టి కూర్చున్నాడు. బస్సులో ఎదురుగా వాడి హీరో సినిమానే వస్తుంది. ఆ సినిమా చూడ్డానికి తనకెందుకు మనసొప్పలేదు అంజిగాడికి. కిటికీ వైపు తిరిగాడు. బస్సులో ఎవరు అన్నారు ఈ మాయదారి రోగం వచ్చి దేశాన్నంతా మార్చేసిందని? అవును నిజమే, ఈ రోగం సంగతేమో కానీ ఇన్నాళ్ళు నా కొడుకునంటుకున్న రోగం మాత్రం నయమై మనిషిలా మార్చేసిందని మనసులో అనుకుంటూ సీటును అనుకుని కునుకు తీస్తున్న తన గారాల బిడ్డ అంజిగాన్ని చూస్తూ తాను మెల్లగా రెప్పలు వాల్చింది లచ్చమ్మ. తల్లి కొడుకులిద్దరినీ ఊయలూపుతూ బస్సు హుషారుగా మరింత వేగం పుంజుకుంది.
1: ఈనాటి తుంగభద్ర కథలు కార్యక్రమంలో మా అమ్మే నా హీరో కథానిక విన్నారు. రచన శ్రీ ఏ నాగాంజనేయులు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు. ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో అనునిత్యం ప్రభాతం నుండి దేశభక్తి మొదలుకొని విభిన్న అంశాలను నిషీధి వరకు అందిస్తూ తన శ్రోతలకు దగ్గరవుతున్న విధానాన్ని విందాం. రండి.
1: రాయలసీమ జానపద కళా వైభవం.

0: జాతి చరిత్రను సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాయి అందిస్తున్నాయి.
1: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామోహన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి? అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
2: ఒకప్పుడు రామదాస్ కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు, కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబలా ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. తాళం, లయ, గతి, పాద విశ్లేషణ ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతా ఉంది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ.

0: అటు విజ్ఞానంతో పాటు తనలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించుకునే ప్రయత్నానికి తోడ్పడే తత్వాలను ఆధ్యాత్మికంగా.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చెప్పిన కాలజ్ఞానము తత్వాలు దాదాపుగా ప్రజల అందరికీ తెలిసినటువంటివే. బ్రహ్మంగారికి వేద విద్య కరతలామలకం. ఆ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్ప కర్మనాచరించి తన కుటుంబాన్ని పోషించుకున్నారు. సారస్వత విద్యకు కర్మ విద్యల తోడ్పాటున్నగాని మానవ జీవితం చరితార్థం కాదని తలసి తన ఆచరణాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు బ్రహ్మంగారి పద్యాలైనా కీర్తనలైనా ఆశామాసిగా రాయలేదు. ఆయన కవిత బల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. కవిత్వానికి సాంఖ్యిక ప్రయోజనం ఉండాలని దృఢంగా

0: నమ్మినవాడు కాబట్టి తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగా ప్రయోగించాడు. స్వార్థమతులను మృషామతులను గడగడలాడించారని అన్నారు. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, మతము మత్తుగూర్చు మార్గము కారాదు అంటూ కుల మత భేదాలు నశిస్తే గాని నీరసించిన భారత జాతి సంస్కరింపబడదని తలచి దేశము నలుమూలలా తిరిగి ధర్మబోధన గావించారు వీరబ్రహ్మేంద్ర స్వామి.
1: అక్కడ ఉన్న యువకులందరి ఆలోచనల్లో దేశరక్షణ అన్నది వారి ప్రథమ కర్తవ్యం, దేశరక్షణే వారి ధ్యేయం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు, మరో ఉద్యమం చేయాలన్న ధ్యాసే లేదు. ధ్యాసంతా సరిహద్దు వైపే నిలుస్తుంది. ఊరు ఊరంతా తమ బిడ్డలను ఆర్మీకి పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని దశాబ్దాల నాటి నుండి వస్తున్న ఆనవాయితీ. కుటుంబానికి ఒకరు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు, మరొక చోట ముగ్గురు. ఇలా వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ పండగలా జరుపుకుంటారు. ఈ ఊరి బిడ్డలు అప్పుడప్పుడు బార్డర్ నుండో, కార్గిల్ ప్రాంతం నుండో, స్పెషల్ ఆపరేషన్ల నుండి దిగ్విజయంగా పూర్తి చేసి తమ ఇంటికి వస్తున్నామంటే ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. ఒక్కో కుటుంబాన్ని పలకరిస్తే ఓ కథ, కదిలిస్తే చెప్పిన విషయాలు ఎన్నో. ఆనందం, ఉద్విగ్నం, తొనికిసలాడే స్థైర్యంతో ఇక్కడి యువకులు జీవితం నిండా దేశమే కనిపిస్తుంది. వింటున్న మన హృదయాలు ఉప్పొంగక మానవు. యువకుల మాటల్లో దేశభక్తి, తల్లిదండ్రుల మాటల్లో తమ కుమారుల గుండె ధైర్యం, ఎగరేసిన త్రివర్ణ కాంతుల రెపరెపల మధ్య దేశమాతకు రక్షణ కవచమనే ఆశయమే కనిపిస్తుంది. అదే కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం. కడపకు 95 కిలోమీటర్లు. ఆ ఊరి జనం మురిసిపోతూ చెప్పిన మాటలివి. ఆ మాటలను విని తరిద్దాం రండి. కెరటం నా ఆదర్శమంటూ ఈ ఊరి ధ్యేయమే నా ధ్యేయం, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి అంటున్న యువ కిరణం.
2: నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్, ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాను. నేను మిలిటరీలో ఎందుకు చేరాలనుకున్నాను అంటే మా ఊర్లో ఎక్కువ మంది యువత దేశభక్తితో దేశ సేవ చేయాలని ఉద్దేశం చాలా ఎక్కువ మంది చేరారు. నేను కూడా అదే ఉద్దేశంతో మిలిటరీలో 2019లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని యూనిట్కి వెళ్ళాను. యూనిట్ లో పూన్ సెక్టర్ లో ఉన్నప్పుడు పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను.
2: ఇప్పుడు దేశం కోసం కొన్ని కొన్ని యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రత్యక్షంగా మనం కూడా సైనికుల్లాగా పోరాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అండి?
3: భాగస్వామ్యందుకు చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను.
2: మీతో పాటు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఊరు నుంచి ఇంకా ఎవరైనా మీ స్నేహితులు జాయిన్ అయ్యారా?
3: నా స్నేహితులు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము దగ్గర 6 మంది జాయిన్ అయిపోయాం. మా స్నేహితులు, మా క్లాస్మేట్స్ అందరు కలిసి దేశ సేవలో భాగస్వామ్యం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
2: ఇప్పుడు దేశం యావత్తూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ మాట అన్న తర్వాత మన ఇంటి మీద ఒక జాతీయ పతాకం ఎగరేస్తే నిజంగా దేశం కోసం పోరాడుతున్న స్ఫూర్తినిస్తుంది మన జాతీయ పతాకం. ఇలాంటి పతాకాన్ని చేతబూని మీరు దేశ సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం పహారా గాస్తుంటారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
3: మనం సరిహద్దుల్లో ఉండి మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, అదే మన ప్రతి ఇంటి అయినా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి చెప్పి ఉన్నారు.
2: మీ ఊరి గురించి రాష్ట్రం రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలు కూడా, ఒక ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి ఒక కుర్రాడు దేశం కోసం సైన్యంలో ప్రవేశిస్తున్నాడు అని అందరూ అంటున్నప్పుడు మీ ఊరు గురించి మీరు ఏ విధంగా గర్వపడుతుంటారండి?
3: మొత్తం జిల్లా మొత్తం మీద ఎక్కువ మంది మా ఊర్లో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది.
2: ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఎప్పుడైనా బాధ కలగడం అట్లాంటి ఏమైనా కలిగిందా మీకు?
3: అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాని ఫీలింగ్ ఉండేది, బట్ కాకపోతే ఆ దేశ సేవకు చేస్తున్నాను చాలా గర్వకారణంగా ఉండేది.
2: ఒక సైనికుడిగా, ఎగువ రామాపురం బిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు?
3: యూత్ అందరూ ముందుకు వచ్చేసి దేశ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలండి. ఇంకా మిలిటరీలో ఎక్కువ, ట్రై ఫోర్సెస్ లో ఎక్కువ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
2: ఉద్యోగం నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ మీ ఊరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య?
3: సెలవుల మీద ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మా నాన్న, ఫ్రెండ్స్, ఆ పచ్చనైన పైర్లతో చాలా ఆనందంగా గడిపేసి వెళ్ళిపోతాను.
2: మరింత గొప్పగా దేశం కోసం పాటుపడాలని మేము కోరుకుంటున్నాం.
3: థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ.
4: గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రశంసలు పొందిన వైనం అమోఘం. ఆ మహిళ అంతరంగాన్ని వింటే శ్రోతలకు ఎంతో ప్రేరణ కలిగి మరెందరికో ఉత్సాహం కలగక మానదు.
5: అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఎలా లాభించాయి, మీరు తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి.
6: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనైతే

0: 100% రాయితీతో ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ లో నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్ లో ఒక్క రూపాయి కూడా కట్టకోకుండా నేను ఆ డ్రోన్ తీసుకోవడం జరిగింది సార్. డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత 100% రాయితీతో నేను తీసుకున్నాను. కడప జిల్లా నుండి 6 గురికి నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఉండడం నేను చాలా సంతోషపడతానా. 2024 న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా వందనానికి మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడ అంత గొప్పటి అవకాశాన్ని నాకు నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, ఊహించలేదు. నా జీవితం ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న నేను ఢిల్లీ వరకు పోయి ఎర్రకోట చూసా. అక్కడ ఆగస్టు 15 అక్కడ జరిగే ఈవెంట్ లో నేను పాల్గొంటానని నాకు తెలియదు. ఈ రోజు చెప్పుకోవడానికి కూడా నాకు అది పెద్ద సంతోషంగా ఉంది. యానో గల్లీలో ఉండే వాళ్ళు ఢిల్లీ వరకు పోతారంటే మాటలు చెప్తాంటే ఈ సామెతలే అనుకుంటానే, కానీ నా జీవితంలో అవి నెరవేరినాయి. 100 మందికి నేను ఈ విషయాన్ని చెప్పుకోగలిగే రోజు కూడా నేను చూడగలుగుతాడా. నన్ను గొప్పగా తీసబోయే ఈ స్కీమ్ ని నేను ఇంకా మరింత జనాల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉంది సార్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమయాన్ని ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతం చేస్తున్న కాలంలో సైబర్ నేరగాళ్ల వల్ల ప్రజల కష్టాలు మోసపోవడాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే కడప ఆకాశవాణి శ్రోతల్లో అవగాహన కల్పించేందుకే ఒక ధారావాహికను ప్రసారం చేసి విశేష ఆదరణ పొందింది. డాక్టర్ సి కృష్ణవేణి గారి పరిచయం ద్వారా శ్రోతలు తెలుసుకున్న అంశాలు ఎన్నో.
2: ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది. అవి సైబర్కి అప్లికబుల్. అవేంటంటే ఎవరినైనా హామ్ చేయడానికి యూజ్ చేయకూడదు, ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ. ఇంకొకటి, ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తెయకూడదు. మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వీటిల్ని హామ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూజ్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి, ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు, తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ టెక్నాలజీ కానీ కంప్యూటర్స్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్ యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్.
1: ఇలా రేడియో ద్వారా శ్రోతలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే అనేక విషయాల పట్ల అవగాహన పొందుతున్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల తన నిరంతర ప్రయాణం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే సంకల్పంతోనే సాగుతుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి. విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు. ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक
0: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ది కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ది సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 19 మే 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ

పరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా ఎలాంటి అవరోధాలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాద్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0, సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్దీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర కండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల కండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. కండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకే తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒకసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు, వినే ముందు ఓ ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో, కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. మన శ్రోతల్ని పలకరిద్దాం. మరి ఈ కార్యక్రమం

క్రంలో తమకు నచ్చిన పాటలను కోరడం కోసం శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 259611, అలాగే మరొక నంబర్ 259612, అలాగే ఎస్టెడ్ కోడ్ 0858.

మన శ్రోతలు ఇంకా స్పందించడం లేదు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన శ్రోతలకు ఫోన్ నంబర్లు మరొకసారి 08518 ఈ ఎస్టడీ కోడ్ను జత చేసి 25961 అలాగే మరొక నంబర్ 25961 నంబర్లకు మీరు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు.

సాంకేతిక కారణాల వల్ల హలో కలలు ఫిల్మ్ కార్యక్రమాన్ని బదులుగా తెలుగు ఫిలిం గీతాలను మీకు వినిపిస్తున్నాం. మరి మీరు ఇప్పుడు వినబోయే పాట ప్రాణం చిత్రంలోనిది. ఆలపించిన వారు సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్. సంగీతాన్ని సమకూర్చినది కమలాకర్.

కార్యక్రమంలో ఇప్పుడు తెనాలి చిత్రం నుంచి ఎస్పీ చరణ్ క్లింటన్ బృందం ఆలపించిన గీతం, సంగీతాన్ని సమకూర్చినది ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో ఇప్పుడు తమ్ముడు చిత్రం కోసం రమణ గోకుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి ఆలపించిన ఈ పాటను వినండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: రే బజారీ
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
0: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన సుందరకాండ ఈ చిత్రం నుంచి మీరు ఇప్పుడు పాటలు వింటారు. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం ఎంఎం కీరవాణి. వినండి సుందరకాండ.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజ
3: వచ్చాగా,
0: బాకీజా.

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు
0: సత్బాయి సత్యభామా

0: ఏకచిత్ర గానం శీర్షికన మీరు ఇంతవరకు సుందరకాండ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
4: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
5: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
4: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
5: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విషరసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
6: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
7: ఊరుకుండమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాం, ఒక బిందు పెట్టేకి 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళు ధర పట్టుకోండి, అందరికి వస్తాయి.
8: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
9: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో, బెరిన పో.
10: అమ్మా బ్యాగే.
6: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
9: కుళాయికాడ బిందె నిండి నీళ్లు మోరలేకపోతున్నాయి సుడు.
11: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
8: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భీమాంజనేయ యుద్ధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం టివి రాజు.

సువర్ణ సుందరి. ఈ చిత్రం కోసం ఘంటసాల, జిక్కి ఆలపించిన గీతం, గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం పి ఆదినారాయణరావు.

రంగుల రాట్నం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు మరియు బి గోపాలం

శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయమరు సమయం సరిగ్గా 11:10 ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అందాక సెలవు, మీ రామ్చంద్. జై హింద్.